ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 4వ తేదీ, గురువారం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్, ఎఫ్ఎం 102 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్పై కూడా వినవచ్చు. ఇప్పుడు నిలయంలో సమయం 5:56 దాటి 55 సెకండ్లు. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన సంగీతం డాక్టర్ అలూక జయహింద్ రెడ్డి గారు. వినండి, నువ్వు నేను అందరం దేశభక్తి గీతం.

మీరింతవరకు నువ్వు నేను అందరం దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన సంగీతం డాక్టర్ అలూక జయహింద్ రెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మీరింతవరకు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన ఈ శీర్షికలో ఆధ్యాత్మిక రచన వింటారు. రచన డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.
1: ఈ జీవితం ఎంతకన్నా మెరుగ్గానూ తృప్తిగానూ ఉండాలని మనం తాపత్రయపడుతూ ఉంటాం. తెలిసిన మార్గాలను కొత్తగా ప్రయత్నించి చూస్తాం, కొత్త మార్గాల్ని వెతుక్కుంటూ ఉంటాం. రకరకాల జాతులు అవలంబించే పద్ధతులు వేర్వేరుగా ఉంటాయి. అందుచేత ఇతర జాతులు అనుసరించే పద్ధతులను తెలుసుకోవడం, వాటిలో మనకు అనువైనవి ఏవైనా ఉంటాయేమో చూసుకోవడం మంచిది. జపాన్ వారు మేలైన తృప్తికరమైన జీవితం కోసం సిద్ధం చేసుకున్న పద్ధతులను కొన్నింటిని చూద్దాం. వబీసబీ అని ఒక భావన ఉంది వాళ్లకి. అది ప్రపంచం అసంపూర్ణమని, అశాశ్వతమని చెబుతూ ఉంటుంది. ఈ అవగాహన గాఢంగా ఉన్నట్లయితే తలకు మించిన బెంచ్ మార్కుల్ని, ప్రమాణాల్ని, అవాస్తవికమైన అంచనాల్ని పెట్టుకోడు మనిషి. అలా పెట్టుకోనప్పుడు ఆశాభంగాలకు ఆస్కారం తగ్గుతుంది. ప్రకృతి చక్రంలోనే అశాశ్వతత్వం ఒక భాగంగా ఏర్పడిందని అర్థమవుతుంది. కైజన్ అని మరో భావన ఉంది జపనీయులకి. తెలుగులో నిరంతరం మెరుగుదల అనొచ్చుదాని. నిరంతరం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోవడం ద్వారా కొంతకాలానికి గొప్ప ఫలితాన్ని పొందొచ్చని చెబుతుందది. ఒక్కసారే పెద్ద ఎత్తున ప్రయత్నించటం కుదరకపోవచ్చు. అలా కుదరనప్పుడు కొన్ని రకాల ఎదుగుదలలు, విజయాలు ఎప్పటికీ అందని మ్రాని పండుల్లాగానే ఉండిపోతాయి కొందరికి. అలాంటి వాళ్లు ఈ పద్ధతిలో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొకటి, మనలో చిన్న పెద్ద

0: చాలా లోపాలుండొచ్చు. నిరంతరం ఎదుగుదలకి ఎక్కడెక్కడ వీలుందో చూసుకుంటూ ఉంటే మనం మరింత మెరుగైన వ్యక్తులుగా తయారవుతాం. గామన్ అనే భావన మరొకటి. సహనం అవసరమని చెబుతుందది. సహనం ఉన్నవాళ్లు కష్టతర పరిస్థితుల నుంచి విజయవంతంగా బయటపడతారు. గామంలో తట్టుకోవడం ఒక్కటే కాదు, హుందాతనం కూడా కలిసి ఉంటుంది. విసుగనేది లేకుండా పనిచేయడం ఉంటుంది. విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నించటం ఉంటుంది. ఓపిగ్గా వేచిచూడడం ఉంటుంది. ఇవన్నీ ఉన్న మనిషి ఏ కష్టానికి చెక్కు చెదరడు, ఒక పట్టాన ఓడిపోడు. షోషిన్ అని మరొకటి ఉంది. ఇది చాలా చిత్రమైన సూచనతో కూడిన భావన. దేన్నైనా కొత్తగా చూడాలని చెబుతుంది. మొదటిసారి చూస్తున్నట్లుగాను కుతూహలంగాను తెరుచుకున్న మనసుతోటి చూడాలి. తెరుచుకున్న మనస్సంటే ఏమీ లేదు, ఇంతకుముందు ఏర్పడిన అభిప్రాయాలతో మూసుకునిపోయి ఉండకూడదని. ఏ పనికి పూనుకున్నా మొదటిసారిగా ఉపక్రమించినట్లు ఉంటే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని, అందుచేత మూసలు కరిగిపోయి సృజనకు అవకాశం పెరుగుతుందని ఈ షోషిన్ చెబుతుంది. ఒమోయ్ యారి అని మరో భావన ఉంది. వ్యక్తిగత సంబంధాల గురించి చెప్పే భావన ఇది. ఎంతసేపు పని అని క్రమశిక్షణ అని యంత్రంలా తయారైపోకూడదు. తోటివాళ్ల పట్ల సహానుభూతి చూపించాలి. ఇతరుల్ని పట్టించుకోవాలి. ఇతర మనిషి దృష్టికోణం నుంచి కూడా విషయాలను చూస్తూ ఉండాలి. అప్పుడు ప్రపంచం విశాలమవుతుంది, వేరేలా అర్థమవుతుంది. మనకంటూ 10 మంది మిగులుతారు, మనము మనిషిలా మిగులుతాం అని చెబుతుంది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య కూడా సంబంధాలు క్షీణిస్తున్న ఈ సమయంలో ఒమోయ్ యారి భావన మేలు చేస్తుంది. కింట్ సూగి అనేది మరో సిద్ధాంతం. విరిగిన ముక్కల్లో కూడా అందం ఉంటుంది, గమనించమని బోధిస్తుందిది. పగుళ్లని మచ్చల్ని దాచిపెట్టకుండా కళాకారుడు వాటిని ప్రస్ఫుటంగా ఉంచి పునర్నిర్మాణం చేశాడనుకుందాం. ఆ వస్తువు మనకు కొత్తగా తోస్తుంది. అంతేకాదు, దేనినైనా స్వీకరించాలని తడుతుంది. వట్టినే భరించటం కాదు, స్వీకరించటం. నయం చేసుకునే క్రమం కూడా అందంగానూ విశిష్టంగానూ కనపడేటట్లు చేసే సిద్ధాంతమిది. ఓటముల నుంచి కోలుకున్నప్పుడు మచ్చల గురించి దిగులు చెందాల్సిన పని ఉండదని చెబుతుంది. పోమోడోరో అనేది మరో సూచన. ఇది ఏకాగ్రతను పెంచడానికి పనికొస్తుంది. విరామం లేకుండా పనిచేస్తూ పోతే మనలో ఏకాగ్రత సన్నగిల్లి ఫలితాలు తగ్గుతూ పోతాయి. అందుచేత ఒక అరగంట పనిచేస్తే 5 నిమిషాలు విరామం తీసుకోమని సూచిస్తుంది. ఆ విరామం పదును పెట్టుకునేందుకు కూడా ఉపయోగపడచ్చు. దుంగల్ని కోసే వ్యక్తి మధ్యలో ఆగి ఆగి రంపాన్ని పదును పెట్టుకుంటూ పోతే పని తొందరగా పూర్తయినట్లు, విరామం కేవలం ఆగిపోవడం కాదు, పుంజుకోవడం అవుతుంది. ఇవేవి భారతీయులకు తెలియనివి కాదు. మన అందరికీ అనేక విషయాలు తెలిసే ఉండొచ్చు. ఒక్కొక్క జాతి కొన్నింటికి ప్రాధాన్యతనిస్తుంది, మరో జాతి ప్రాధాన్యతలు వేరుగా ఉండొచ్చు. నిజానికి ఎదిగిన మనిషికి తెలియకపోవడం తక్కువ. జ్ఞానం ఉంటుంది కానీ ఆచరణలో కొరత ఉంటుంది. ఇలా గుర్తు చేసుకోవడం వల్ల ఉపయోగమేమిటంటే, ఇందాక షోషిన్ అనే భావనలో చెప్పుకున్నట్లు విషయాలను మొదటిసారిగా తెలుసుకుంటున్నట్లుగా కొత్తగా తాజాగా లోతుగా ఆలోచిస్తే వాటిలో అంతకుముందు కనపడని విశిష్ట కోణాలు కనపడే అవకాశం ఉంది.
1: మీరింతవరకు చింతన కార్యక్రమంలో డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారి రచన శ్రీమతి పివిఎల్ రత్నకుమారి గారి స్వరంలో విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల నారు జాగ్రత్తల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు వింటారు.

మనం సాగు చేసేటువంటి పంటల్లో సాగు మొదలుపెట్టిన తర్వాత నెల రెండు నెలల నుంచి చేతుల్లో డబ్బులాడేటువంటి పంటలు ఏమిటి అంటే కూరగాయ పంటలు. మామూలుగా పాడి పశువుల పోషణలో మనకి పాలు అమ్ముకున్న కొద్దీ రోజు కాస్త కోస్తో డబ్బులు చేతులకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మహిళా రైతులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంట్లో ఖర్చులు ఉంటుంటాయి, పిల్లల అవసరాలు ఉంటుంటాయి, ఏదో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సమస్యలకి చేతిలో డబ్బులుంటే ఎంత సులువుగా ఉంటుందో. అలా మనం సాగు చేసేటువంటి కూరగాయల్లో కూడా ఆ వస్తుంది. కాకపోతే కూరగాయల సాగుల్లో మనం ముఖ్యంగా కూరగాయల నారు పెంపకంలో చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తర్వాత పంటలో మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. కొంతమంది రైతు సోదరులు నారు బయట కొనుక్కుంటా ఉన్నారు, కాస్త ఖరీదు ఎక్కువ అవుతుంది. అదే

చిన్న చిన్న జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తర్వాత పంటలో మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. కొంతమంది రైతు సోదరులు నారు బయట కొనుక్కుంటా ఉన్నారు, కాస్త ఖరీదు ఎక్కువ అవుతుంది. అదే మనమే నారుమళ్ళల్లో ఈ విత్తనాలు వేసుకొని నారు పెంపకం చేసుకున్నట్లయితే ఖర్చులు కొంత తగ్గుతాయి. అలాగే మనకిష్టం వచ్చినటువంటి రకాన్ని మనమే మన కళ్ళ ముందే స్వచ్ఛంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాణ్యమైన నారుని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా కూరగాయల నారు సిద్ధం చేసుకునేటప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. ఒకటేమిటి, మనము నారుమడికి ఎంచుకునేటువంటి స్థలం, అంటే కాస్త ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉండాలి, నీరు నిలవకుండా ఉండాలి, సూర్యరశ్మి బాగా తగులుతూ ఉండాలి, దానికి మంచి నీటి వసతి దగ్గరలో ఉండాలి. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గతంలో ఆ ప్రాంతంలో కూరగాయలు సాగు చేసిండి దానికి తెగుళ్ళు ఎక్కువ వచ్చినటువంటి ప్రదేశం అయి ఉండకూడదు. ఎందుకంటే తెగుళ్ళు భూమి ద్వారా వ్యాపించే కొన్ని ఉంటాయి, దానికి సంబంధించినటువంటి బీజాలు కానీ వాటికి సంబంధించినటువంటి భాగాలు కానీ భూమిలో ఉన్నట్లయితే మళ్ళీ మనం వేసినటువంటి నారుకి తెగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యంగా గతంలో తెగుళ్ళు రాకుండా ఉన్నటువంటి ప్రదేశం కూరగాయల సాగులో, ఆ ప్రదేశాన్ని మనం ఎంచుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా మనము కూరగాయల నారు పెంచేటప్పుడు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మామూలు భూముల్లో మనం నారు వేయకుండా, నారు విత్తనాలు వేయకుండా మనము ఎత్తైనటువంటి నారుమడిని పెట్టుకోవాలి. అంటే సుమారుగా కనీసంలో కనీసం ఒక అరడుగు ఎత్తు అన్నా పైకి ఉండాలి. సరే ఎంత పొడవు పెట్టుకోవాలనేది మన ఇష్టం. 1 మీటర్ వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు, ఈ లెక్కన మనము ఎత్తైన నారుమడిని చేసుకొని మనము విత్తనాన్ని వేసుకుంటాం. ఈ విత్తనం వేసుకునేటప్పుడు కొంతమంది రైతు సోదరులు ఏం చేస్తారంటే జల్లుతూ ఉంటారు. అలా జల్లటం కన్నా మనం ఏం చేయొచ్చంటే 5-6 సెంటీమీటర్ల ఎడమలో ఒక పుల్ల తీసుకుని గీతలు గీసుకుంటూ పోతాం. దానిలో మనం కూరగాయల విత్తనాలు వేసుకుంటూ పోయినట్లయితే మనకి మొక్కల ఎదుగుదల బాగా ఉంటుంది, గాలి ఎలుతురు బాగా సోకుతుంది, మొక్కలు బాగా పెరుగుతాయి. ఇక్కడ విత్తనం వేసే ముందు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే విత్తనానికి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. సహజంగా కార్బనైజింగ్ మందుతో కానీ, క్యాప్టాన్తో కానీ, లేదా థైరాన్తో కానీ మనం విత్తన శుద్ధి చేసుకుంటాం. ఒకవేళ సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, ప్రకృతి సిద్ధంగా మనం సాగు పద్ధతులు పాటిద్దాం అనుకున్నట్లయితే బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి మటుకు ఖచ్చితంగా చేస్తే మన నారు మొక్కలకి ముఖ్యంగా మొలక దశలో ఉన్నప్పుడు సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ మనము ఈ ట్రైకోడర్మా విరిడీని తెచ్చుకోగలిగితే 1 కిలో విత్తనానికి 10 గ్రాముల లెక్కన విత్తన శుద్ధి మనము ఈ ట్రైకోడర్మా కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇది జీవనియంత్రణ మందు, జీవనియంత్రణ శిలీంద్ర నాశిని. ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భూమి ద్వారా వ్యాపించేటువంటి రకరకాలైనటువంటి తెగుళ్ళు మన నారు మొక్కలకు రాకుండా కాపాడుతుంది. మనం నారుమడిలో సాధారణంగా గమనించేది ఏంటంటే నారు కుళ్ళు ఎందుకు వస్తుంది? భూమిలో కొన్ని రకాలైనటువంటి ఈ బూజు కారకాలు ఉంటే దానికి ఈ తెగుళ్ళు వస్తుంటుంది. దానికి మరో కారణం ఏంటంటే ఎప్పుడైతే మొక్కల్ని ఒత్తుగా వేస్తామో అప్పుడు నీరు నిలవుండటం వలన తర్వాత నారుకుళ్ళు అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా వరసల్లో వేయటం, ఎడం పెట్టుకొని వేయటం, అలాగే ట్రైకోడర్మా విరిడీతో విత్తన శుద్ధి చేసుకొని వేసుకున్నట్లయితే కనుక మనకి మంచి ఫలితాలు వస్తాయి. మన ఉత్తర కోస్తా జిల్లాల్లో అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ నారు మొక్కల్ని అధిక వర్షాల నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లో మనకు వానలు బాగా పడతాయి, ఒక్కొక్కసారి భారీ వర్షాలు కూడా రావచ్చు. అలాంటప్పుడు మన నారు మొక్కలు పాడైపోకుండా ఉండటానికి పైన కాస్త ఒక తాత్కాలికమైనటువంటి మన పందిరిలాగా షేడ్ నెట్లు కానీ అయితే ప్లాస్టిక్ పట్టలు కానీ కట్టుకోగలిగితే, ఎందుకంటే నారు చాలా చిన్న చిన్న మడుల్లో ఉంటుంది, ఎక్కువ అవసరం లేదు, కాస్త ప్లాస్టిక్ పట్టలు కానీ షేడ్ నెట్లు కానీ దొరికితే సరిపోతుంది. ఆ రకంగా మనము కాపాడుకోగలిగితే కనీసం మనం అధిక వర్షాలు వచ్చినప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఇకపోతే ముఖ్యంగా విత్తనం వేసిన వెంటనే పైన వరిగడ్డి కప్పుకోవాలి. ఆ తర్వాత 4-5 రోజులకు మొలకలు బయటకు వచ్చిన తర్వాత వరిగడ్డి తీసేస్తాం.

0: లేదంటే ఏమవుతుందంటే నీళ్లు కొట్టినప్పుడు అవన్నీ కూడా విత్తనాలన్నీ అటు ఇటు పోయేటువంటి అవకాశం ఉంది, లేదా పక్షులు వచ్చి విత్తనాలు తినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదొకటి మనం చేయొచ్చు. ఇక వీలైతే మనము కొత్త సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని ఈ ప్రోట్రీల్ అని ప్లాస్టిక్ గుంతలు గుంతలు ఉన్నటువంటి అట్టలు వస్తున్నాయి, ఆ గుంతల్లో మనం కోకోపిట్టు, వర్మీ కంపోస్టు, దాంతోపాటు వేపపిండి 3:1 నిష్పత్తిలో కలుపుకొని వాటిలో నింపుకొని దాంట్లో విత్తనం వేసుకున్నట్లయితే ఈ బూజు తెగుళ్ళు, ఆ తెగుళ్ళు, ఈ తెగుళ్ళు ఏమి రాకుండా మనము మంచి నారు మొక్కల్ని పొందొచ్చు. ఇది ముఖ్యంగా కూరగాయల సాగులో నారుమడి పెంపకంలో ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఇంకా ఏదన్నా ఎక్కువ వివరాలు కావాలి, సబ్సిడీల గురించి తెలియాలా, మంచి రకం విత్తనాలు, మరి గవర్నమెంట్ ద్వారా ఏదైనా సబ్సిడీ వస్తుందా అనేటువంటి విషయాలు ఉద్యానాధికారిని సంప్రదించినట్లయితే మనకు అన్ని వివరాలు తెలుస్తాయి. వాటిని ఉపయోగించుకొని మనం మంచి నారును పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కూరగాయల నారు జాగ్రత్తల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లు కానీ పడవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. సముద్రంలో చేపలు వేటకు వెళ్లే వారికి రాగల 4 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈ నెల 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు కోస్తా, ఆంధ్ర, యానాం తీర ప్రాంతాలలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. శ్రోతలకు గమనిక, సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శీర్షికలో డాక్టర్ డి ఉమామహేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. చేపల చెరువుల తయారీ, పిల్లల పెంపకంలో మెలకువల గురించి ఆమదాల వరుస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారి ప్రసంగం వింటారు. అనంతరం జానపద గీతాలు, ఇంకా వ్యవసాయ సమాచారంలో సేంద్రియ సాగు వల్ల వ్యవసాయానికి ఉపయోగాల గురించి ఏ బృందాకుమారి గారి వివరణ వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

0: మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానివల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారు, మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయమండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతమిస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలోని 6 జగిత్యాల జాతీయ రహదారి NH 63 విస్తరణకు ఆమోదం లభించగా, హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH 563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ 2 జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ, పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛభారత్, గ్రీన్ కార్పొరేషన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: విశాఖపట్నం 1,400 టన్నులు, విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడలో కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్లో వచ్చేకి మనకు 1.5 to 2 years పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూర్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావిల్ బోక్షా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులు

0: లకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
1: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎన్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్ట్రంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एतयोः खगड़िया पूर्णिया खंडस्य चतुर्पथ परियोजना अपि अनुमोदिता। प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य नवदिल्ल्यां वेनेजुएला देशस्य राष्ट्रपतिना डेल्जी रोड्रिगेज इत्यनेन सह द्विपक्षीय वार्तां विधास्यति। अस्याम् उच्चस्तरीय चर्चायां भारत वेनेजुएला संबंधानां अशेषेषु पक्षेषु मंथनं भविष्यति। सहैव ऊर्जा सुरक्षा, व्यापार निवेश, स्वास्थ्य सेवा, परिवहनम्, नवीकरणीय ऊर्जा इत्यादिषु क्षेत्रेषु भविष्ये सहयोगस्य नूतन मार्गाणाम् अन्वेषणं च भविष्यति। रोड्रिगेज वर्यः भारतदेशस्य पञ्चदिवसीय यात्रायां ह्यः नवदिल्लीं समागच्छत्। प्रधानमंत्री नरेन्द्र मोदी अवोचत् यत् कृत्स्ने ही विश्वे योगस्य लोकप्रियता तीव्रगत्या वर्धमाना वर्तते। एकस्मिन् सामाजिक अन्तर्जालीय पटले एकेन सन्देशेन प्रधानमन्त्रिणा संसूचितं यत् अद्य प्रथम वैश्विक योगासन प्रतियोगितायां सह आभासीय माध्यमेन सम्मिलितो भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अद्य सायंकाले त्रिपुरा राज्यस्य द्विदिवसीय यात्रायां अगरतला नगरं प्रति एष्यति। यात्रावधौ श्री शाहः पुष्पवंत पैलेस इत्यस्य शिलान्यास समारोहे भागं ग्रहीष्यति। लंकामुरा स्थिते सीमा सुरक्षा बलस्य निरीक्षणं च करिष्यति। सहैव राज्य केन्द्रीय सुरक्षा अधिकारिभिः सह एकं उच्चस्तरीय उपवेशनं करिष्यति। गृहमन्त्रिणः यात्रां वीक्ष्य त्रिपुरा प्रशासनेनापि एका उच्चस्तरीया प्राशासनिक सुरक्षा सीमा सभा आयोजिता। राष्ट्रीय राजधान्यां दिल्ल्यां मालवीय नगरस्य एकस्मिन् विश्रांति निलये भीषणाग्निकाण्डे एकविंशतिः जनाः मृत्युमुपगताः, अनेके च जनाः व्रणिताः अभवन्। दक्षिणदिल्ल्यारक्षीविभागस्य उपायुक्तः अनन्त मित्तलः अवोचत् यत् अग्निशमनविभागस्य अष्टभिः वाहनैः सह अग्निः नियन्त्रितः। आरक्षिणाम् अग्निशमनस्य तथा अन्य आपत्कालिकसेवानां संयुक्तप्रयत्नैः चत्वारिंशदधिकाः जनाः सुरक्षितरूपेण उद्धृताः, चिकित्सोपचारार्थं च चिकित्सालयेषु प्रेषिताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी घटनामुद्दिश्य गहनं दुःखं व्यक्तीकृतवान्। राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन्, गृहमन्त्री अमितशाहः तथा दिल्लीराज्यस्य मुख्यमन्त्री रेखागुप्ता अपि अस्मिन् दुःखदे घटनाक्रमे शोकं प्रकटितवन्तः। सर्वैः नेतृभिः शोकसन्तप्तपरिवारान् प्रति गहनसंवेदना व्यक्तीकृता। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో భాగంగా స్వరాజ్య సంఘం స్థాపకుడు వెన్నెలకంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, తర్వాత గాన గంధర్వుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, అనంతరం సినీ గేయ రచయిత ఆరుద్ర గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకుంటాం. తర్వాత 90 ఆకాశవాణి వేడుకల్లో భాగంగా శ్రోత రచయిత డాక్టర్ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాల గురించి తెలుసుకుంటాం. 8:15 ఆంగ్లంలో వార్తలు. ఈరోజు ఉదయం 8:30 అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి. రచన శ్రీ పి సూర్యారావు. తర్వాత 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ టివి శంకర్ నారాయణ గారి గానం, మాధవ్ గారి వయలిన్, శ్రీ వంకాయలు వెంకటరమణమూర్తి గారి మృదంగం వింటారు. 9:00 పాటల పల్లకి ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటల కార్యక్రమం ఉంటుంది. 10:00 ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. తర్వాత పాటల పల్లకి కొనసాగుతుంది. 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో భాగంగా రామో విగ్రహవాన్

ధర్మ నాటకం నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు మరియు శ్రీ సివి సూర్యనారాయణ గారు. 11:30 ఎన్సిఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:33 గ్రామీణ స్త్రీల కార్యక్రమం. ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే సస్యరక్షణ కారకాలు, గ్రామ స్థాయిలో తయారు విధానం, ఖర్చులు గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్ష్మి గారి ప్రసంగం వింటారు. 2:31 శ్రీ గుబ్బుల శేషగిరిరావు గారి బృందంచే బుర్రకథ దక్షయజ్ఞం. వంతలు శ్రీ జి బాబురావు గారు, శ్రీ ఎస్ మజ్జి. 5:00 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ఉద్యోగ సమాచారం. 6:00 ప్రాంతీయ వార్తలు. 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శీర్షికలో డాక్టర్ డి ఉమామహేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. చేపల చెరువుల తయారీ, పిల్లల పెంపకంలో మెళకువల గురించి ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారి ప్రసంగం వింటారు. ఇంకా జానపద గీతాలు, వ్యవసాయ సమాచారంలో సేంద్రియ సాగు వల్ల వ్యవసాయానికి ఉపయోగాల గురించి ఏ బృందాకుమారి గారి వివరణ వింటారు. 8:30 జాతీయ వార్తలు. 8:45 హిందీలో వార్తలు. 8:00 మరియు తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు ఉంటాయి. 10:00 జాతీయ ప్రాంతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం ఆనంద్ భాటే మరాఠీ లలిత గీతాలు, బిజోయ్ కుమార్ సంతై ఒడియా ఆధునిక గీతాలు వింటారు. ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి

0: బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనిజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనిజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है, और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావోపీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
3: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు?
3: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
6: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: నేటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికలో వెన్నెల కంటి రాఘవయ్య గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఆరుద్ర గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత, రచయిత డాక్టర్ ద్విభాష్యం రాజేశ్వరరావు గారి ఆకాశవాణితో వారి అనుబంధం, సన్మానాల సన్నిబాబు నాటిక, సినీ భక్తి గీతాలు సమాచారవాణి ప్రసారమవుతాయి. ముందుగా నేటి మాటా శీర్షికలో వెన్నెల కంటి రాఘవయ్య గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెన్నెల కంటి రాఘవయ్య గారు భారత స్వాతంత్ర సమరయో

యోధుడు, సామాజిక సేవకుడు, గిరిజనుల అభ్యుద్ధికి అంకిత భావంతో కృషి చేసిన మహనీయుడు. ఆయన 1897 జూన్ 4 నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని సింగపేట గ్రామంలో జన్మించారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన అనంతరం మహాత్మాగాంధీజీ పిలుపుతో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొని అనేకసార్లు జైలు శిక్షను అనుభవించారు. గిరిజనుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు విశేషమైనవి. వారి హక్కుల పరిరక్షణ, విద్యా అభివృద్ధి, సామాజిక పురోగతి కోసం నిరంతరం కృషి చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రజలు ఆయనను ప్రేమతో గిరిజన గాంధీ అని పిలిచేవారు. రాజకీయ రంగంలోనూ ఆయన విశిష్ట సేవలు అందించారు. మద్రాస్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై ప్రజాసేవ చేశారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి అన్యాయమైన చట్టాల రద్దుకు పోరాడారు. దేశానికి, సమాజానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1973 ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1981 నవంబర్ 24 ఆయన పరమపదించారు. అయినప్పటికీ ఆయన చేసిన సేవలు నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి ఉన్నాయి. సమాజ సంస్కర్త, స్వాతంత్ర సమరయోడు యోధుడు వెన్నెలకంటి రాఘవయ్య గారి జీవితం, సేవలను గురించి ఈ ప్రసంగంలో తెలుసుకున్నాం. నేటిమాట శీర్షికలో ఇప్పుడు ప్రముఖ గాయకుడు, నటుడు, పద్మభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా వారి సంగీత ప్రస్థానం గురించి తెలుసుకుందాం. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురగానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్ 4 ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కోనటమ్మపేటలో జన్మించారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకొని అనంతరం సినీ గానరంగంలో అజరామరమైన స్థానాన్ని సంపాదించారు. 1966 తెలుగు చిత్రసీమలో గాయకుడిగా ప్రవేశించిన ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి విశేష ఖ్యాతిని పొందారు. తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో 40,000 పైగా పాటలు పాడి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ఆయన ప్రతిభ చాటుకున్నారు. 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక నంది అవార్డులు మరియు ఇతర రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మశ్రీ, పద్మభూషణ్, మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి గానం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంది. నేటిమాట శీర్షికలో ఆరుద్ర గారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్య సేవలపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. తెలుగు సాహిత్యానికి, సినీ గేయ రంగానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ కవి, రచయిత, గేయ రచయిత ఆరుద్ర గారు. ఆయన అసలు పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. 31 విశాఖపట్నం ప్రాంతంలో జన్మించిన ఆరుద్ర గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆరుద్ర గారు ప్రముఖ అభ్యుదయ కవి శ్రీశ్రీ గారి మేనల్లుడు. విద్యాభ్యాసం అనంతరం భారత వైమానిక దళంలో కొంతకాలం సేవలందించారు. తర్వాత రచనారంగంలో ప్రవేశించి కవిగా, అనువాదకుడిగా, నాటక రచయితగా, పరిశోధకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన సాహిత్య సేవలను గుర్తించి 1987 సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయబడింది. 1998 జూన్ 4 ఆయన పరమపదించినప్పటికీ ఆయన రచనలు నేటికి తెలుగు సాహిత్య ప్రియులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఇంతవరకు నేటి మాట శీర్షికలో వెన్నెలకంటి రాఘవయ్య గారు, ఎస్పి

బాలసుబ్రహ్మణ్యం గారు జయంతి సందర్భంగా, ఇంకా ఆరుద్ర గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు తెలుసుకున్నాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు వింటున్నారు.

ఉదయ సమీరాల్లో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి. ఈ శీర్షికన శ్రోత రచయిత డాక్టర్ ద్విభాషం రాజేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేసే వివరాలు వింటారు.

0: సుమారు 1987-88 ప్రాంతాలని గుర్తు. దేవాళ్ల బాలకృష్ణ గారు ఇక్కడ స్టేషన్ డైరెక్టర్గా ఉండిన సమయంలో ఓసారి ఓబీ నిమిత్తం ఇక్కడికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగరాజపాలెం అనే గ్రామానికి తీసుకెళ్లాను. గంగిరెడ్డి గారు అప్పట్లో వ్యవసాయదారుల కార్యక్రమం పర్యవేక్షించేవారని నాకు గుర్తు. అక్కడ పొలంలో రైతులను కలిసి, రేడియోలో పొలం పనుల కార్యక్రమం మీరు వింటారా, వింటే ఏ మేరకు మీకు ఉపయోగపడుతున్నాయి లాంటి ప్రశ్నలు కొన్ని అడిగాను. మేము 3 రైతులను కలిసాం. విచిత్రం ఏమిటంటే అందులో ఇద్దరి దగ్గర జేబులో చిన్న చిన్న ట్రాన్సిస్టర్లు ఉన్నాయి, ఇంకొక ఆయనకు పొలంలో ఉండే పాక కరెంటు ఉంది కాబట్టి ఏకంగా రేడియో సెట్టే పెట్టుకున్నారు. మేము ఎక్కడ ఉన్నా తప్పకుండా భక్తిరంజని, పొలం పనుల కార్యక్రమం, వాతావరణ సమాచారం, ప్రాంతీయ వార్తలు కూడా వింటాం. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, అలాగే చీడపెడలు దాపరించకుండా పంటలకు చల్లవలసిన కొత్త కొత్త మందుల గురించిన వివరాలు, ఇవన్నీ కూడా మేము రేడియోలో చెప్పినవి తెలుసుకుంటాం, మాకు మంచి ఫలితాలే వస్తున్నాయి అని 3 కూడా చెప్పారు. ఎక్కడో విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన ఒక సలహా మరెక్కడో పొలంలో దున్నుకుంటున్న రైతు జేబులోకి వెళ్ళి అతనికి సూచనలివ్వటం, హెచ్చరికలు చేయటం, ఇదంతా అప్పట్లో ఎంతో ఆనందం, మరెంతో ఆశ్చర్యం కలిగించే విషయం నాకు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు, ఇంకా మార్కెటింగ్ సమాచారం, అలాగే పశు పోషణ, వాతావరణ సమాచారం, ఇటువంటి అంశాల గురించి శాస్త్రవేత్తలు చెప్పే వివరాలు రైతులకు నేరుగా అందుతున్నాయి వ్యవసాయదారుల కార్యక్రమం ద్వారా. ముఖ్యంగా చదువురాని వారికి అర్థమయ్యే వారి భాషలోనే చెబుతూ ఉంటే వారు సులువుగా గ్రహించి లబ్ధి పొందగలుగుతున్నారు. ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం మాకవరపాలెం దగ్గరలోని ఒక తోటలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రైతుని నేను మామూలుగా అడిగాను, టీవీలు వచ్చాయి కదా, ఇంకా మీరు రేడియోలో కార్యక్రమాలు వింటారా అని. టీవీలు వస్తే టీవీ దగ్గర కూర్చొని చూడడానికి మాకు తీరికెక్కంటుంది సార్, ఉదయాన్నే పొలాల్లోకి పోయి ఏ సాయంకాలమో తిరిగి వస్తాం, జేబులో సెల్ ఫోన్ ఎలాగో ఉంటుంది కదా, అందులో రేడియో వస్తుంది, పాటలు, వ్యవసాయదారుల కార్యక్రమం, కార్మికుల కార్యక్రమం, వార్తలు అన్నీ అందులో వింటాం అని సమాధానం చెప్తే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. చిరుధాన్యాల ఆహార ఉత్పత్తిని మహిళా సంఘాల ద్వారా ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవడం, అంటే మన పంటను మనమే అమ్ముకోవడం ద్వారా ఎక్కువ లాభాలు సంపాదించుకోవడం, ఇలాంటి విషయాలన్నీ రైతులకు నేరుగా ఆదాయం సమకూర్చే మార్గాలే కదా. ఇటువంటి విషయాల మీద మరింత అవగాహన కల్పించడానికి వ్యవసాయ రంగంలోని నిపుణుల ద్వారా, రైతు సాధికార సంస్థ అధికారుల ద్వారా వివరాలు రైతుకు అందించటం, పొలం పనుల కార్యక్రమం ద్వారానే సాధ్యమవుతోంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఈవేళకి కూడా పట్టణాల్లో రేడియో వాడకం కొంతమేరకు తగ్గిందేమో కానీ పల్లెటూర్లలోనూ, వ్యవసాయదారుల కుటుంబాల్లోనూ ఇంకా రేడియోలు ఏదో రకంగా వింటూనే ఉన్నాం అని తెలుసుకుని నేను చాలా ఆనందించాను.
1: ఇప్పుడు ఒక పాట వింటారు. శ్రోత, రచయిత డాక్టర్ ద్విభాషియన్ రాజేశ్వరరావు గారు ఆకాశవాణితో వారికి ఉన్న అనుబంధం గురించి పంచుకున్న అనుభవాలను విన్నారు.
2: జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం.

0: ఏమండోయ్? అబ్బా మిమ్మల్నేనండి.
1: ఏమిటే?
0: ఏమిటా మాలకం? ఆ మాసిన గడ్డం ఏమిటి? వరుసపెట్ట అలా సిగరెట్లు కాల్చేయడం ఏమిటండి?
1: ఆలోచిస్తున్నానే బాబు.
0: ఎందుకు?
1: డబ్బు కోసమే. నలుగురికి సన్మానాలు చేస్తే మన చేతిలో 4 పైసలు ఆడతాయి. ఎవ్వడు ఏ ఘనకార్యం చేయకపోతే సన్మానాలు ఏం చేస్తాం, డబ్బులు ఎలా సంపాదిస్తాం అన్న విషయం మీద దీర్ఘంగా ఆలోచిస్తున్నాను.
0: దీనికి ఇంతగా ఆలోచించాలా?
1: ఆహా, చారు పోపేయడం అనుకున్నావు ఏమిటి?
0: ఇదంత కష్టమని నేను అనుకోవడం లేదండి.
1: ఆహా, అలాగే? అయితే ఓ మంచి సలహా వదులు.
0: చాలా సింపుల్. మీరు సన్మానం చేయడానికి అవతల వాళ్ళు ఘనకార్యాలు చేయనక్కర్లేదండి. వాళ్ళు చేస్తున్న పనుల్లో కొన్నింటిని ఘనకార్యాలుగా వర్ణించి సన్మానాలు చేసేయడమే.
1: ఒప్పుకుంటారంటావా?
0: పందెం వేస్తారా? ఒకటికి పళ్ళు తెల్లగా ఉన్నాయని, మరొకరి జుట్టు నల్లగా ఉందని నేను సన్మానం చేస్తాను. పొగడ్తకి పడిన వ్యక్తి ప్రపంచంలో ఉండడండి. పొగిడితే శవం కూడా లేచి కూర్చునే రోజులు ఇవి. సన్మానాలకు ఆర్థిక స్తోమత అనే వ్యక్తుల లిస్టు వ్రాసుకోండి. రోజుకొకళ్ళు కలవండి. కనీసం వారానికి 2 బుక్కోపతలను అడగండి.
1: చాలు భార్యామణి, చాలు. ఈ మాత్రం సలహా, ఆ మాత్రం దన్ను ఇచ్చావంటే ఊతికారస్త. ఇహ చూసుకో, వెళ్తున్నా.
0: మంచిది, త్వరగా వచ్చేయండి. పిన్నిగారు, పిన్నిగారు, ఏం విజయా? వంట అయిందా? ఏమిటి ఉట్టి చేతులతో వచ్చావు? పచ్చళ్ళు ఏం చేయలేదా ఏమిటి? అయ్యో మరిచేపోయాను, గోంగూర పచ్చడి చేశానండి. మీకు ఇష్టం కూడాను. ఇంతకీ లత వచ్చిందా లేదా?
2: వచ్చిందమ్మా. అంతా అమెరికా జీవితం కదూ, జాగించేది.
0: సరే కానీ పిన్నిగారు, మా ఆయన ఈ మధ్యన చాలా పెద్దవాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు, మీకేం తక్కువని.
2: నిజమే అనుకో, ఆగకుండా 60 రకాల ఊరగాయలు పెట్టి శభాష్ అనిపించుకోగల సత్తా ఉంది నాకు.
0: అందుకే మరి మీకు వేరే లెవెల్లో అంతర్రాష్ట్రీయ ఊరగాయ వ్యాపారస్తుల సమక్షంలో ఒక గొప్ప బిరుదుతో పాటు మొహంజదారో హరప్పా కాలం నాటి ఊరగాయ కొండను జ్ఞాపికగా బహుకరించి ఊరగాయ రుచన్మణి అనే బిరుదునిచ్చి మల్లుగుడ్డతో నేసిన దుప్పటిని కప్పుతారు. ఖర్చుల నిమిత్తం జస్ట్ 10,000 ఇవ్వాలి. మరి
3: ఏమిటి 10,000 రూపాయలు?
0: నువ్వా లత, నీ అమెరికా లెవెల్కి ఇది చాలా తక్కువ. అన్నట్టు పనిలో పని నీకు కూడా ఒక సన్మానం ఏర్పాటు చేయిస్తాను.
3: నాకెందుకు?
0: ఎందుకేమిటి, 5వ క్లాసు 5 రోజులే చదివి అంతర్జాతీయ విమానాల్లో అలవోకగా ప్రయాణిస్తూ అమెరికా మహిళగా వెలిగిపోతున్నందుకు.
3: దాంట్లో వింతే ఉంది.
0: ఎంత సింపుల్గా మాట్లాడుతున్నావు లత. చద్దన్నంలోంచి పిజాల కల్చర్లోకి వెళ్ళిన నువ్వు అమెరికాలో అటుకుల పులిహార్ని ఫాస్ట్ ఫుడ్గా విక్రయించి ఈనాడు కోట్లకు పడగలెత్తావంటే మాట్లా. ఇంకేం మాట్లాడుకో, నీకు సన్మానం అంతే.
3: నువ్వు అంతగా అంటే కాదని ఎలా అనగలను?
0: సరే మరి ఓ 50,000 కొట్టు.

చిత్రగీతం విన్నారు ఉదయ్ సమీరాలు. కార్యక్రమంలో సన్మానాల సన్నిబాబు నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎన్డి ప్రసాద్ గారు, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి గారు.

0: ఏమండా?
1: ఏమిటా హుషారు?
0: నేను బోణిగా రెండు లాభసాడ సన్మానాలు కుదుర్చి వచ్చాను.
1: ఓహో,
0: వివరాలు తర్వాత. ముందు మీరు సన్మానాల బుకింగ్లకి బయలుదేరండి.
1: ఓహో, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నమస్తే సార్.
2: నమస్కారం.
1: నా పేరు సనిబాబు అండి.
2: చెప్పండి, నాతో పని ఏమన్నా ఉందా?
1: చాలా గొప్ప పని మీదే వచ్చానండి. నన్ను సన్మానాలు సనిబాబు అంటారు.
2: అంటే మీరందరికీ సన్మానాలు చేస్తుంటారా?
1: అందరికీ కాదండి, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే.
2: అయితే నా దగ్గరకు చందాకు వచ్చారా?
1: అది తర్వాత అండి, ముందు సన్మానానికి మిమ్మల్ని ఒప్పించాలిగా.
2: నాకెందుకు సన్మానం?
1: చెబుతా, మీరు కారు ఎంతకాలం నుంచి డ్రైవ్ చేస్తున్నారండి?
2: 20 ఏళ్ళ నుండి.
1: ఇప్పటికీ ఎన్ని యాక్సిడెంట్స్ చేశారు?
2: యాక్సిడెంట్సా? ఎప్పుడు చేయలేదు.
1: అందుకే ఈ సన్మానం.
2: అదేమిటండి, నా కోసం నేను జాగ్రత్తగా కారు నడిపితే అందుకు సన్మానమా? అందరూ నవ్వరు.
1: నవ్వరు సార్. మీరు మీకోసం జాగ్రత్తగా నడిపినా, జనం కోసం జాగ్రత్తగా నడిపినా, 20 ఏళ్లలో ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వకపోవడం గిన్నెస్ రికార్డులోకి ఎక్కాల్సిన విషయం. అది నాకు సంబంధించింది కాదు కనుక సన్మానానికి మిమ్మల్ని ఒప్పించడానికి వచ్చాను.
2: బాగుండదు ఏమోనండి.
1: ఎవరికి? మీరంటే కిట్టిన వాళ్ళకి బాగుండదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ సన్మానాన్ని తిరస్కరించడం అస్సలు బాగోదు.
2: అవుననుకోండి, మరి ఈ సన్మానపు ఖర్చులు మీరు ఎలా భరిస్తారు?
1: సగం మీరు, సగం మేము.
2: సగం నేనా?
1: అవునండి.
2: మిగిలిన సగం మీరు ఎలా భరిస్తారు?
1: ఏదో డొనేషన్స్, స్పాన్సరర్స్తో మేనేజ్ చేస్తాం.

0: నేను ఇవ్వాల్సిన సగం అంటే ఎంత పడుతుంది?
1: ఎంతండి? ఓ 30,000.
0: 30,000?
1: అయ్యా, ఇది ఓ జీవిత మహోత్సవం. నా చెయ్యి మంచిది. నాతో మొదలైతే ఇహ వరుస సన్మానాలే, ఆ తర్వాత మీ ఇష్టం.
0: 30,000 అంటే మరీ ఎక్కువ ఏమోనండి.
1: అలా అనకండి. మీ అంతస్తుకి ఇదో పెద్ద మొత్తం కాదని నా అభిప్రాయం. 10,000 కూడా సన్మానం చేసేయచ్చు, కానీ అది మీ అంతస్తుని కించపరుస్తుందని నా ఉద్దేశం సుమ్మండి. ఏమంటారు?
0: సరే, కానివ్వండి.
1: ఎప్పుడు పెట్టమంటారు?
0: వచ్చే నెల మొదటి వారంలో, ఎప్పుడైనా సరే.
1: సరే, వస్తాను సార్. మరో మాట అండి, మిమ్మల్ని అడిగిన 30,000 కాకుండా మరో 20,000 ఇచ్చారనుకోండి.

0: ఆ 20,000 మీకు పరుసుగా స్టేజీపై ప్రజెంట్ చేస్తాం. ప్రేక్షకులకి ఇది డబ్బిచ్చి చేయించుకున్న సన్మానం అనిపించదు, ఏమంటారు?
1: ఇది ఏదో బాగున్నట్టుందండి.
0: మరైతే 50,000 ఎప్పుడు రమ్మంటారు?
1: ఈవేళ ఆదివారం కదూ, లక్ష్మీవారం వచ్చి తీసుకోండి.
0: థ్యాంక్ యూ సార్. సార్, మరో చిన్న రిక్వెస్ట్, మీ సర్కిల్లో వారికి నా గురించి చెప్పండి సార్.
1: అంటే?
0: అదే సార్, నా పేరు రికమెండ్ చేయండి సార్.
1: సరే సరే.
0: అబ్బబ్బా, మీరు ఒప్పుకోవాలండి, మరీ అంత మొహమాటకత ఎలా సార్?
2: బాగుండదేమోనండి.
0: ఏమిటండి బాగుండండి? మీ వయస్సు 40, ఇప్పటికి ఎన్ని ఓ 25 యాక్సిడెంట్ చేశారా?
2: 25 కాదండి, 26.
0: మరి ఇంకే 26 యాక్సిడెంట్లు చేసి అన్ని పార్టులతో ఎంత నిండుగా ఉండడం ఎంత గొప్ప విషయం, సన్మానానికి ఒప్పేసుకోండి సార్.
2: అబ్బా, బాగుండదేమోనండి.
0: ఏమండవ్, చెబుతున్నాను, రాబోయే రోజులు ఎంత ఫాస్ట్గా ఉన్నాయంటే ఎవడో 60 యాక్సిడెంట్లు కాదు సన్మానం చేయించుకుంటాడు. మనం 70 పోతాం, తర్వాత మీ ఇష్టం.
2: సరే కానివ్వండి.
0: అయితే మీ 50,000 షేర్ ఎప్పుడు ఇస్తారు?
2: 40 చేసుకోండి.
0: వద్దు, డెకరేషన్ లెవెల్ డ్రాప్ అవుతుంది, నాకు ఇష్టం ఉండదు, మీ స్టేటస్ దెబ్బతింటుంది. 50 ఇచ్చేయండి సార్.
2: సరే, సన్మానం ఎప్పుడు మరి?
0: రేపు సాయంత్రం క్యాష్ ఇచ్చేయండి. వచ్చే నెల 2న మీ సన్మానం. రేపు సాయంత్రం మా పిఏని పంపిస్తాను.
2: సరే వెళ్ళిరండి.
3: మీరు సాధించింది ఎంత చిన్న విషయమైనా మీరు సన్మానానికి అర్హులే. సంప్రదించవలసిన చిరునామా సన్మానాల సన్నిబాబు, దర్బార్ సింగ్ రోడ్, ఢిల్లీ 7. టింగ్ టింగ్.
4: ఏమండి అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదండి?
0: రాంబాబుని స్కూటర్ ఇచ్చి పంపించవే.
4: మరి నేను బజార్కి వెళ్ళాలిగా.
0: అబ్బా, నువ్వు కారులో వెళ్ళవే.
4: సరే
5: సార్, క్యాండిడేట్స్ వచ్చారండి.
0: పంపించు
5: సార్. బిఏ నేను 17 నుండి చదివినా పాస్ అవ్వలేదండి.
0: మీకు ఈ నెల 19 సన్మానం, ఖర్చులు మా బిఏకి చెల్లండి.
5: సార్, నేను ఎంఏ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానండి.
0: నీకు ఈ నెల 20 సన్మానం.
5: నేను రాసిన సినిమాలన్నీ సూపర్ ఫ్లాప్ అండి.
0: ఈ నెల 21 మీకు సన్మానం.
5: సార్ సార్, నేను రాసిన మొట్టమొదటి సినిమా సూపర్ హిట్ సార్.
0: మీకు ఈ నెల 22 సన్మానం. మా పిఏని కలిసి వెళ్ళండి బాబు.
5: అలాగే సార్, థ్యాంక్ యూ సార్.
4: ఏమండి?
0: చెప్పు విజయ్.
4: నాదో చిన్న రిక్వెస్ట్.
0: వింటున్నా, చెప్పు.
4: కాదనకూడదు.
0: అప్పా ప్రామిసే బాబు, చెప్పవే.
4: మరేం లేదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి సన్మానాలంటే తగని ఇష్టం. ఫ్రీగా కాదు, ఖర్చులు ఇచ్చేస్తారు, కానీ ఘనంగా చెయ్యాలి.
0: ఓ ఇంతేనా, పువ్వుల వ్యాపారిని భార్య 3 పువ్వులు అడిగినట్టుంది. రేపు సాయంత్రమే సన్మానం.
4: రేపే?
0: రేపే. అవును, మరి అతని వివరాలు గట్రా
4: అతనే చెప్పుకుంటాడులేండి. అతని పేరు ఆనందం.
0: ఓకే, మైక్ ఇచ్చేద్దాం.

0: సభకి నమస్కారం. ప్రజలారా, ఈరోజు శ్రీ ఆనందరావు గారిని సన్మానించడం మన అదృష్టం. ఈరోజు చిత్రం ఏమిటంటే, సన్మాన గ్రహీతే తన సన్మాన అర్హతను గురించి స్వయంగా చెప్పుకోవడం. ఇప్పుడు శ్రీ ఆనందరావు గారు మాట్లాడతారు.
1: ప్రజలారా, ఈరోజు గొప్ప సుదినం. ఎందుకంటే నా గొప్ప గురించి తెలియని చాలామందికి నేనే తెలియజేసే అవకాశం లభించిన సుదినం. నాలో ఒకే గొప్పతనం ఉంది, అదేంటంటే పిటిషన్లు పెట్టడం. అందులో నాది అందివేసిన చేయ. కాలం కదిపేనా జీవితాలు కదిలిపోతాయి. ఓ పిటిషన్ పోస్ట్ చేసినా ఎవరికో కనీసం అడవుల్లోకి ట్రాన్స్ఫర్ పడేది. నేను నా జీవితంలో కనీసం 5,000 పిటిషన్లు రాసి ఉంటాను. వాటి దెబ్బకి ఎంతమందో ఉద్యోగాలు పోయాయి, ఎంతమందికో సస్పెన్షన్లు, మరి ఎంతమందికో ట్రాన్స్ఫర్లు మీకు వివరించలేను. సన్మానం అనేది జీవితంలో మహోత్సవమని మన సన్నిబాబు గారు చెప్పారు. ఈ మహోత్సవంలో ఓ గొప్ప రహస్యాన్ని నేను బయటపెట్టబోతున్నాను. అదేమిటంటే, నేను పిటిషన్లన్నీ అగ్ని సాక్షి అనే పేరును పెట్టా. ఈ సన్మానం నాకు చేసినందుకు

0: అన్ని బాబు గారికి విచ్చేసిన మీకు
1: నా కృతజ్ఞతలు.
2: ఈ అగ్నిసాక్షి గాడే నాకు దెబ్బకొట్టాడు.
3: వీడే అగ్నిసాక్షి అంటే దొరికాడు గాడిది కొడుకు.
4: చూస్తారటండి, ఎడ్జెండా కొడుకులే
0: కొట్టాలి. ఇదేటండి, నిజం చెప్తే కొడతారేటండి?
2: కొట్టాలా తన్నాలా? మా జీవితాలతో ఆడుకుంటావా?
5: అయ్యో అయ్యో, సన్మాన గ్రహీతని కొట్టకూడదండి.
4: అసలు ముందు ఈయన తన్నాలండి. అర్థమైన ఏదోళ్ళకి సన్మానాలు చేసి ఈయన తంటే మరి ఎవడు ఈ సన్మానాలకు రారు. చూస్తారటండి,
5: వదిలేయండి వదిలేయండి బాబు, ఇంకెప్పుడు చెయ్యను. మరి ఇలా కొడతారేమిటండి?
4: కొట్టడమా? నరికేస్తాను. ఇదిగా మళ్ళీ ఎవడికైనా ఇలాంటి సన్మానాలు గిన్నాలన్నావా, పేగునొక్కుని వెళ్ళిపోతాను. జాగ్రత్త మళ్ళీ.
5: బాబు బాబు, ప్రాణాలతో వదిలేరు. అదే చాలు నాయన. దేవుడా,
6: అయ్యో అయ్యో, ఎంతంత దెబ్బలు కొట్టారు వెధవులు.
5: అబ్బా, గుర్తు చెయ్యకే, జాగ్రత్తగా కాపురం పెట్టవే బాబు.
6: ఏమండి, అయితే ఈ సన్మానాల వ్యాపారం
5: తల్లి ఆపేసినట్టేనే బాబు. కావాలంటే కట్టెల దుకాణం పెట్టుకుంటా గానీ అర్థమైన వెధవులకి సన్మానాలు చేసే ఈ వ్యాపారానికి ఈ రోజుతో సలాం.

సన్మానాల సన్నిబాబు నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళో చిత్రం నుండి ఎస్ జానకి, స్వర్ణలత పాడిన పాట వింటారు.

తర్వాత మీరు వినబోయే పాట రాఘవేంద్ర చిత్రం నుండి శ్రేయ ఘోషాల్ కల్పన పాడిన పాట.

ఇప్పుడు సమాచారం అని వింటారు. మా కార్యక్రమాలపై మీ స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416171299 నెంబర్కు వాట్సప్ ద్వారా తెలియచేయవచ్చు. అలానే మీ అభిప్రాయాలను airpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను పంపాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం, సిరిపురం 53003. చిరునామాకి పంపగలరు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇంతటితో నేటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు మరియు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

విజయవంతం చేశారు. యువతను క్రీడల వైపు మళ్లించేందుకు ఎస్పీ అమిత్ భర్దర్ చొరవతో పాడేరు తలరసింగి ఆశ్రమ పాఠశాల క్రీడా మైదానంలో 30 రోజుల ఉచిత వేసవి క్రికెట్ క్రీడా శిక్షణ నిర్వహించారు. మే 30న ముగింపు వేడుకల్లో 100 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. డ్రగ్స్, సోషల్ మీడియా వ్యసనాల నుండి యువతను దూరం చేయడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. క్రీడలతో పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ప్రతిభ ఉన్న పిల్లలను గుర్తించి రాష్ట్రస్థాయి జట్లకు పంపిస్తామని, ప్రతి ఏడాది ఈ క్యాంపు కొనసాగిస్తామని అన్నారు. పాడేరులో రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో మే 28న పోలీసు శాఖ ఆధ్వర్యంలో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ధరించిన వారిని అభినందించారు. నిబంధన ఉల్లంఘించిన వారికి అవగాహన కల్పించారు. మే 29న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకు

0: కుమార్ యాదవ్ పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల బోధనాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీ, ఐసీయూ, ల్యాబ్, మందుల స్టోర్ పరిశీలించి రోగులతో మాట్లాడారు. పారిశుద్ధ్యం మెరుగుపరచాలని, సూపర్ స్పెషాలిటీ సేవలకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ హాజరు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. గత నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రభుత్వ పథకాలు వేగంగా అమలయ్యాయి. గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ ప్రాధాన్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా అభివృద్దికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని కోరారు. జూన్ నెలలో ఋతుపవనాల సన్నద్ధత, వాగులపై తాత్కాలిక వంతెనలు, మలేరియా నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. మరికొన్ని వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి పి సూర్యారావు. వ్యాఖ్యానం కేసుమ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: 1906 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
1: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసులను గెలుచుకుంది.
0: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
1: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
0: శ్రోతలకు శుభాకాంక్షలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ టీవీ శంకర నారాయణన్ గానం వింటారు. శ్రీ ఎన్సీ మాధవ్ వైలెన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. కార్యక్రమంలో వినండి మోహన రాగంలో త్యాగరాజ కృతి మోహన రామ ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ శంకర నారాయణన్ గానం విన్నారు. శ్రీ ఎన్సి మాధవ్ వయలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2727244, మరొక నెంబర్ 2727288. విశాఖేతర ప్రాంత ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారా చేసేవారు 0891 కోడ్ను జత చేయవలసి ఉంటుంది. ముందుగా

0: हेलो हेलो
1: హలో
0: हेलो
1: చూడండి
0: నమస్తే అండి,
1: మేడం, రాజేంద్ర కుమార్ కాకినాడ రెవెన్యూ కావాలి మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట కావాలి?
1: అదే మంగం చెప్తున్నది అడిగింది కదా మేడం,
0: అలాగే అండి,
1: ఆ పాట కావాలి.
0: తప్పకుండా అండి, వినండి.
1: థ్యాంక్ యూ అమ్మా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో.
4: హలో, నమస్తే అండి.
3: నమస్తే అండి.
4: నేను అనకాపల్లి నుంచి భగవత్ ప్రసాద్ ని మాట్లాడుతున్నా అండి.
3: చెప్పండి, ఏ పాట కావాలి?
4: అల్లుడు గారి సినిమా నుంచి ముద్దపంటి పువ్వులో మోగనామా.
3: తప్పకుండా అండి, వినండి.
4: ఓకే.

0: హలో
1: హలో,
0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేము నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపాలెం మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి సార్, ఏ పాట కావాలి?
1: మాకు బొంబాయి ప్రేడ్ మూవీ నుంచి బాలసుబ్రహ్మణ్యం మాకు బాల్యం ఇచ్చుడే ఆశ వచ్చి అక్షరాలు అత్త కూతురే.
0: తప్పకుండా అండి,
1: మా పాట చూస్తాను సార్. మా ఫ్రెండ్స్ సత్యం రవికుమారు, మా
0: తప్పకుండా వినిపిస్తాను
1: నాగేశ్వర గారి కోసం మేడం.
0: వినండి.

0: சனி த சனி த மக சனி சாகமத மக சாகமத மக சாகமத மக சாகமத மகமத நீத மகமத நீத மாதனி சனித மாதனி சனித சாகசனி சாகசனி சனி சாகசனி சனி சாகசனி சனி சம்மா
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హలో
5: హలో, నమస్తే మేడం.
4: నమస్తే మ్యామ్. చెప్పండి, ఏ పాట కావాలి?
5: నువ్వే నువ్వే అన్న సినిమా లేదండి, ఈ చోట ఉన్న పాట కావాలండి.
4: తప్పకుండా
5: పాటలో శ్రోతలో దమయంతి వెళితే.

0: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: తప్పకుండా వినండి.

0: పాటల పల్లకి వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2727244, 2727288. విశాఖేతర ప్రాంత ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారా చేసేవారు 0891 కోడును జత చేయవలసి ఉంటుంది.
1: ఆకాశవాణి 19 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్స్
2: ఫ్రమ్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ రేడియో సెట్స్ టు
1: టుడేస్ డిజిటల్ రేడియో
2: తన ప్రయాణంలో అన్ని వర్గాల వారికి
1: ఇన్ఫర్మేషన్,
2: ఎడ్యుకేషన్,
1: ఎంటర్టైన్మెంట్ ఇస్తూ
2: అటు అందాలి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు,
1: ఇటు గుజరాత్ తీరాల నుండి అరుణాచల్ ప్రదేశ్ శిఖరాల వరకు
2: సరిహద్దులు వేరు చేసిన
1: మనసులు ఒకటే అని చాటి చెప్పింది
2: ఆకాశవాణి.
1: ఇది కేవలం రేడియో కాదు,
2: ప్రజల గుండెల్లో నిలిచిన విశ్వాస స్వరం,
1: కొన్ని కోట్ల హృదయాల స్పందనం,
2: దేశం మొత్తం ఒకే స్వరం,
1: అదే మన ఆకాశవాణి.
2: అప్పటికి
1: ఇప్పటికి
2: ఎప్పటికి
1: మనతోనే. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో
5: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: తప్పకుండా
0: మ్యామ్, వినండి.

0: హలో,
1: హలో అక్క.
0: నమస్తే అండి.
1: నమస్తే అక్క. బబ్లీ
0: ఏ పాట కావాలండి?
1: బబ్లీ రాజాంచి కన్యాకుమారి కొనబడే దారి.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం, బాగున్నారా?
0: నమస్తే అండి. బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నా పేరు ఎం రమణ, ఎల్మెంచిలి ఏరియా పెదపికి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్, ఏ పాట కావాలి?
1: నాకు రుద్రనేత్ర సినిమాలో ఎల్లంటే ఓ అంటే ఇయట్ నీ అంటే అన్న సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండా అండి, వినండి.
1: థ్యాంక్ యూ.

0: నీవంటే నేనంటే ఓజంటే అంటే అంటే అంటే అంటే అంటే అంటే కిసు కిసు కిసులే.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
5: ఆగు మొద్దు.
4: ఏంటి?
6: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
4: కానీ కార్గిల చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
6: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
11: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
12: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
10: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
11: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
13: హలో.
14: హలో, నమస్తే మేడం.
13: నమస్తే అండి, ఎవరు
14: మాట్లాడుతున్నారు?
13: చెప్పండి సార్, ఏ పాట కావాలి?
14: ఈ రోజు పాట కోసమే అవతరించిన పాటల పురుషోత్తముడు శ్రీ బాలు గారి పుట్టినరోజు సందర్భంగా పులిబెబ్బుల సినిమా నుంచి పరిమళించే పున్నమలో అనే పాట కావాలి మేడం.
13: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వినండి.

0: हेलो हेलो हेलो हेलो
1: नमस्ते मैडम गारे,
0: नमस्ते अंडी,
1: శుభోదయం మేడం గారు.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: ఈరోజు గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా జయంతి సందర్భంగా నా పేరు కళ్యాణి మేడం గారు. వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను.
0: అలాగే అండి, ఏ పాట కావాలండి?
1: బాలుగారు అంటే నాకు చాలా ఇష్టం మేడం గారు.
0: పాట
1: ఆ సందర్భం పుట్టినిల్లు మెట్టినిల్లు ఇదే ఇదే పాట ప్రతి చోట ఆ పాట ఏంటి
0: తప్పకుండా
1: మేడం
0: మేడం,
1: గారు. థ్యాంక్
0: తప్పకుండా
1: యూ,
0: వినండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో,
4: హలో,
3: నమస్తే అండి. చెప్పండి, ఏ పాట కావాలండి?
4: చెప్పండి సార్.
3: అలాగే అండి.
4: ఓ రాణి ఆ పాట కావాలండి.
3: తప్పకుండా అండి, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలోని పట్టణ ఆర్థిక వ్యవస్థను దగ్గరగా పరిశీలిస్తే నగరాల అసలు జీవనాడి భారీ కార్పొరేట్ సంస్థలు మాత్రమే కాదని స్పష్టమవుతుంది. ఉదయం వేళ కూరగాయల బండ్లు, టీ విక్రేతలు, కాలనీలో పండ్ల వ్యాపారులు, ఫుట్పాత్లపై కార్మికులు, చిన్న చిరుతిండి కేంద్రాలు నడిపే కుటుంబాలు, ఇవన్నీ కలిసే నగరాల రోజువారీ జీవన చక్రాన్ని నడిపిస్తున్నాయి. చిన్న వ్యాపారులే అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు అసలైన చోదక శక్తి. లక్షలాది మంది ప్రజలకు తక్కువ ధరల్లో అవసరమైన వస్తువులు, సేవలు అందిస్తూ పట్టణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి కాలం ఈ వర్గాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. లాక్డౌన్లు, మార్కెట్ల మూసివేత, వినియోగదారుల రాకపోకల తగ్గుదల కారణంగా లక్షలాది మంది వీధి వ్యాపారులు ఆదాయాన్ని కోల్పోయారు. చాలామంది అప్పులలో చిక్కుకున్నారు. బ్యాంకు రుణాలకు అవసరమైన పత్రాలు లేకపోవడం, పూచికత్తు పెట్టే ఆస్తులు లేకపోవటం వల్ల అధిక వడ్డీకి అప్పులపైనే ఆధారపడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మంది వీధి వ్యాపారులు ఒకే సమస్యను ఎదుర్కొనేవారు. రోజువారీ ఆదాయంతో జీవనం సాగించే వీరికి బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సరైన పత్రాలు లేకపోవడం, రుణ సౌకర్యం లేకపోవడం పెద్ద సమస్యగా ఉండేది. ఫలితంగా ప్రైవేట్ అప్పులదారుల వద్ద నుంచి అధిక వడ్డీకి నగదు తీసుకుని వ్యాపారాలు నడిపేవారు. సంపాదనలో గణనీయమైన భాగం వడ్డీలకే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ధి అవకాశాలు పరిమితమయ్యేవి. ఇలాంటి సమయంలో 2020 జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి పిఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులకు కొత్త చేయూతను ఇచ్చింది. తొలిసారిగా వీధి వ్యాపారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ హామీతో పూచికత్తు లేని రుణాలను అందించే జాతీయ స్థాయి కార్యక్రమం అమల్లోకి వచ్చింది. పిఎం స్వనిధి మొదటిసారిగా ప్రభుత్వ మద్దతుతో గ్యారంటీ లేని రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
2: मोदी ने कह दिया था बैंकों से भी और रेडी पटरी वाले भाई बहन को भी, अगर आपके पास गारंटी देने के लिए कुछ नहीं है तो चिंता मत कर दीजिए, मोदी आपकी गारंटी लेता है. पीएम स्वनिधि योजना मोदी की ऐसी ही गारंटी है जो आज रेहड़ी पटरी ठेले ऐसे छोटे छोटे काम करने वाले लाखों परिवारों का संबल बनी है.
3: आज पहली बार देश में पीएम स्वनिधि योजना के माध्यम से स्ट्रीट वेंडर्स को फॉर्मल बैंकिंग से जोड़ा गया है. आज पहली बार देश में बंजारा, घुमंतु, अर्ध घुमंतु वर्ग के लिए वेलफेयर बोर्ड बना है. गांवों में बने 5 लाख से ज्यादा कॉमन सर्विस सेंटर्स सरकार की सेवाओं को गांवों तक ले गए हैं.
1: వ్యాపార అవసరాలకు అనుగుణంగా విడతల వారీగా 15,000, 25,000, 50,000 రూపాయల వరకు రుణాలను అందించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం పొందారు. సమయానికి రుణాలు చెల్లించిన వారికి మరింత పెద్ద రుణాలకు అర్హత కల్పించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కూడా ప్రోత్సహించింది. 2020 పథకం ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా ఈ పథకం 6 ఏళ్ల కాలంలో కేవలం రుణాల పంపిణీ కార్యక్రమంగా మాత్రమే కాకుండా వీధి వ్యాపారులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే సామాజిక ఆర్థిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు ఈ

0: పథకం ద్వారా లబ్ధి పొందారు. 1.12 కోట్లకు పైగా రుణాలు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణాల విలువ 17,800 కోట్ల రూపాయలను దాటింది. అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది వీధి వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పు. నెలవారీ ఆదాయం కుటుంబ జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచింది. పీఎం స్వనిధి పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, కష్టపడి పనిచేసే వీధి వ్యాపారుల కోసం పీఎం స్వనిధి యోజనను ప్రారంభించామని, ఈ పథకం ఎంతో మంది వీధి వ్యాపారుల జీవితాలను మార్చిందని తెలిపారు.
1: ऐसे मेहनत का साथियों के बारे में पहले सरकारों को सोचने की फुर्सत ही नहीं थी, उनके लिस्ट में ये काम ही नहीं थे. लेकिन आपके इस सेवक ने पीएम स्वनिधि योजना की मदद से आज ऐसे लाखों रेहड़ी पटरी वाले सामान्य काम करने वाले लोगों के जीवन को, उनके परिवार के जीवन को बदला.
0: పలు రాష్ట్రాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలు చెబుతున్నదేమిటంటే, పీఎం స్వనిధి రుణాలు పొందిన వ్యాపారులు తమ సరుకు నిల్వలను పెంచుకోగలిగారు. కొత్త వస్తువులు అమ్మడం ప్రారంభించారు. కొందరు చిన్న దుకాణాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయం పెరగడంతో పిల్లల చదువులకు, కుటుంబ ఆరోగ్యానికి, గృహ అవసరాలకు మరింత ఖర్చు చేయగలిగారు. ఒకప్పుడు నగదు లావాదేవీలకే పరిమితమైన వీధి వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. యూపీఐ ఆధారిత లావాదేవీలు గ్రామీణ, పట్టణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పీఎం స్వనిధి ఈ మార్పులకు కీలక వేదికగా నిలిచింది. కారణం కేవలం రుణాలు ఇవ్వడం కాదు, రుణాలతో పాటు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోకి వీధి వ్యాపారులను తీసుకురావడం కూడా ఒక కీలక లక్ష్యంగా నిలిచింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు అందించడం ద్వారా లక్షలాది మంది యూపీఐ ఆధారిత లావాదేవీలను అలవాటు చేసుకున్నారు. ఈ మార్పు కేవలం సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి మాత్రమే పరిమితం కాలేదు. బ్యాంకుల వద్ద వారి లావాదేవీల చరిత్ర నమోదవడం ప్రారంభమైంది. ఫలితంగా వారి ఆర్థిక విశ్వసనీయత పెరిగింది. పీఎం స్వనిధి ప్రభావ అధ్యయనాల ప్రకారం దాదాపు 95% మంది లబ్ధిదారులు తమ జీవితంలో తొలిసారిగా అధికారిక రుణ వ్యవస్థలోకి అడుగుపెట్టారు. వారిలో 30% మంది తరువాత ఇతర బ్యాంకు రుణాలు కూడా పొందగలిగారు.
2: 5% पर ब्याज पर पैसा लेते थे, सुबह लेते तो शाम को वापस करना पड़ता था, चाहे मेरा दुकानदारी हो या ना हो.
3: पीएम स्वनिधि के तहत ही हमारे दुकान में इतना व्यवसाय हो गया जिससे हमारा हर एक तरीके से वृद्धि हुई.
4: इनकी सहायता लेते हुए अपने व्यवसाय को आगे से आगे ले जाने का कोशिश करें तो वो सफलता जरूर हासिल.
5: पीएम स्वनिधि ने मुझे लोन ही दिया जिससे खुद पैरों पे खड़े होने का एक साहस दिया.
6: मोदी जी ने हमारे लिए इतना योजना को चलाकर इतना सब कुछ किया है कि एक औरत कहीं हार नहीं मान सकती, हर काम को आगे बढ़ा के लेके जा सकती.
0: ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పథకం విజయవంతంగా అమలవుతోంది. పట్టణ, స్థానిక సంస్థల ద్వారా వీధి వ్యాపారుల గుర్తింపు, నమోదు ప్రక్రియ వేగవంతం కావడంతో పీఎం స్వనిధి అమలు మరింత విస్తరించింది. నగరపాలక, పురపాలక సంస్థలు స్వయం సహాయక బృందాలు కలిసి లబ్ధిదారులను గుర్తించి బ్యాంకులతో అనుసంధానం చేస్తున్నాయి. ఫలితంగా గతంలో బ్యాంకు ఖాతా కూడా లేని అనేక మంది ఇప్పుడు రుణాలు పొందుతూ డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం రుణం ఇప్పించడంతోనే ఆగిపోదు. సకాలంలో రుణం చెల్లించిన వారికి మరింత ఎక్కువ మొత్తంలో తదుపరి రుణం లభిస్తుంది. దీంతో వ్యాపార విస్తరణకు అవకాశం ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది వీధి వ్యాపారులు మొదటి విడత రుణంతో ప్రారంభించి ప్రస్తుతం 2-3 విడత రుణాలు పొందిన స్థాయికి చేరుకున్నారు. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం కూడా రాష్ట్రంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. గతంలో పూర్తిగా నగదు ఆధారంగా నడిచిన వీధి వ్యాపారాల్లో ఇప్పుడు ఆన్లైన్ యూపీఐ చెల్లింపులు సాధారణమయ్యాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో చిన్న టీ బండి నుంచి పండ్ల బండి వరకు క్యూఆర్ కోడ్ కనిపించడం దీనికి నిదర్శనం. సామాజిక ఆర్థిక కోణంలో చూస్తే ఈ పథకం మహిళల ఆర్థిక సాధికారతకు కూడా దోహదపడుతోంది. కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వహిస్తూ చిన్న వ్యాపారాలు చేస్తున్న మహిళలకు ఇది స్వయం ఆధారిత జీవనానికి మార్గం చూపుతోంది. రుణం, డిజిటల్ చెల్లింపులు, బీమా, సంక్షేమ పథకాల అనుసంధానం వంటి అంశాలు వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతున్నాయి. మొత్తం లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలు కావటం విశేషం. చిన్న కుటుంబ వ్యాపారాలను నడిపే మహిళలకు ఈ పథకం ఆర్థిక స్వాతంత్రాన్ని అందించింది. అలాగే వెనుకబడిన వర్గాలకు చెందిన వారిలో కూడా ఈ పథకం విస్తృతంగా చేరింది. పట్టణాల్లో రోజూ కనిపించే వీధి వ్యాపారుల జీవితాల్లో జరిగిన ఈ మార్పు కేవలం ఆర్థిక సహాయం ఫలితం మాత్రమే కాదు. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని వారు ఇప్పుడు డిజిటల్

0: ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. అప్పుల బారిన పడిన వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. జీవనోపాధి కోసం పోరాడిన వారు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తును చూసే స్థితికి చేరుకుంటున్నారు. అందుకే పీఎం స్వనిధి పథకం వేలాది మంది వీధి వ్యాపారుల జీవితాల్లో కేవలం రుణ పథకంగా కాకుండా ఆర్థిక స్వావలంబనకు, సామాజిక గౌరవానికి, మెరుగైన భవిష్యత్తుకు దారితీసిన మార్గదర్శక కార్యక్రమంగా నిలుస్తోంది. చాలామంది వీధి వ్యాపారులు ఇప్పుడు తమ వ్యాపారాన్ని రోజువారీ జీవన పోరాటంగా కాకుండా చిన్న వ్యాపార సంస్థగా చూడటం ప్రారంభించారు. ఇది ఒక గొప్ప మార్పు. గతంలో అప్పులు తీర్చడమే లక్ష్యంగా ఉండగా ఇప్పుడు వ్యాపార విస్తరణ, నిల్వల పెంపు, కొత్త ఉత్పత్తుల విక్రయం వంటి అంశాలు పై దృష్టి పెడుతున్నారు. ముందు నెలాఖరులో అప్పుల కోసం వెతికే పరిస్థితిలో ఉన్న కుటుంబాలు ఇప్పుడు కొంత పొదుపు కూడా చేయగలుగుతున్నాయి. ఇది చిన్న వ్యాపారుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో పథకం సాధించిన ప్రధాన విజయంగా చెప్పవచ్చు. పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దీనిని 2030 మార్చి వరకు పొడిగించింది. రాబోయే సంవత్సరాల్లో మరింత మంది వీధి వ్యాపారులను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడం, డిజిటల్ చెల్లింపులను విస్తరించడం, సామాజిక భద్రతా పథకాలతో అనుసంధానం పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక భద్రతా పరంగా కూడా పీఎం స్వనిధి కొత్త దారులు తెరిచింది. స్వనిధిసే సమృద్ధి కార్యక్రమం ద్వారా లబ్దిదారులను వివిధ కేంద్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం చేస్తున్నారు. బీమా, పింఛన్, ఆరోగ్య రక్షణ వంటి సేవలు అందుబాటులోకి రావటం వల్ల వారి కుటుంబాలకు భవిష్యత్తుపై భరోసా పెరిగింది. వీధి వ్యాపారులు పట్టణ ఆర్థిక వ్యవస్థకు కేవలం అంచుల్లో ఉన్న వర్గం కాదని, వారు దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములను గుర్తించిన అభివృద్ధి నమూనాకు పీఎం స్వనిధి ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు బ్యాంకు గడప దాటలేని లక్షలాది మంది ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు నిర్వహిస్తూ, క్రెడిట్ కార్డులు వినియోగిస్తూ అధికారిక ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నారు. భారత్లోని నగరాల్లో ప్రతిరోజు కనిపించే వీధి వ్యాపారుల వెనుక ఇప్పుడు ఒక కొత్త ఆశ కనిపిస్తోంది. దాని పేరు పీఎం స్వనిధి. ఇది కేవలం ఒక పథకం కాదు, మనుగడ కోసం పోరాడిన లక్షలాది కుటుంబాలను స్వావలంబన వైపు నడిపిస్తున్న నిశ్శబ్ద ఆర్థిక విప్లవం. స్వావలంబన, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత వైపు సాగుతున్న ప్రయాణం. ఈ ప్రయాణానికి పీఎం స్వనిధి ఒక బలమైన వేదికగా నిలిచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రధానమంత్రి స్వనిధి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 2727244, 2727288. విశాఖేతర ప్రాంత ప్రజలు మొబైల్ ఫోన్ ద్వారా చేసేవారు 0891 కోడ్ను జత చేయవలసి ఉంటుంది. హలో, నమస్తే అండి.
2: నా పేరు డి
1: మురళి గారు, చెప్పండి ఏ పాట కావాలండి?
2: కొండవీటి సింహంలోని
1: తప్పకుండా అండి
2: వినండి.

0: హలో
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: అనకాపల్లి నుంచి సత్య నా పేరు.
1: చెప్పండి, ఏ పాట
0: నాకు
1: కావాలి?
0: వర్షం సినిమా నుంచి ఎన్నాళ్ళకు గుర్తొచ్చాను అన్న పాట.
1: తప్పకుండా అండి, మీకు నచ్చిన పాట వినండి.
0: ధన్యవాదాలండి.

చూసి వెళ్ళిపోతావే అచ్చంగా.

0: హలో,
1: శుభోదయం అండి.
0: శుభోదయం అండి. చెప్పండి సార్, మీ పేరు ఏంటి?
1: ఈరోజు ఎస్పి బాలసుబ్రమణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఇష్టమైన పాట కన్నీవయసు సినిమాలో ఏ బీబీలో విరిచిన పారిజాతం పాట
0: మీ
1: కావాలండి.
0: పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: పాల్ గోవిందు అనకాపల్లి.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: మొండి మొగుడు పెంకిపల్లం నుంచి రాధవద్వారి
0: మీ పేరు ఏంటండి?
1: ఏండి
0: మీ పేరండి?
1: నా పేరు ప్రసాద్ అండి.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.
0: అలాగే అండి, మీకు నచ్చిన పాట వినండి.
1: ఓకే.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి వేడుకల్లో భాగంగా అలనాటి మేటి కార్యక్రమం రామో విగ్రహవాన్ ధర్మః నాటకం నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, శ్రీ సివి సూర్యనారాయణ.
1: ఆకాశవాణి రామో విగ్రహాన్ ధర్మః నాటకం నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు, శ్రీ సివి సూర్యనారాయణ.
2: ఏకోరస కరుణయేవ అని ఉద్ఘోషించిన సంస్కృత మహాకవి భవభూతి విరచితమైన నాటకం ఉత్తర రామచరితం. కాళిదాసు మహాభారతంలోని శకుంతల కథను మార్చి అభిజ్ఞాన శాకుంతల నాటకాన్ని రూపొందించినట్టే భవభూతి ఉత్తర రామాయణ కథను మార్చి ఉత్తర రామచరిత నాటకంగా తీర్చిదిద్దాడు. నాటకం విషాదాంతం కావటం భారతీయ సంప్రదాయం కాదు కనుక దీనిని సుఖాంతం చేయటం ఆయన చేసిన ప్రధానమైన మార్పు. శ్రీరామ పట్టాభిషేకోత్సవాలు కొన్ని నెలల పాటు అయోధ్యలో అమోఘంగా జరుగుతాయి. అనంతరం శ్రీరాముని బావగారు ఋష్యశృంగ మహర్షి 12 ఏళ్లపాటు జరిగే దీర్ఘసత్ర యాగాన్ని చేయ సంకల్పిస్తాడు. కులగురు దంపతులు వశిష్ట అరుంధతులను రాజమాతలను తనతో తీసుకువెడతాడు. అలాగే జనక మహారాజు సీతాదేవి పుట్టింటి బంధువులు సీతారాములను వీడ్కొని వారి వారి స్వగృహాలకు వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలో నాటకం ఆరంభమవుతుంది. రామో విగ్రహాన్ ధర్మః సంస్కృతం మూలం మహాకవి భవభూతి విరచిత ఉత్తర రామచరితం. తెలుగు సేత రేడియో అనుసరణ శరత్ పూర్ణిమ. రేడియో నాటకోత్సవాల సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతున్న రామో విగ్రహాన్ ధర్మః నాటకం వినండి.

0: దేవి వైదేహి వైదేహి.
1: స్వామి,
0: మీ వాళ్ళంతా మనల్ని వదిలి వెళ్ళారని దిగులుగా ఉందా?
1: అవును స్వామి.
0: బెంగ పెట్టుకోకు. పట్టాభిషేకోత్సవాన్ని తలకించిన తరువాత మరి వాళ్ళ ఇళ్లకు వారు వెళ్ళిపోక తప్పదు కదా.
1: నిజమే ఆర్యపుత్ర, అయినా ఆప్త వియోగం ఆర్తిని కలిగిస్తోంది.
0: గృహస్థులకిది అనివార్యం. అందుకే విజ్ఞులు ఈ భవబంధాన్ని విడిచి వానప్రస్థులవుతారు.
2: రామభద్ర, ఆ మహారాజా,
0: పితృపాదుల పరిజనమైన మీరు రామభద్ర అని పిలిస్తేనే శోభస్కరంగా ఉంటుంది. చెప్పండి.
2: ఋష్య శృంగాశ్రమం నుంచి అష్టావక్రములు విచ్చేశారు రామభద్ర.
1: మరైతే ఆలస్యం ఎందుకు?
0: శీఘ్రమే ప్రవేశపెట్టండి.
2: చిత్తం.
3: సీతారాములకు స్వస్తి.
0: పూజ్యులకు ప్రణామాలు. రండి కూర్చోండి.
1: నమో నమః. గురుజనులకు, శాంతాదేవికి కుశలమే కదా మునీంద్ర.
0: బావగారు ఋష్యశృంగ మహర్షి, మా అక్క శాంతాదేవితో నిర్విఘ్నంగా యజ్ఞయాగాదులు జరుపుతూ తృప్తులవుతున్నారు కదా.
1: మునీంద్ర, ఆమె నన్నెప్పుడైనా తలుచుకుంటూ ఉంటుందా?
3: ఎందుకు తలుచుకోదు మహారాణి? వశిష్ఠ మీకు ఈ సందేశం పంపారు.
1: ఏమని?
3: బ్రహ్మజ్ఞాని జనక మహారాజపుత్రివై సూర్యవంశీయుల కోడలివైన నీ నుండి నేను ఆశించదగిందే ఉంటుంది. త్వరలో వీరమాతవై వర్ధిల్లుమని.
0: బ్రహ్మర్షి అనుగ్రహపాత్రులమైన లౌకికులైన సత్పురుషుల మాటలు అర్థాన్ని అనుసరించి ఉంటే ఋషుల మాటల్ని అర్థం అనుసరించి పరిగెత్తుతుంది అంటారు.
3: రామచంద్ర, పూజ్యురాలు అరుంధతీదేవి, మహారాణులు శాంతాదేవి, గర్భిణి సీతాదేవి.

0: దేవి కోర్కెలు అవశ్యం తీర్చదగినవని మరీ మరీ చెప్పమన్నారు.
1: జానకి అడగడమే ఆలస్యం.
0: అమ్మా, మీ ఆడపడుచు భర్త ఋష్యశృంగుల వారు మీతో చెప్పమందేమంటే?
2: ఏమన్నారు?
0: మీకు నెలలు నిండిన కారణంగా సత్రయాగానికి తమతో తీసుకుని వెళ్ళలేదని, మీకు సాయంగా ఉండటం కోసమే రామచంద్రుని మీతోనే ఉంచామని, ఉళ్ళో బిడ్డతో మిమ్మల్ని త్వరలో చూడగోరుతున్నామని.
1: వారి ఆసీహ్ ప్రభావం. మునివర్య, వశిష్ఠుల వారు నన్నేం ఆదేశించలేదా?
0: లేకే, మనింటి జామాత ఋష్యశృంగుల అభీష్టాన్ని అనుసరించి నేనిక్కడే ఉండిపోవలసి వచ్చింది. నువ్వు ఈ మధ్యనే పట్టాభిషిక్తుడవైనావు, కనుక నీ ప్రజల్ని పరితుష్టుల్ని చేస్తూ వంశానురూపమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించు అని.
1: గురుపాదుల ఆదేశం అవశ్యం శిరోధార్యం. ప్రజారాధనలో స్నేహాన్ని, దయను, సౌఖ్యాన్నే కాదు, చివరకు జానకినైనా విడవడానికి వెనుకాడను.
2: అందుకే ఆర్యపుత్రులు రఘువంశ దురంధరులుగా కీర్తికెక్కారు.
1: ఎవరక్కడ? అష్టావక్రమునుల్ని విశ్రాంతి మందిరానికి తీసుకెళ్ళండి.
3: జయం జయం.
1: రా లక్ష్మణ.
3: అగ్రజ, మన ఆదేశాన్ని అనుసరించి చిత్రకారుడు తమ జీవిత ఘట్టాన్ని చిత్రించడం పూర్తయింది. ఇక మీరు దర్శించవచ్చు.
1: లక్ష్మణ, ఆప్తజన వియోగ ఖిన్న అయిన మీ వదినగారిని వినోదింపచేయడం నీకు బాగా తెలుసు. అవి ఏ ఘట్టం వరకు ఉన్నాయి?
3: పూజ్యురాలైన వదినగారి అగ్నిశుద్ధి వరకు.
1: ఆజన్మశుద్ధి అయిన మీ వదినను శుద్ధిపరిచేవేముంటాయి? నాకి అపకీర్తి జీవితాంతం ఉండేదే.
2: ఆర్యపుత్ర, చిత్రాల్లో మీ జీవిత ఘట్టాలు చూద్దాం.
3: వదినగారు, ఇదిగో ఈ చిత్రం దర్శించండి.
2: ఆకాశం అంతా నిండిన ఆ వెలుగులేమిటి?
3: తాటకిని వధించినప్పుడు విశ్వామిత్ర మహర్షి ప్రసాదించిన జృంభుగాజ్యాస్త్రాలు.
1: దేవి, ఆ దివ్యాస్త్రాలకు నమస్కరించు.
2: నమో నమః.
1: ఇవి నీ సంతతికి జన్మతః సిద్ధిస్తాయి.
2: ధన్యురాల్ని.
3: ఇదిగో ఈ చిత్రం మిథుల్లోని సన్నివేశం.
2: ఆర్యపుత్రులు శివధనుర్భంగం చేసినప్పుడు నివ్వెరపోయిన పితృపాదులు. ఆహా, ఎంత స్పృహణీయంగా ఉంది ఈ చిత్రం.
3: వదినగారు, ఈ చిత్రం చూడండి.
2: ఆహా, వివాహ మంగళ దీక్షితులైన మీ నలుగురు అన్నదమ్ముల చిత్రం. దీన్ని చూస్తుంటే అది ఇప్పుడే ఈ క్షణంలో జరుగుతున్నట్టుంది.
3: ఇందులో ఇక్కడ వదినగారు, ఇక్కడ మాండవి, ఇక్కడ శృతకీర్తి.
2: అది సరే, గాని ఇక్కడున్న ఈవిడెవరు?
3: వదినగారు నన్ను ఆట పట్టించడానికి ఊర్మిళ గూర్చి అడుగుతున్నారు. అది సరే, ఈ చిత్రం చూడండి. పూజ్య భార్గవరాములు.
1: మహర్షికి ప్రణామాలు.
3: పరశురామ గర్వభంగాన్ని చిత్రకారుడు ఎంత చక్కగా చిత్రించాడో. అగ్రజ, ఇది చూడండి, వివాహాలనంతరం మనం అయోధ్యకు వచ్చినప్పటి చిత్రం.
1: అహో, పెళ్ళిళ్ళైన కొత్తలో, పితృపాదులు బ్రతుకున్న రోజుల్లో మనం సంతోష సాగరంలో ఓలలాడి ఆ రోజులు విడిపోయాయి.
3: ఇదిగో ఈ చిత్రంలో మందర.
1: వైదేహి, ఇది చూసావా? మనం గుహుని చేరబోయినప్పుడు అక్కడ ఇంగుది వృక్షం ఎంత అందంగా ఉందో చూడు.
3: అన్నగారు సవతి తల్లి వృత్తాంతాన్ని ఎంత ఉదాత్తంగా దాటవేస్తున్నారు.
2: ఇది అరణ్యవాసం చేయబోతూ జడలు ధరించిన చిత్రం కదూ?
3: అవును వదినగారు, ఇక్ష్వాకురాజులు రాజ్యాన్ని వారసులకు అప్పచెప్పి వానప్రస్థం వెళ్లబోతూ ధరించే జడలను అగ్రజులు యవ్వనంలోనే ధరించారు.
2: ఇదిగో ఇది పావన జలపూరితమైన పుణ్య భాగీరథి నది చిత్రం.
1: రఘుకుల దేవత నమస్తే. సర్వకాల సర్వావస్థల్లోనూ అరుంధతీదేవి వలె నీవు మా జానకిని రక్షించు తల్లి.
3: ఇదిగో ఇది చిత్రకూటాశ్రమ మార్గంలో కాళిందీ నదీ తీరంలో భరద్వాజ మహర్షి మార్గాయాసం తీర్చుకోమని చెప్పిన శ్యామావృక్షం.
2: ఆర్యపుత్ర, చేతిలో ఉన్న తాటాకు విసనకరనే గొడుగుగా పట్టి నన్ను నడిపించిన సన్నివేశం నీకు జ్ఞాపకముందా?
1: అది నేను ఎలా మరువగలను దేవి? మార్గాయాసంతో వాడి వత్తలైన నీ శరీరాంగాలకు నా పరిశ్రమే అటు నీకు సంవాహనప్రాయమై సేద తెచ్చింది, ఇటు నాకు మధురానుభూతిని మిగిల్చింది.
3: ఇదిగో ఇది వింఛాటవీ ముఖద్వారంలో విరాధుడు మనల్ని అడ్డగించి

0: చిన్న చిత్రం.
1: లక్ష్మణ, ఇప్పుడు అది ఎందుకు లేదు?
2: జానకి, ఈ చిత్రం చూడు. దక్షిణారణ్య ప్రాంతంలో తీయని గోదావరి జలాలతోనూ లక్ష్మణుని సేవలతోనూ మనం అరణ్యవాసంలో హాయిగా గడిపిన సన్నివేశాలు. జానకి, మనిద్దరి అవ్యక్త మధురాలాపాల్లో జాములు గడిచిన ధ్యాసే లేకుండా సూర్యోదయమయ్యేది, రాత్రులు పారిపోయేవి.
0: ఇదిగో, ఇది పంచవటిలో సోర్పణక.
1: అయ్యో, ఇప్పుడు ఈమె దర్శనం?
2: ప్రియా, ఇది కేవలం చిత్రఫలకం.
0: అగ్రజ, ఈ చిత్రం చూడండి, ఇందులో బంగారు లేడి.
1: దీనివల్ల నా కారణంగానే

0: రాత్రులు పారిపోయేవి.
1: ఇదిగో ఇది పంచవటిలో శూర్పణక.
2: అయ్యో ఇప్పుడు ఈమె దర్శనం.
0: ప్రియ, ఇది కేవలం చిత్రఫలకం.
1: అగ్రజ, ఈ చిత్రం చూడండి, ఇందులో బంగారు లేడి.
2: దీనివల్ల నా కారణంగానే ఆర్యపుత్రులు అష్ట కష్టాల పాలైనారు.
1: అగ్రజ, ఏమిటిది? వదిన గారిని ఓదార్చడం పోయి మీరు దుఃఖిస్తున్నారా?
3: ఆనాటి వియోగ దుఃఖాశ్రువులు ప్రతీకార జ్వాలల్లో ఆవిరైపోయాయి. కానీ ప్రియావిరహంలో ఆనాడు నేను అనుభవించిన దుఃఖం నేడు హృదయంలో సెలవేస్తుంటే దుర్భరంగా ఉంది లక్ష్మణ.
2: ఆర్యపుత్రులు ఆనాడు నా చెంతలేని దృశ్యం గుర్తొచ్చి ఇప్పుడు దుఃఖం కట్టలు తెంచుకుంటుంది.
1: ఇదిగో ఇది చూడండి, ఈ పూజ్య జటాయు చిత్రం చూడండి.
2: అవును, వారి పుత్రికా వాత్సల్యం అవధులు లేనిది.
0: మనకై ఆత్మత్యాగం చేసిన మహనీయుడు.
1: ఇదిగో ఇది ఋష్యముఖ పర్వతంపై మతంగముని పర్ణశాల. పంపానది ఇదిగో శబర్నివాసం. ఇది మాన్యుడు హనుమంతుని చిత్రం.
2: చిరవియోగ దుఃఖ ప్రశమనమునర్చిన మహాభాగుడు ఈ మారుతి.
0: ఇతడు కేవలం అంజనానందవర్ధనుడే కాదు, సకల భువనాలకి ఆనందవర్ధనుడు.
1: ఇక ఇవి మాల్యవంత పర్వతం, అన్నగారి మహాద్భుత కార్యాలు, కపివర్లు రాక్షసులను హింసించిన దృశ్యాలు, ఒకటిని మించింది మరొకటి. వదిన గారు అలసినట్లున్నారు.
2: ఇంతసేపు ఈ చిత్రాల్ని చూసి అలసిపోయాను. ఆర్యపుత్ర, నాదొక అభ్యర్థన.
0: ఆజ్ఞాపించు దేవి.
2: ఆ ప్రశాంత వనవాటిలో మరొక్కసారి విహరించాలని, ఆ పావన భాగీరథిలో మరోమారు స్నానమాడాలని ఉంది.
0: అవశ్యం, ఆమె కోరిక ఆలస్యం చేయకుండా తీర్చాలనేదేగా గురుజనాదేశం. లక్ష్మణ, రథం సిద్ధం చేయి.
1: అలాగే అగ్రజ, నేను వెళ్ళి రథం సిద్ధం చేసే ఏర్పాట్లలో ఉంటాను.
2: ఆర్యపుత్ర, మీరు రావాలి మరి.
0: నువ్వు ఆ మాట ప్రత్యేకంగా చెప్పాలా వైదేహి?
2: ఇప్పుడు నాకు సంతోషం.
0: ప్రియ, అక్కడ ఆ సైన్యంపై కొంచెం విశ్రమించు.
2: చాలా బడలికగా ఉంది, నిద్ర ముంచుకొస్తోంది. మీ స్పర్శతో ప్రాణం లేచొస్తుంది. ఆ పాన్పుదాకా నన్ను పట్టుకుని నడిపించరు?
0: అలాగే, నీ చేతిని నా భుజంపై వేసి అడుగులు వేయి.
2: అలాగే.
0: జానకి, నీ స్పర్శ ఎంత మనోజ్ఞంగా ఉంది.
2: నిజమే?
0: నిజం జానకి. నీ స్పర్శ మాత్రం చేత సమ్మోహం కలుగుతోంది. ఇది సుఖమో దుఃఖమో, నిద్రావస్థో జాగ్రత్త అవస్థో, ఇదమిత్తమని చెప్పలేని పారవశ్యం. ఒక మదిరాపానం వల్ల కలిగే మత్త, సర్పవిషం తలకెక్కుతున్న స్థిత. నీ స్పర్శ నా చైతన్యాన్ని సమూలంగా సంక్షుభితపరుస్తోంది, ఇంద్రియ సమూహాన్ని వికసింపచేస్తోంది.
2: ధన్యురాల్ని, అంతా మీ మహానురాగ విశేషమే తప్ప నాలో ఏముంది?
0: ఈ నీ మాటలు అమృతప్రాయాలై నా సకలేంద్రియ సంతర్పణ కావిస్తున్నాయి, చిత్తాన్ని ఆహ్లాదపుటంచుల్లో విహరింపచేస్తున్నాయి. నీ ఆప్యాయత మనఃక్లేశాన్ని తరిమేస్తూ నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఏమిటి జానకి వెతుకుతున్నావు? నిద్రించడానికి దిండా? ఇదిగో నా చేతినే తలగడగా చేసుకుని నిద్రించు.
2: ఇంతకంటే సుఖం ఇంకెక్కడుంటుంది స్వామి?
0: క్షణంలో నిద్రపట్టింది. ఈమె నా గృహలక్ష్మి, నేత్రాలకి అమృత శలాక, స్పర్శి గంధపు పూత. ఈమె మృదువైన హస్తాలు ముత్యాల సరాలైన నలరిస్తున్నాయి. ఈమె శరీరంలో ఆహ్లాద సంధాయిని కాని భాగమంటూ ఏమైనా ఉన్నదా? ఈమె విరహం ఒక్కటే నేను సహించలేనిది.
4: దేవా.
0: ఎవరది?
4: తమ పరిచారకుడు దుర్ముఖుడు తమ దర్శనం కోరుతున్నాడు.
0: ఓ, పౌర జానపదుల

0: అభిప్రాయాలు తెలుసుకోవడానికి నేను నియోగించిన గూఢచారి. రమ్మను
1: సీతాదేవిని. ఈ జనాపవాదాన్ని దేవరకి ఎలా నివేదించను? ఈ దౌర్భాగ్యని కొలివే అటువంటిది.
2: ఆర్యపుత్ర, ఆర్యపుత్ర, ఎక్కడున్నారు, ఎక్కడున్నారు స్వామి?
0: చిత్రపటాల్లో చూసిన వియోగ దృశ్యాలు వైదేహిని కలవర పెడుతున్నట్టున్నాయి. పాపం భయపడి ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లో, సుఖదుఖాల్లో అద్వైతాన్ని భజిస్తూ హృదయానికి విశ్రాంతినిచ్చేది, వార్ధక్యంలోనూ క్షీణించక దినదిన ప్రవర్తమానమైన ప్రేమ ఉండేది ఒక్క దాంపత్య ధర్మంలోనే కదా.
1: మహారాజులకు జయం జయం.
0: నువ్వు తెలుసుకుని వచ్చిన విషయాలేమిటి?
1: తమ పరిపాలన దశరథ మహారాజుల వారిని మరపింపజేస్తోందని ప్రజలు భావిస్తున్నారు ప్రభు.
0: అవి పోగొట్టలు, దోషారోపణలుంటే చెప్పు, సరిదిద్దుకుంటాం.
1: ప్రభు వినండి ప్రభు.
0: ఎంతటి పిడుగుపాటు వంటి వార్త!
1: ఎవరా?
0: ఎంతటి విధి వైపరీత్యం! వైదేహి పరగ్రహవాసం అగ్ని పరీక్షతో అణగారినా అంతటా వ్యాపిస్తోంది. అయ్యో, మంద భాగ్యుణ్ణైన నా ప్రస్తుత కర్తవ్యం ప్రజారాధనే పాలకుల ప్రథమ కర్తవ్యం. ఆ కర్తవ్యనిష్టలోనే పితృపాతులు నన్ను తమ ప్రాణాన్ని త్యజించారు. బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కూడా ఇప్పుడు పంపిన సందేశం అదే కదా. ఈ అపవాదు నా కారణంగా కలిగినప్పుడు ఇక నా జీవితం ఎందుకు? దేవి, దేవతా యజ్ఞోద్భవ జగత్పూత, నీకెంతటి దురవస్థ తల్లి భగవతి. వసుంధర పూజురాలు, మైథిలిని రక్షించే బాధ్యత నీదే తల్లి, నీదే దుర్ముఖ.
1: దేవరా,
0: రథం సిద్ధం చేయి.
1: చిత్తం దేవరా.

0: తపోధనులకు స్వాగతం. ఉజ్జ్వరాలైన తమరు ఎవరమ్మా? నేను వనదేవత వాసంతిని.
1: నన్ను ఆత్రేయి అంటారు.
0: ఆహా,
1: వాల్మీకి మహర్షి ఆశ్రమం నుంచి అగస్తుల వారి వద్దకు వేదాంత విద్యను అభ్యసించడానికి వచ్చాను.
0: ఎక్కడెక్కడి వారు వాల్మీకి ముని పొంగవుల చెంతకు వెడుతుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం వింతగా ఉంది.
1: అక్కడ అవరోధం కలగడం వల్లే ఇక్కడికి వచ్చాను.
0: ఆ, ఏమిటా అవరోధం?
1: వాల్మీకి మహర్షి ఆశ్రమానికి
0: ఆ
1: అప్పుడే తల్లిపాలను విడిచిన అమోఘ శక్తి సంపన్నులైన ఇద్దరు కవలలని భగీరథి వాల్మీకి మహర్షికి అప్పగించింది.
0: అమోఘ శక్తి సంపన్నులంటే?
1: వారికి జన్మతః జుంబుకాస్త్రాల సిద్ధి కలిగిందని ఆమెయే చెప్పింది.
0: ఆహా,
1: వాల్మీకి మహర్షి వారినెంతో శ్రద్ధగా పెంచుతూ అన్ని విద్యల్ని గడుపుతున్నారు.
0: అయితే మరింకే?
1: అసాధారణ ధారణ, అమేయమైన ప్రజ్ఞ, అద్వితీయ మేధా కలవారితో కలిసి అధ్యయనం చేయడం సామాన్యులకు సాధ్యం కాదు కదా తల్లి.
0: ఓహో, ఇదేనా మీ అధ్యయనానికి అవరోధం?
1: మరొకటి కూడా ఉంది.
0: ఏమిటది?
1: వాల్మీకి మహర్షి రామాయణ రచనలో నిమగ్నమై ఉన్నారు.
0: ఓహో,
1: అగస్తాశ్రమానికి త్రోవ చూపు తల్లి.
0: ఇది పంచవటి, ఈ గోదావరి తీరాన్నే వెళ్ళండి.
1: ఏమిటి, ఇది పంచవట?
0: అవును.
1: ప్రశ్రవణ పర్వతం ఇదేనా?
0: అవును, ఇదే.
1: ఆహా, సీతామాత, నువ్వు ఇది వరకు ఇక్కడ జరిగిన సన్నివేశాలన్నీ చెప్పినవి

0: గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నీ కీర్తినే మిగిల్చిపోయావు తల్లి. ఏమిటి కీర్తినే మిగిల్చిపోయావంటుంది? అయ్యో ఎంత కష్టం.
1: కేవలం కష్టమే కాదు, కొండంత నిందను కూడా మోయవలసి వచ్చింది ఆ తల్లికి.
0: అదేమిటి?
1: ఇది
0: ఎంతటి దైవోపహతురాలైంది సీత.
1: ఊరుకో ఊరుకో ఊరుకో తల్లి.
0: లక్ష్మణ కుమారుడు సీతను విడిచి వెళ్ళిన తర్వాత ఆమె ఏమైందో తెలుసా?
1: లేదమ్మా లేదు.
0: పూజ్యులు అరుంధతి వశిష్ఠులు ముగ్గురు మహారాణులు మమతను చూరగని కూడా సీతమ్మకి ఎంత ఇక్కట్టు.
1: వాళ్ళంతా ఋష్యశృంగ మహర్షి తలపెట్టిన ద్వాదశ వర్ష దీర్ఘసత్రయాగానికి వెళ్ళారు. యజ్ఞాంతంలో ఋష్యశృంగులు వారికి వీడుకోలు పలికితే సీతమ్మ లేని అయోధ్యలో తాను ప్రవేశించనని అరుంధతీమాత అందట. రాజమాతలు సైతం ఆమెనే అనుసరించారు. అప్పుడు వశిష్ఠుల వారు అయితే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెడదామని నిర్ణయించారట.
0: శ్రీరామచంద్రులు ఇప్పుడేం చేస్తున్నారు?
1: అశ్వమేధ యాగ సంకల్పంతో ఉన్నారట.
0: ఏమిటి, ఆయన పునర్వివాహం చేసుకున్నారా?
1: పాపం శమించుగాగా.
0: మరైతే సహధర్మచారిణి లేకుండా యజ్ఞం ఎలా నిర్వహిస్తాడు?
1: సీతాదేవి స్వర్ణ ప్రతిమతో అనుష్ఠిస్తాడు.
0: మహానుభావుల మనోవృత్తులు మహిమాన్వితాలు. అవి వజ్రం కంటే కఠోరంగానూ ఉంటాయి, కుసుమాల కంటే కోమలంగానూ ఉంటాయి.
1: అప్పుడే లక్ష్మణి తనయుడు చంద్రకేతు రక్షణలో యాగాశ్వాన్ని కూడా విడిచేశారట.
0: ఆహా, లక్ష్మణ కుమారునికి కూడా పుత్రలాభం కలిగిందన్నమాట. బాగుంది.
1: మరి నే వెళ్ళిరా నా తల్లి.
0: మంచిది.
2: మురళ, ఏదో ఆందోళనగా ఉన్నావేమిటి?
3: భగవతి తమసా, అగస్త్యముని ఆదేశానుసారం వారిని దర్శించడానికి రామభద్రుడే పంచవటికి వస్తున్నాడట.
2: దానికి విచారించాల్సిన పనే ఉంది.
3: సీతావియోగ దుఃఖంతో రామచంద్రుడి 12 ఏళ్ళుగా క్రమశహా చిక్కిశల్యమైపోయాడు. పంచవటికి వస్తే ఆనాటి సీతాస్మృతులు జ్ఞప్తికి వచ్చి ఏమైపోతాడోనన్న బెంగ.
2: దానికి తరణోపాయం సిద్ధంగానే ఉంది.
3: అదెలా?
2: దుర్భర ప్రసవ వేదన భరించలేక సీత ఆనాడు గంగానదిలో పడిపోయింది. గంగానది ఆమెను రక్షించింది. 2 కవలలను ప్రసవించిన సీతను భూదేవి పాతాళానికి తీసుకుని వెళ్ళి రక్షించింది. శిశువులు మాతృస్థన్యం వీడిన వెంటనే గంగాదేవి వారిద్దరినీ వాల్మీకి మహర్షికి స్వయంగా సమర్పించింది. రామచంద్రుడు పంచవటికి వస్తున్నట్లు తెలుసుకొని సీతను తీసుకుని గోదావరి తీరానికి వచ్చింది భాగీరథి.
3: అయితే మాత్రం సీత రామచంద్రుని ఎలా ఆశ్వాసిస్తుంది? సీతనెవరైనా చూస్తే?
2: సీత భూమిపై సంచరించినా తన ప్రభావం వల్ల వనదేవతలే చూడలేరు. ఇక మానవ మాతృల మాట చెప్పేదేముందని గంగాభవానే ఆదేశించిందట. అదుగో భర్తృవియోగ వేదనతో మూర్తీభవించిన కరుణలా గంగానదిలోంచి పైకి వస్తోంది సీతాసాధ్వి.
4: ఇక్కడి వృక్షాలు మురుగాలు, ఈ పవిత్ర గోదావరి తీరంలో పర్వత కందరాలు మా ప్రేమకు సజీవ సాక్షులు.
5: తమసా, అది ఆర్యపుత్రుల కంఠస్వరం. అయ్యో, ప్రాతకాల చంద్రబింబంలా వెలవెలపోతున్న ముఖంతో చిక్కి శల్యమైన వారిని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది.
2: ఊరడిల్లు తల్లి, ఊరడిల్లు.
6: ప్రియా మైథిలి.
5: తమసా తమసా, వారిని ఓదార్చు.
2: నాకా శక్తి లేదు తల్లి, నువ్వే అతన్ని చైతన్యవంతుణ్ణి చెయ్యి.
5: నేనా?
2: నువ్వే తల్లి, నువ్విప్పుడు వనదేవతలకు కూడా కనిపించవు.

ఈ స్పర్శ మైమరపు కలిగిస్తోంది. ఇది సీతా స్పర్శే. సీత జానకి వైదే హతవిదే. ఈ ప్రదేశం నిర్మానుష్యంగా ఉంది. అయ్యో ఇంకెక్కడి వైదేహి? అంతా నా భ్రమా.

0: ఋష్యశృంగముని యాగం పూర్తయిన తరువాత సీతలేని అయోధ్యకు వెళ్లటానికి ఎవరికీ మనస్కరించక అరుంధతి వశిష్ఠులు, కౌసల్య, జనక మహారాజు వాల్మీకి ఆశ్రమానికి వస్తారు. ముందుగా లవ్ను చూసి అతడు రామచంద్రుని కుమారుడని తెలియకుండానే అతని వినయ సంపదకు ముగ్ధులవుతారు. లవుడు అందరి అభిమానానికి పాత్రుడవుతాడు.
1: అంత తేలిగ్గా తీసుకోకు.
2: ఏ పుట్టలో ఏ బాగుందో
3: వాల్మీకి మహర్షి.
4: సైనికులారా వినండి, సైనికులు ఎవరిని ముణ్యాశ్రమ సమీప స్థలికి పోరాదని చంద్రకేతుని ఆజ్ఞ.
5: అశ్వమేధ యాగాన్ని పురస్కరించుకుని వచ్చిన మీ దౌహిత్రిని చూడాలని ముచ్చటగా ఉందా జనక మహారాజా?
6: అవును అరుంధతి మాత.
5: నూరేళ్ల ఆయుష్, అదిగో మాటలోనే వస్తున్నాడు.
7: ఈ చంద్రకేతు ఎవరు?
6: దశరథ మహారాజు పుత్రులు రామలక్ష్మణులు తెలుసా?
7: వాల్మీకి మహర్షుల రామాయణ కావ్య కథానాయకులా?
6: అవునాయనా, వారిలో లక్ష్మణ కొడుకు ఈ చంద్రకేతు.
7: ఓ, అయితే అతని తల్లి ఊర్మిళన్నమాట.
6: అవును.
7: మరి జనక మహారాజు దౌహిత్రుడు కదా.
5: చిరంజీవికి కథాప్రావీణ్యం బాగానే ఉంది.
7: తమబోటి వారి ఆశీర్వచన ఫలం.
6: అంత ప్రవీణుడివైతే ఆ దశరథ మహారాజుకి ఏ ఏ భార్యలకి ఎవరు కుమారులుగా జన్మించారో చెప్పుకో చూద్దాం.
7: ఓ, ఆ భాగం నేను కానీ నా సహాధ్యాయులం కానీ ఇంతవరకు వినలేదు.
6: వాల్మీకి మహర్షి రచించలేదా?
7: రచించారు, కానీ దాన్ని మాకింకా చెప్పలేదు.
6: అదే,
7: అందులో కొంత భాగాన్ని అప్సరల చేత నాటకంగా ప్రదర్శింపచేయాలనే సంకల్పంతో భరతమునికి పంపారు.
6: మహాప్రయోజనాన్నేదో ఆశించే వాల్మీకి మహర్షి ఈ పని చేసి ఉంటారు.
7: వాల్మీకి మహర్షులు వారు కొందరు శిష్యులతో భరతమునికి నాటక లిఖిత ప్రతిని పంపుతూ వారి రక్షణకు చాపహస్తుడైన మా అగ్రజుని పంపించారు.
6: నీకు అగ్రజుడు కూడా ఉన్నాడా? నీకంటే ఎంత పెద్ద?
7: మేం కవలలం. ప్రసవక్రమంలో నాకు జ్యేష్ఠుడు కుసనామధేయుడు. అరుంధతి మాత, వీరెవరు?
5: వీరే సీతాసాధ్వి తాతపాదులు జనక మహారాజు. ఈమె కౌసల్య, రాముని తల్లి.
7: పూజ్యులకు అభివాదాలు.
8: చిరంజీవ చిరంజీవ. లవకుమారా, ఏదో వింత జంతువు మా ఆశ్రమ సమీపంలో, రా చూద్దూ గాని. అదిగో ఆ కనిపించేదే.
7: ఇది అశ్వమేధాశ్వమని తెలుస్తూనే ఉందిగా.
8: ఓహో, గుర్రం అంటే ఇదన్నమాట. గుర్రం గుర్రం అని వింటున్నామే కానీ ఎప్పుడూ చూడలేదు. అది సరే, కానీ దాని చుట్టూ అంతమంది జనం ఉన్నారేమిటి?
9: ఏడేడు లోకాల్లోనూ వీరుడిగా ప్రఖ్యాతి నొందిన దుష్టుడైన దశకంఠును తునిమిన రాఘవుని అశ్వరాజు ఇది. ఇది వీరఘోష.
7: అహో, ఈ మాటలు నాలో రోషాన్ని రెచ్చగొడుతున్నాయి. ఒరేయ్, ఏమంటున్నావు? భూమండలం ఎన్ని క్షత్రియమైందా? ఛీ, వాచాలులారా, ఇదిగో చూడండి, ఇప్పుడే ఎదుర్కొని మీ ధ్వజాన్ని పెకలించి వేస్తాను. ఆశ్రమవాసులారా, ఈ గుర్రాన్ని మట్టి బిడ్డలతో కొట్టి మళ్లించండి.
9: చాలించు నీ వాచాలత్వం. రాకుమారుడు చంద్రకేతు రాకముందే పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో.
8: పోన్లే లవకుమార, వీళ్లతో మనకెందుకు? వీళ్ల చేతులు ఆయుధాలు మెరుస్తున్నాయి.
7: ఏమిటి, ఏమన్నావు? ఆయుధాలు మెరుస్తున్నాయి.

0: నాయనా, చూస్తూ ఉండు, వీటి నేను చేస్తాను.
1: అరే సుమంత, చూడు చూడు, కోపంతో ఎర్రబారిన ముఖంతో చేతిలో మెరిసిపోయే ధనస్సుతో బాణవర్షం కురిపిస్తూ మూర్తీభవించిన పౌరుషల్లా ఎంత చూడముచ్చటగా ఉన్నాడో ఈ మునిబాలుడు.
2: సురాతిశయ ప్రభావంతో నీతో సమానమైన రూపురేఖలతో ఉన్న ఈ ఆయుష్మంతుని చూస్తూ ఉంటే అలనాటి కౌశికయాగరక్షణకు బయలుదేరిన మీ పెద తండ్రి శ్రీరామచంద్రుడు స్ఫురణకి వస్తున్నాడు.
1: ఒంటరివాడైన ఈ చిన్నవాణ్ణి మన శుద్ధ వీరభట సందోహం ఎదుర్కోవడమేమిటని సిగ్గుపడుతున్నా.
2: ఆహా, ఇంతమంది ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నా అతన్ని ఏమీ చేయలేకపోవడం ఎంత వింత.
0: లవకుమారా, ఈ సైనికులతో నీకేం పని? మనిద్దరం సమౌజ్జులు, రా, మనిద్దరమే పోరుదాం.
3: భళి రాకుమారా, నువ్వు నిజంగా ఇక్ష్వాకు వంశీయుడు అనిపించుకున్నావు.
0: మహావీర లవకుమార, నీ ప్రతిభా పాటవాలు నాకెంతో ప్రీతిని కలిగించాయి.
3: ఛీ మూర్ఖులారా, నా చేతిలో చిత్తుగా ఓడి పలాయనం చిత్తగించి మళ్ళీ నాపైకే వస్తున్నారా?
0: లవకుమారా, నీతో మైత్రిని వాంఛిస్తున్నాను. నా పరిజనం నీకు పరిజనమే, నీ సేనను నువ్వే ఎందుకు నశింపజేయడం? ఊరకే మనిద్దరం మన బలాబలాల్ని మదింపవేసుకుందాం సుహృత్ సమరంలో.
3: వీర సంవాదానికి అంతరాయం కలిగిస్తున్న వీరికి తగిన బుద్ధి చెప్పాలి.
0: ఓ రాజులారా, మీరంతా అసంఖ్యాకమైన రథ గజ తురగ పదాతి బల సముపేతులు. అతడేకాకి పదాతి. ప్రౌఢులైన మీరంతా కలిసి లేప్రాయోపాలను ఎదుర్కోవడం మీకు మాకు సిగ్గుచేటు కాదు?
3: ఏమి, ఇతని మాటలు నాపై కనికరం చూపుతున్నట్లున్నాయి. ఈ సేనానివహాన్ని స్తంభింప చేస్తాను.
0: అదేమిటి ఆశ్చర్యం, సైన్యఘోష ఒక్కసారిగా ఆగిపోయింది.
2: ఈ లవకుమారుడు జృంభకాస్త్రాన్ని ప్రయోగించి ఉంటాడు.
0: అవును, సందేహం లేదు, సైన్యమంతా బొమ్మ కట్టుకుపోయింది.
2: ఇతనికి జృంభకాస్త్ర లాభం ఎలా కలిగిందా అని?
0: వాల్మీకి భగవానుల అనుగ్రహమే ఉంటుందనుకుంటాను.
2: ఆహా, వాల్మీకి అస్త్రప్రమేయం ఏమీ లేదు, అందులోనూ జుంభకాస్త్రంతో అసలే లేదు. వత్స, అది రామచంద్రుని సంప్రదాయం. అదిగో అదిగో అవీరకుమారుడు వస్తున్నాడు.
3: ఈ చంద్రకేతు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు.
0: లవకుమారుని లావణ్యం ఎంత లోకోత్తరంగా ఉంది. నేను రథారోహణం చేస్తున్నాను.
3: చంద్రకేతు రథారోహణుడు అయినప్పుడే శోభిస్తాడు.
0: అయితే లవకుమారుడు మరొక చందనాన్ని అధిరోహించాలి.
3: మాకీ రథాలు అవి అలవాట్లో లేని వ్యవహారం.
2: సంస్కృతి సుసంపన్నుడవైన నిన్ను రామభద్రులు చూస్తే ఎంతగానో స్పందిస్తారు.
3: ఆ రాజర్షి సత్పురుషుడని అంటారు. మేమైనా యజ్ఞ విఘ్నకారులం కాదు. అశ్వరక్షకులు ధిక్కరిస్తూ మాట్లాడడం వల్ల రోషంతో ఎదిరించాల్సి వచ్చింది.
0: పితృపాదుల ప్రతాపోత్కర్ష నీకు ఆగ్రహం కలిగించిందా?
3: ధైర్యాది క్షత్రియ గుణపుంజం వారిలోనే తప్ప మరెక్కడా ఉండకూడదనా నీ తాత్పర్యం?
2: కాదు, ఆ ఇక్ష్వాకు కుల తెలుకుని నువ్వెరుగవు. నీ అధిక ప్రసంగాన్ని ఆపడం మంచిది. ఇరవది ఒక్కసార్లు ధాత్రిని నిక్షత్రియం చేసిన భార్గవరామునంతటి వాణ్ణి జయించిన రఘురాముని విషయంలో ఇలా మాట్లాడడం నీకు తగదు.
3: విప్రశక్తి వాక్కులోనూ, క్షాత్రశక్తి అస్త్రశస్త్రాల్లోనూ నిక్షిప్తమై ఉంటుంది. అస్త్రధారి విప్రుడు అయిన భార్గవరాముని వంచడంలో గొప్పేముంది.
0: ఇక మాటలతో ప్రయోజనం లేదు, యుద్ధానికి సిద్ధంగా రా.
3: సమరానికి సదా సంసిద్ధుడే ఈ లవకుమారుడు.
4: భీకరమైన లవకుమార చంద్రకేతువుల యుద్ధంతో భూమండలమే దద్దరిల్లిపోయింది. ప్రళయకాలం ఆసన్నమైందని ప్రజలు భయభ్రాంతులయ్యారు. వియత్పథంలో ఒక విద్యాధర మిథునం దాన్ని తిలకించి విశ్లేషించుకుంటోంది. వారు దేవయోనులు కావటం వల్ల వీరెవరో వారికి తెలుసు.
5: ఈ ఇక్ష్వాకు వీరకుమారుల సమరకేడి దేవాసుర విభ్రాంతి పాత్రమైంది.
6: నాథ,
5: అదిగో చూడు, మేఘాలే వీరి యుద్ధానికి

0: భుజ సంగీతాన్ని అందిస్తున్నట్లుంది. ఇక వీరి మీద దేవతల పుష్పవృష్టే తరువాయి.
1: ఆ ధనుష్టంకారాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, అద్భుత భీషణంగా ఉంది వారి యుద్ధం. అరే అదేమిటి, ఆకాశం అంతా హరితవర్ణంగా మారిపోయిందేమిటి?
0: చంద్రకేతువు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. ఆ అగ్నికాంతులతోనే ఆకాశం అంతా పసుపుపచ్చగా మారింది.
1: అమ్మో, నాకు భయం వేస్తోంది.
0: భయపడకు ప్రేయసి, నిన్ను నా బాహువుల్లో వదిలి దూరంగా తీసుకెళ్తాను.
1: అమ్మయ్యా, అదేంటి, క్షణంలో ఆకాశం అంతా మేఘాలు కమ్ముకున్నాయి.
0: ఇది లవకుమార వారుణాస్త్ర ప్రభావం. నిర్విరామ జలధారలతో ఆగ్నేయాస్త్రము పరాస్తమైంది.
1: ఆహా, ఎంత హాయిగా ఉంది ఈ మేఘావలోకనంతో. మధురోహలు మనసును ముసురుకుంటున్నాయి.
0: అదిగో చంద్రకేతు వాయవ్యాస్త్రంతో వర్షధారలు విరమిల్లాయి. అదిగో యుద్ధాన్ని విరమించుకుని వస్త్ర సంకేతంతో అగస్త్యముని ఆశస్సులను అందుకుని రామభద్రుడి విమానం దిగుతున్నాడు.

0: దినకర కులచంద్ర, చంద్రకేతు, దివ్యాస్త్ర లాభం వల్ల నీకు కుశలమే కదా?
1: నాకు క్షేమమే. మహావీరుడైన ఈ లవకుమారుడు మీ అభినందన పాత్రుడు.
0: ఈ నీ మిత్రుడు గంభీరాకృతితో మూర్తీభవించిన ధనుర్వేదంలా ఉన్నాడు.
2: ఆహా, ఇంతటి పుణ్యానుభవ దర్శనీయుడైన ఈ మహనీయుడెవ్వరో? వీరి దర్శన మాత్రం చేతనే శత్రుత్వం సమసి మనస్సు ఆహ్లాద పరవశమవుతోంది. గర్వం పటాపంచలై వినయం నన్నావహిస్తోంది. చంద్రకేతు, వీరు
1: ప్రియవైశ్య, వీరే మా తాతపాదులు.
2: అయితే నాకు పూజ్యపాదులే. కానీ రామాయణ కథాపురుషులు నలుగురు కదా, వారిలో వీరెవరని?
1: మా జ్యేష్ఠ తాతపాదులు.
2: రఘునాథులా? నేడెంత సుదినం? తాతపాద, వాల్మీకి అంతేవాసి లవకుమార వర్మ, అహంబో అభివాదయే.
0: ఆయుష్మాన్ భవ. ఇటురా నాయన.
2: చెప్పండి ప్రభు.
0: ఇంత వినయం ఎందుకు? వచ్చి కౌగిలించుకో. ఇతని పరిశ్వంగంలో పండు విన్నెలు విచ్చినట్లుంది, చందన చిర్చిరా ఉంది.
2: నా పట్ల వీరికి ఎంతటి అవ్యాజానురాగం! తెలియక చేసిన అపరాధానికి శతదాక్షంతవ్యుణ్ణి.
0: మన పట్ల ఇతడు చేసిన అపరాధం ఏమిటి చంద్రకేతు?
1: తమ ప్రతాపోత్కర్ష విని ఆయుధాలతో మనసేన ఎదుర్కొన్నాడు.
0: క్షత్రియులకి అది అలంకారప్రాయమే కదా చంద్రకేతు.
1: ఈ ప్రియవైశ్యుడు ప్రయోగించిన జృంభకాస్త్రంతో మన సేన స్తంభించిపోయింది.
0: వత్సాలవ కుమారా,
2: చెప్పండి.
0: అస్త్రాన్ని ఉపసంహరించవచ్చా?
2: తమ ఆజ్ఞ. ఇదిగో ఈ క్షణమే అస్త్రాన్ని ఉపసంహరిస్తున్నాను.
0: చంద్రకేతు, నువ్వెళ్ళి చైతన్యవంతులైన సేనను ఆశ్వాసించు. నాయన లవకుమారా, ఇలారా. నాయన, వేదోక్తమైన ఈ మహాస్త్రం నీకెలా లభించింది?
2: మా పూర్వపుణ్య విశేషం వల్ల అవి మాకు సహజంగా స్వతఃసిద్ధంగానే లభించాయి.
0: మాకు అంటున్నావు?
2: మేమిద్దరం సోదరులం అండి, కవలలం.
0: అయితే ఆ రెండో వాడెవరు?
3: ఏమంటున్నావు? లవుడు మహారాజసేనతో తలపడ్డాడా? బలి అయితే ఇక సార్వభౌమ శబ్దానికి పూర్ణానుస్వారమే. వారి శస్త్రశికలు ఇక శమిస్తాయి.
0: ఇంద్రనీలమణి సన్నిఫ శరీరకాంతితో, నవనీల నీరధర ఘన గర్జాస్వనంతో నిండుగా పూచిన కడిమి చెట్టులా ఉన్న వీణ్ణి చూస్తూ ఉంటే నా దేహం పులకాంకితమవుతోంది. ఇతనెవరు లవకుమారా?
2: వీరే మా అగ్రజులు, కుశనామధేయులు. భరతముని ఆశ్రమం నుంచి మరలి వస్తున్నారు.
0: అతన్నొక్కసారి ఇటు రమ్మను.
3: వైవస్వత మనువు కాలం నుంచి దేవేంద్రునికే అభయమిచ్చిన సూర్యవంశపు రాజులతో యుద్ధం ప్రాప్తించినందుకు ఆనందంగా ఉంది. నా అస్త్రాగ్నితో వారికి హారతిబట్టగలిగినందుకు నా ధనసు ఇన్నాళ్ళకి ధన్యతనుందింది.
0: ఎంతటి పౌరుష ప్రకాస్తి.
2: ఆర్య, జయోస్తుతే.
3: ఆయుష్మాన్ భవ. నాన్న, యుద్ధం అంటున్నావేమిటి?
2: పెద్ద విశేషమేమీ లేదు. ఔత్తత్యాన్ని వీడి వీరి పట్ల మనం వినయం భజించాలి.
3: ఎందుకు?
2: వీరే రఘుపతి శ్రీరామచంద్రులు, మన పట్ల వాత్సల్యపూర్ణులైనారు.
3: బ్రహ్మాండ రక్షకులు, రామాయణ కథానాయకులు ఆయన శ్రీరామచంద్రులా?
2: అవును.

0: వాల్మీకి అంతేవాసి కుశవర్మ అహంబో అభివాదయే.
1: ఆయుష్మాన్ భవ. రానాయనా రా. ఇతని పరిష్వంగంలో ఎంతటి సాంద్రానందం.
2: ఎండ ప్రచండంగా ఉంది, పూజ్యులు ఈ వృక్షఛాయలో ఒకంత విశ్రమించండి.
1: అలాగే. వీరి ఆకృతి విశేషం నన్నే పోలి ఉంది. వాల్మీకి ఆశ్రమం ఈ అరణ్యంలో ఉంది, సీతను విడిచింది ఈ అరణ్యంలోనే కదా. జృంభకాస్త్ర సిద్ధి స్వతసిద్ధమంటున్నారు. ఒకవేళ చిత్రదర్శన వేళ సీతతో నేనన్నమాట ఫలించి ఉండాలి. ఎందుకంటే గురూపదేశం లేనిదే అస్త్రలబ్ధి అసంభవం.
3: దేవి గర్భం ద్విధావిభక్తమైనట్టు నాకు చాలాసార్లు తోచింది.
2: మహాత్మా, జగన్మంగళదాయకమైన మీ నగుమపై ఆ అశ్రుధారలేమిటి?
0: రామాయణం ఎరగనట్లు ఆ ప్రశ్నేమిటి లవకుమారా? సీతాదేవి అనుపస్థితిలో రఘువీరునకు దుఃఖం కాక మరేముంటుంది?
3: అహో, బాలుర సానుభూతికి కూడా పాత్రమైననే.
1: కుమారా, రామాయణకర్త వాల్మీకి ముని పొంగవులు పుంభావ సరస్వతి అని విన్నాం, అందులో కొంచెం వినిపిస్తారా?
4: శిశువుల కలహోదంతం విని అరుంధతి సహితులే వశిష్ఠులు, వాల్మీకి, జనక మహారాజు, దశరథుని రాణులు భయపడి ఇక్కడికి వస్తున్నారు.
3: ఆప్తులంతా ఇటే వస్తున్నారా? ఆ పూజ్యులకు నా మొహం ఎలా చూపాలి?
5: దీర్ఘ విరహ వ్యధతో చిక్కిశల్యమైన శ్రీరామచంద్రుల వారి రూపం దూరాన్నించే చూసి జనకుడు, రాజమాతలు మూర్ఛిల్లారు.
3: జనక మహారాజా, మాతలారా, సమస్త సన్మంగళాయుతమైన రఘు జనక వంశాలు రెంటికి నేటికి ఈ పాపి వల్ల క్లేశం కలిగిన నాపై దయనే వర్షిస్తున్నారు.
1: వీరిని స్వస్థులను చేయడం నా అవశ్య కర్తవ్యం.
6: అయోధ్యాపుర పౌర జానపదులారా, వాల్మీకి మహర్షి తాము వ్రాసిన రామాయణాన్ని భరతముని పర్యవేక్షణలో అప్సరలచే ప్రదర్శింపజేయడానికి మనల్నందరినే కాక సమస్త చరాచర ప్రాణికోటిని తమ తపఃప్రభావంతో ఇక్కడ సమాధత్తపరిచారు. ఈ పవిత్ర భాగీరథీ తీరంలో రంగస్థల నిర్మాణం జరిగింది. రాజ్యాధిష్ఠితులైన మునివ్రతావలంబి అయిన శ్రీరామచంద్ర ప్రభువులకు వినోద కార్యక్రమ వీక్షణం నిషిద్ధం. అయినా వాల్మీకి మునిపైనున్న ప్రబల గౌరవంతో ఇక్కడికి విచ్చేశారు.
1: వత్స, లక్ష్మణ, సామాజికులు గుణాగుణ నిర్ణేతలైన ప్రాసినికులతో సభంతా సుసంపన్నమే కదా?
7: సుసంపన్నమే అక్కర్జ.
1: ఇదిగో లక్ష్మణ, ఆయుష్మంతులు కుశలవులిద్దరినీ చంద్రకేతుతో సమానమైన గౌరవాసనాన్ని అధిష్టింపచేయి.
6: ప్రభువులకు వారిపై ఉన్న స్నిగ్ధ వాత్సల్యాన్ని ఎరిగి అలాగే ఏర్పాటు చేశాను. ఇదిగో ఈ రాజాసనాన్ని తమరు అధిష్ఠించి ప్రదర్శనను వీక్షింతురుగాక. ఇక ప్రదర్శన ప్రారంభించండి.
8: సహృదయ సామాజికులకు నమస్సుమనస్సులు. వాల్మీకి మహర్షి సత్యవాది. తమ దివ్య దృష్టితో చూసిన యథార్థాన్నే కరుణాద్భుత రస పోషకంగా ఈ రూపకానికి రూపకల్పన చేశారు. ఇందులో శంకించదగిన సన్నివేశాలు అణుమాత్రం లేవని ఈ సూత్రధారుని విజ్ఞప్తి.
9: ఈ నాటకాన్ని వాల్మీకి మహర్షి రాశారట,
10: రథముని ప్రయోగించారట.
11: ఎంత అదృష్టం!
12: ఆర్యపుత్ర, ఆ లక్ష్మణ కుమార, ప్రసవకాలం సమీపించి ఒంటరినై నిస్సహాయనైన నన్ను ఇక్కడి క్రూర మృగాలు భక్షించాలనుకుంటున్నాయి. వాటికి ఆహారం కావడం కంటే ఈ పవిత్ర భాగీరథి నదిలో ఆత్మత్యాగం చేసుకోవడమే ఉత్తమం.

0: దేవి, ఈ రాముని వల్ల నీకు ప్రాప్తించిన దుర్దశ ఇదా?
1: మరేదో నాటకం అనుకుంటే సీతారాముల చరిత్రనే ప్రదర్శిస్తున్నారు.
2: కళ్యాణి, ఊరడిల్లు ఊరడిల్లు.
3: తల్లి, రఘువంశోద్ధారకులైన ఇద్దరు పుత్రుల్ని జలాల్లోనే ప్రసవించావు.
2: ఈ సీతను నేను ఎలా ఊరడించను? సంవత్సర కాలం రాక్షసుల మధ్య నివసించింది. ఆ తర్వాత దుస్సహమైన భర్తృవియోగం.
3: ఫలించే దైవానుకూలాన్ని ఎవరు అడ్డగించగలరు పృథ్వీ?
2: బాగా చెప్పావు భాగీరథి. రామభద్రుడు చేసిన పని మాత్రం ఏం బాగుంది చెప్పు. వేదమంత్రాలతో చేసిన పాణిగ్రహణానికి కానీ, నేను తల్లిననే విషయాన్ని కానీ, వేదమూర్తి జనక మహారాజు మామగారిని కానీ, 14 ఏళ్ళు సీత తనతో చేసిన అరణ్యవాసానికి కానీ, సాక్షాత్తు అగ్నిహోత్రుని మాటలకు కానీ, తన అనురాగ ఫలితంగా ధరించిన గర్భానికి, వీటిలో ఏ ఒక్క విషయానికి రవ్వంత విలువిచ్చినా ఆ రామభద్రుడు ఇలా ప్రవర్తిస్తాడా చెప్పు.
4: అయ్యో ఆర్యపుత్ర.
2: ఏమిటి, ఎవరా నీకు ఇంకా ఆర్యపుత్రుడు?
3: పృథ్వీ, అల్లునిపై అకారణంగా ఎందుకు ఆగ్రహం? ఈ లోకానికంతా దేహానివై అంత తెలియని దానిలా మాట్లాడతావేం? శాంతించు. ఇక్ష్వాకుల కులవ్రతం ప్రజారాధనే కదా. అప్పుడెప్పుడో లంకలో సీత అగ్నిపూత అయ్యింది అనే ప్రత్యక్షం కాని సంగతిని అయోధ్యవాసులు ఎవరు నమ్ముతారు? ఎలా నమ్ముతారు? అట్టి స్థితిలో పాపం రామచంద్రుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పు.
2: భాగీరథి, సీతపై రామచంద్రునికున్న ప్రేమ నాకు తెలియక కాదు. నాకన్న తల్లి సీత కష్టాలను తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. విధి వైపరీత్యం వల్ల సీతను త్యజించిన తాను నిరంతర విరహజ్వాలతో దహించుకుపోతూ కూడా అమేయమైన ధైర్యంతో ప్రజల అదృష్టం కొద్దీ సజీవుడై ఉన్నాడు రామభద్రుడు.
4: నన్ను నీలో విలీనం చేసుకో తల్లి.
3: శాంతం పాపం, విలీనం కాకుండానే 1000 ఏళ్ళు వర్ధిల్లు తల్లి.
2: సీత, నీ కొడుకుల్ని పెంచి పెద్ద చేయవలసిన బాధ్యత నీకుందిగా తల్లి.
4: అనాథనైన నాకు వీరితో పనేముంది?
2: అమ్మా అమ్మా సీత, జగన్మంగళ ప్రదాత్రివైన నీకు ఆత్మనింద ఉచితం కాదమ్మా.
3: చూడమ్మా, నిజంగా నీ సంసర్గం వల్లే మా పవిత్రతకు ప్రకర్ష ప్రాప్తిస్తోంది తల్లి.
2: నిజం తల్లి.
5: అమ్మా సీతాదేవి, నీకు నమస్సులు. ఆనాడు రాఘవుడు ఆనతించినట్లు జుంభకాస్త్రాలమైన మేము నీ పుత్రులు లవకుశుల్ని సేవించి ఉంటాం.
2: అమ్మా సీత, అమ్మా, నీ కుమారులు ఇరువురు ఇప్పుడు శ్రీరామచంద్ర సదృశులయ్యారు.
3: తల్లి, ఇంతకంటే నీకు కావలసింది ఏముందమ్మా?
4: మరి వీళ్ళకి క్షత్రియోచిత సంస్కారాలు ఎవరు చేస్తారమ్మా?
3: భయపడకమ్మా, నీ దగ్గర పాలు త్రాగడం మానిన వెంటనే నేను వీళ్ళని వాల్మీకి మహర్షికి స్వయంగా సమర్పిస్తాను తల్లి. అవన్నీ ఆయనే చూసుకుంటారు.
2: అమ్మా సీత, రా తల్లి రా. నీ ఉనికితో ఈ రసాతలాన్ని కూడా పావనం చెద్దువు గాని రా తల్లి.
6: సహృదయ శిరోమణులకు ప్రణామాలు. వాల్మీకి మహర్షి ఆదేశానుసారం ఈ కథాభాగం ప్రదర్శితమైంది. స్వస్తి.
5: చాలా బాగుంది, చాలా రసవత్తరమైన నాటకాన్ని చూసాము.
1: ఆశ్చర్యం, అద్భుతం. ఆకాశంలో దేవతలంతా వీక్షిస్తూ ఉంటే గంగానది సంక్షుభితమవుతుంది.
2: వాల్మీకి మహర్షి, ఇదిగో పూత చరిత మీ కోడల సీత.
3: ఈమెను మీకు అర్పిస్తున్నాం, స్వీకరించండి స్వామి.
1: ఎంత అద్భుతం. ఆర్య అక్కడ

0: అటు చూడండి, అటు చూడండి. అయ్యో, అక్రజుడు ఇంకా మూర్ఛ నుండి తేరుకోలేదు.
1: అమ్మా సీత, అమ్మా, నీ స్పర్శ చేతనే నీ నాతుని చైతన్యవంతుని చేయి.
2: ఆర్యపుత్ర
0: జానకి, దేవి,
2: స్వామి,
0: వైది,
2: స్వామి,
0: ఏమిటిది అరుంధతి మాత, ఋష్యశృంగ మునీంద్రులు, శాంతాదేవి, గురుజనం, భాగీరథి మాత, ప్రణమామ్యహం.
1: రామభద్ర, చిత్ర ప్రదర్శన వేళ అరుంధతి మాత వలె సీతకు శుభం చేకూర్చమన్నావు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నా కర్తవ్యం నేను పూర్తి చేశాను తండ్రి.
3: రామభద్ర, సీతను పరిత్యజించినప్పుడు ఆమెను కాపాడమని కోరావు, గుర్తుందా? నీ మాట ప్రకారం నా పని నేను చేశాను.
4: ఓ పౌర జానపదులారా, జాహ్నవి వసుంధరులు సీతామాతను ప్రశంసించడం మీరంతా చూశారు కదా. పూర్వం అగ్నిహోత్రుడు సైతం సీతామాత పోత చరిత అని ఉద్ఘోషించాడు. పవిత్ర కులవధువైన సీతామాత దేవయజ్ఞ సంభవ. ఈ తల్లినిప్పుడు శ్రీరామచంద్రుల వారు స్వీకరించడంలో మీ అభిప్రాయం?
5: లక్ష్మణుల వారి మాటకు అంగీకార సూచకంగా సకల చరాచర ప్రాణికోటి నతశీర్షమై నమస్కరిస్తోంది. లోకపాల సప్తర్షిగణం పుష్పవృష్టిని కురిపిస్తోంది.
6: జగత్పతి, రామభద్ర, స్వర్ణప్రతిమకు బదులు దాని ప్రకృతి అయిన నీ సహధర్మచారిణి సీతతోనే అశ్వమేధయాగం నిర్వహించు.
7: వాల్మీకి ముని పొంగవల ఆజ్ఞ శిరోధార్యం.
6: రామభద్ర, సీతాగర్భ సంభూతులైన కుశలవులను మీకు అప్పగిస్తున్నాను. నాయనలారా, ఈ రాజర్షి జనక మహారాజు మీ మాతామహులు, వీరు మీ పితృపాదులు శ్రీరామచంద్రులు, ఈ సీతాదేవే మీ మాతృదేవత.
2: భగవాన్ వందే.
6: చిరంజీవి వై వర్ధిల్లు తల్లి.
2: ఆహా, తాతపాదులు, గురువులు, ఆర్యపుత్రులు, శాంతాదేవి సహిత ఋష్యశృంగుల వారు, లక్ష్మణుడు, రాజమాతలు, చిన్నారులు, కుశలవులు, అంతా ఒక్కసారిగా కలవడంతో స్వామి, స్వామి, ఆనందాబ్దిలో ఓలలాడుతున్నాను స్వామి.
7: వైదేహి, అభ్యుదయ పరంపర స్వభావమే అంత. శుభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇంతవరకు మీరు రామో విగ్రహాన్ ధర్మః నాటకం విన్నారు. రేడియో అనుసరణ శరత్ పూర్ణిమ. ఇందలి పాత్రలు, పాత్రధారులు: ప్రయోక్త శ్రీ రొక్కం కామేశ్వరరావు, శ్రీరాముడు శ్రీ ఏబి ఆనంద్, అష్టావక్రుడు శ్రీ నక్కా పట్టాభిరామారావు, లక్ష్మణుడు శ్రీ కె వెంకటేశ్వరరావు, కంచుకి శ్రీ చింతల సత్యనారాయణ, ప్రతిహారి శ్రీ పి రాజారావు, దుర్ముఖుడు శ్రీ ఐకే త్రినాథ్, జనకుడు శ్రీ బివిఏ నాయుడు, సుమంత్రుడు శ్రీ నారాయణరావు, విద్యాధరుడు శ్రీ పి శివప్రసాద్, వాల్మీకి శ్రీ ఎస్ఏ శ్రీరామూర్తి, సీత శ్రీమతి కె విజయలక్ష్మి, ఆత్రేయి శ్రీమతి దేవినేని వరలక్ష్మి, వాసంతి శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, తమస వివివి లక్ష్మి, మురళ ఎల్ భవానీదేవి, విద్యాధరి శ్రీమతి హేమ, పృథ్వీ డాక్టర్ ప్రభల జానకి, భాగీరథి శ్రీమతి మండా విజయలక్ష్మి. ఇంకా ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు వి నరసయ్య, ఎన్ గౌరీశ్వరరావు, కుప్పిలి సూర్యప్రసాదరావు, చలసాని కృష్ణప్రసాద్, బి అచ్చినాయుడు, బి వసుధ, సుందరపల్లి దివ్యశ్రీ, వి పరిమళ, శ్రీమతి పివికేఎం లక్ష్మి, శ్రీమతి వి ప్రమీల మొదలగువారు పాల్గొన్నారు. నిర్వహణ శ్రీయుతులు రొక్కం కామేశ్వరరావు, శ్రీ సి

0: సూర్యనారాయణ, సాంకేతిక సహాయం శ్రీ ఆట్ల చంద్రశేఖర్. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శీర్షికన రామో విగ్రహవాన్ ధర్మః నాటకం విన్నారు. నిర్వహణ రక్కుం కామేశ్వరరావు, శ్రీ సివి సూర్యనారాయణం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. లవకుశ చిత్రానికి పి సుశీల, పి లీల పాడిన పాట వింటారు.

ఇప్పటి వరకు మీరు లవకుశ చిత్రం నుంచి పి సుశీల పి లీల పని పాట వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఇంతవరకు మీరు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్ధితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా

0: అటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్ లావో పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkontu భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆవారా చిత్రం నుండి రాహుల్ నంబియార్ సైంధవి పాడిన పాట వింటారు. సంగీతం యువన్ శంకర్ రాజా, రచన వెన్నెల కంటి.

ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాసన్ పాడిన పాట వింటారు. సంగీతం హారిస్ జయరాజ్, రచన కులశేఖర్.

ఒకే ఒక్కడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్, కవితా కృష్ణమూర్తి ఆలపించిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏఎం రత్నం, శివగణేష్.

గజనీ చిత్రం నుండి హరీష్ రాఘవేంద్ర, బొంబాయి జయశ్రీ పాడిన పాట వింటారు. రచన వెన్నెల కంటి, సంగీతం హారిస్ జయరాజ్.

ఇప్పటి వరకు మీరు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాలలో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్

0: రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాజధాని అమరావతి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై మంత్రి మండలి చర్చిస్తోంది. అలాగే పరిపాలన, అభివృద్ది, సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాల సాధనలో భాగస్వాములైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డులు గ్రామీణ స్థానిక సంస్థల పనితీరు, ప్రజాప్రతినిధుల నిబద్దత, అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ గుర్తింపుతో మరింత ఉత్సాహంగా పనిచేసి గ్రామీణాభివృద్ది, సుపరిపాలన లక్ష్యాల సాధనకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో మొత్తం 5 అవార్డులు అందుకుంది. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించారు. అలాగే వాగుపై నిర్మిస్తున్న వంతెనల పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజధానిలో ట్రంక్ రోడ్లు, వంతెనలు, వాగుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజధాని ప్రాంతానికి నీటి లభ్యత కోసం చేపట్టిన శాఖమూరు, పెనుమాక, నీరుకొండ జలాశయాల నిర్మాణ పనులు సగానికి పైగా పూర్తయ్యాయని మంత్రి తెలియజేస్తూ
1: 3 రిజర్వాయర్లు జరుగుతుంది. ఒకటి శాఖమూరు రిజర్వాయర్, అది 44 ఎకరాల్లో 0.4 TMC వాటర్ స్టోర్ చేయగలవు. రెండోది పెనుమాక రిజర్వాయర్ 190 ఎకరాలు, అక్కడ 0.1 TMC స్టోర్ చేయగలం. మూడవది నీరుకొండ రిజర్వాయర్, అది 440 ఎకరాలు, దాంట్లో 0.4 TMC. మొత్తం తీసుకుంటే ఈ 3 రిజర్వాయర్లు కలిసి 674 ఎకరాలు. ఈ మూడింటి యొక్క కెపాసిటీ 0.51 TMC. ఇంకా 50% వర్క్ ఉంది. 2027 మిడిల్కి ఇవన్నీ అయిపోతాయి.
0: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలను పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ విద్యార్థులెవరూ చదువులకు దూరం కాకుండా ప్రవేశాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హాస్టళ్లు, తరగతి గదులు, విశ్రాంతి గదులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధనపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు సూచించారు. యువతకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరులో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక, వాణిజ్య రంగాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. మౌలిక వస్తుల కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఇవాళ కృష్ణా జిల్లాకు కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ మేము తయారు చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి అవకాశాలని ఈ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ మేము పనిచేస్తాం. ఒక సమగ్ర నివేదిక త్వరలోనే తయారు చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఒక కనెక్టివిటీ విషయంలో కానీ, ఒక పరిశ్రమల స్థాపనలో కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో కానీ, రేపు వస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానీ, ఇవన్నీ కూడా ఈ హైవేలను అనుసంధానం చేస్తూ ఈ జిల్లాని ఎలా ఒక ప్రతిష్ట పెంచాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఎలా ఈ స్థానికాలకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలని ఆలోచనతో మేము వెళ్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి ఈరోజు. తెలుగుతో పాటు దక్షిణాది చలనచిత్ర ప్రపంచంలో తనదైన ముద్రవేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేలాది పాటలు పాడారు. ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డు, కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట

0: ప్రతిష్టాత్మక పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణం అనంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. తన గానంతో దశాబ్దాల పాటు ప్రజలను అలరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25 74 ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఆయన పాడిన వేలాది పాటల రూపంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ జీవించే ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి టి భవానీ శంకర్రావు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో ఋతుపవనాలకు ముందు పొడి విత్తనాలను నాటే పీఎండిఎస్ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. 20 రకాల విత్తనాలతో ప్రత్యేక పీఎండిఎస్ కిట్లను రైతులకు అందిస్తున్నామని, వీటి ద్వారా రైతులు అంతర పంటల సాగును చేపట్టాలని సూచిస్తూ,
1: వర్షాలు కూడా తక్కువగా ఉంటాయి, సకాలంలో పడవు, పంటలకు కూడా నీటి ఎద్దడి అనేది ఏర్పడుతుంది కాబట్టి విస్తృత స్థాయిలో పీఎండిఎస్ కిట్స్ అంటే నవధాన్యాలు అనేవి సాగు చేయాలని రైతులకు తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మనం సాగు చేసుకోవాలి. ఇంట్లో 20 కేజీలు ఉంటాయి, 20 రకాలు అనేటువంటి మొక్కలు ఉంటాయి, ఆ విత్తనాలు ఉంటాయి. ఒకటి పప్పు ధాన్యాలని, సుగంధ ద్రవ్యాలని, నూనె పంటలని, తృణధాన్యాలని, చిరుధాన్యాలని, ఆకుకూరలు, కూరగాయలు, అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయండి. పీఎండిఎస్ కిట్లు వేయటం వలన నేలలో తేమ ఉంటుంది, కలుపు ఉండదు, ఎరువులు తగ్గుతాయి, నేల సారం కూడా పెరుగుతుంది కాబట్టి రైతులకు చాలా ఇటువంటిది లాభదాయకం.
0: ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో రేపు ఆకాశవాణి వాకథాన్ నిర్వహించనున్నామని ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాల విభాగాధిపతి జి దివ్య ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ వాకథాన్ రేపు ఉదయం 6:30 ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు జరుగుతుందని చెప్పారు. ఆకాశవాణి నినాదమైన బహుజన హితాయ, బహుజన సుఖాయ స్ఫూర్తితో భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఆకాశవాణి సాగించిన 90 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజా ప్రసార రంగంలో ఆకాశవాణి అందించిన 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరళంలో పర్యటిస్తున్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోవాలంలో జరుగుతున్న గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 అవార్డుల కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు దక్కిన ప్రతిష్టాత్మక ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం అవార్డును మంత్రి అందుకోనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట ప్రత్యేక పెవిలియన్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట పర్యాటక రంగం దేశంలోనే విశేష ప్రగతి సాధిస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సైన్స్ సెంటర్లో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న వివిధ పోటీలను ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రేపు నిర్వహించనున్న ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట పంచాయతీరాజ్ శాఖ వరుసగా 2వ ఏడాది జాతీయ స్థాయి పురస్కారాలు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఇదిగో కోడలి పిల్ల.
2: ఏంటత్తయ్య?
1: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
2: ఏంటవి?
1: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
2: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
1: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
2: ఓ,
1: ఎలాగంటే యూపీఐతో?
2: అలాగా.
1: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
2: అదేంటత్తయ్య?
1: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.

0: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
1: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार.
6: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
4: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
5: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
7: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారంలో 2:31 జానపద రంజన్ కార్యక్రమంలో శ్రీ గుబ్బల శేషగిరిరావు గారి బృందంచే దక్షయజ్ఞం బుర్రకథ వింటారు. వంతలు శ్రీ జి బాబురావు, శ్రీ ఎస్ మజ్జి. 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు వింటారు. 7:15 పల్లెసీమల కార్యక్రమంలో చేపల చెరువుల తయారీ, చేప పిల్లల పెంపకంలో మెలకువలు అన్న అంశంపై ఆమ్దాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ గారి ప్రసంగాన్ని వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ముత్యాల ముంగిల్లు గ్రామీణ స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి ముత్యాల మింగిల్లు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే సస్య రక్షణ కారకాలు, గ్రామ స్థాయిలో తయారీ విధానం, ఖర్చులు అన్న అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విశాలాక్షి గారి ప్రసంగాన్ని వింటారు.
1: ప్రకృతి వ్యవసాయంలో వాడే సస్యరక్షణ సాధకాలు, గ్రామ స్థాయిలో తయారీ విధానము, ఖర్చులు. ప్రకృతి వ్యవసాయం పర్యావరణ అనుకూలమైన జీవాధారిత వ్యవసాయం. ఇది సహజ వ్యవసాయ విధానం. ఇందులో పంచసూత్రాలైన దుక్కి దున్నకుండా, ఎరువులు వాడకుండా, పురుగు మందులు కలుపు మందులు వాడకుండా, కలుపు తీయకుండా, పంట కత్తిరింపులు లేకుండా పంటలను సాగు చేయడం అన్నమాట. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయం అని కూడా అంటారు. ప్రకృతి వ్యవసాయంలో ఆచరించే సస్యరక్షణ పర్యావరణానికి హాని కలగకుండా, చీడపీడల ఉధృతిని నియంత్రిస్తూ ఆరోగ్యకరమైనటువంటి పంట ఉత్పత్తులను పండించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. భారతదేశంలో క్రీస్తు పూర్వం నుండి బ్రిటిష్ కాలం వరకు ప్రకృతి వ్యవసాయమే రైతులు ఆచరించేవాళ్ళు. స్వాతంత్రం తరువాత రసాయనిక ఎరువుల విక్రయం

మొదలైన సమయం నుండి రైతులు ప్రకృతికి సిద్ధంగా చేసే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో రసాయన వ్యవసాయాన్ని చేపట్టారు. ఈ రసాయన వ్యవసాయంలో ఉధృతి చెందుతున్న చీడపీడల నివారణకు పురుగు మందులను కూడా విచక్షణారహితంగా వాడి పండిస్తున్న పంటల ఉత్పత్తులు విషతుల్యమై ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ క్రమంలో వ్యవసాయంలో సమగ్ర సస్యరక్షణ ఆవశ్యకత ఏర్పడింది. ప్రకృతి వ్యవసాయంలో సస్యరక్షణ సాధకాలు ప్రధానంగా రెండు. మొదటిది సహజ శత్రువులు, అంటే ప్రకృతిలోని సహజ శత్రువులైన బదనికలు, సాలీడులు, తూనీగలు, అక్షింతల పురుగులు, కందిరీగలు మొదలైనవి. ఇవి పొలంలో వృద్ధి చెందుటకు అనువైన వాతావరణం కల్పించడం, అంటే పంటలో అపరాలు వంటి అంతర పంటలను, మొక్కజొన్న, జొన్న వంటి కంచె పంటలను వేసుకోవడం చేయాలి. అంతేకాకుండా సహజ శత్రువులైన పరాన్న జీవులైన ట్రైకోగ్రామా, బ్రాకాను, టెట్రాస్ట్రికస్ మొదలైనటువంటి కందిరీగలు కూడా పొలంలో అంతర పంటల ద్వారా వృద్ధి చెందుతూ ఉంటాయి. పంటలను ఆశించు చీడపీడలను అరికట్టే జీవ శిలీంధ్రాలు కూడా ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన

కషాయం అన్నటువంటివి పొలంలోనే రైతులు స్వయంగా తయారు చేసుకొని సస్యరక్షణకు చేపడుతున్నారు. పంటలు నాశించి తెగుళ్ళను నివారించడానికి కూడా రైతులు స్వయంగా పుల్లటి మజ్జికను తయారు చేసి పిచికారీ చేసుకొని తెగుళ్ళను నివారిస్తున్నారు. రైతు స్థాయిలో ఈ సస్యరక్షణ సాధకాల తయారీ గురించి చెప్పాలనుకుంటే మొదటిగా వృక్ష సంబంధితమైనటువంటి సస్యరక్షణ సాధకాలు చెప్పుకుందాం. మొదటిది వేప గింజల కషాయం. ఈ వేప గింజల కషాయం తయారు చేయడానికి సుమారుగా 3 కిలోల వేప గింజలను దంచి నూలి గుడ్డలో మూట కట్టుకొని దానికి 1 కర్రకు మూట కట్టి 200 లీటర్ల నీటిలో వేలాడదీసి 3 రోజుల పాటు రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండడం ద్వారా ఈ వేప గింజల కషాయం తయారవుతుంది. ఈ రకంగా తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని రైతులు భద్రపరుచుకొని పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు. 2వది నీమాశ్రము. నీమాశ్రము కూడా తయారు చేయడానికి 200 లీటర్ల నీళ్ళలో 2 కిలోల నాటు ఆవు పేడని, అలాగే 10 లీటర్ల నాటు ఆవు మూత్రము, 10 కిలోల వేప గింజల పొడి లేదా 5 కిలోల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులను కలిపి 2 రోజుల పాటు పులియబెట్టాలి. తరువాత వడకట్టి వచ్చిన నీమాసరాన్ని పొలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే పంటల్లో చీడ పురుగులను తగ్గించవచ్చు. అగ్ని అస్త్రం. ఇది తయారు చేయడానికి ప్రధానంగా నాటు ఆవు మూత్రం 20 లీటర్లు, అలాగే దంచినటువంటి మిరపకాయలు 1/2 కేజీ, అలాగే దంచిన పొగాకు ఆకులను 1 కిలో, అలాగే దంచిన వెల్లుల్లి 1/2 కేజీ కలిపి బాగా మరిగించి 2 రోజుల పాటు పులియబెట్టాలి. ఆ రకంగా పులియబెట్టిన దానిని వడకట్టి ఎకరా పొలానికి 2 లీటర్ల అగ్నిహాస్త్రాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని రైతులు పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బ్రహ్మాస్త్రాన్ని తయారు చేయడానికి కూడా 2 కిలోల వేపాకుల ముద్దని, 2 కిలోల సీతాఫల ఆకుల ముద్దని, అలాగే 2 కిలోల పల్లేరు లేదా మారేడు ఆకుల ముద్దని, 2 కిలోల ఉమ్మెత్తు ఆకుల ముద్దతో కలిపి దానిలో 20 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని వేసి మరిగించి వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఎకరా పొలంలో పిచికారీ చేయడానికి 2 లీటర్ల బ్రహ్మాస్త్రాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకొని పంటలపై వినియోగించాలి. రైతులు తయారు చేసుకున్నటువంటి ఈ నీమాశ్రము, బ్రహ్మాశ్రము, అగ్ని అస్త్రాలను 60 రోజుల నుంచి 90 రోజుల వరకు కూడా భద్రపరుచుకొని వాడుకోవచ్చు. వీటి తయారీ ఖర్చు అంటే రైతు శ్రమ తప్పితే ఇందులో ఖర్చు అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే రైతు పొలాల్లో లభ్యమయ్యేటటువంటి ఈ ఆకుల నుంచి మనము ఉపయోగించి తయారు చేస్తూ ఉంటాము. రైతు పొలంలో ఉండేటటువంటి నాటు ఆవుల నుంచి సేకరించిన ఈ ఆవు పేడని, మనము ఆవు మూత్రాన్ని ఉపయోగించుకోవడం వల్ల రైతు శ్రమకి తప్పితే ఇందులో ఖర్చు అన్నది ఏమీ లేదు. తర్వాత దశపత్రి కషాయం. ఇది తయారు చేయడానికి కూడా ప్రధానంగా దేశీయ ఆవు పేడ 2 కిలోలు, అలాగే 200 లీటర్ల నీరు,

ఉపయోగించుకోవడం వల్ల రైతు శ్రమకి తప్పితే ఇందులో ఖర్చు అన్నది ఏమీ లేదు. తర్వాత దశపత్రి కషాయం, ఇది తయారు చేయడానికి కూడా ప్రధానంగా దేశీయ ఆవు పేడ 1-2 కిలోలు, అలాగే 200 లీటర్ల నీరు, దేశీయ ఆవు మూత్రం 10 లీటర్లు, దానిలో పసుపు పొడి 200 గ్రాములు, 200 గ్రాముల సొంటి పొడి లేదా అల్లం ముద్ద 1 అర కేజీ, అలాగే 1 కేజీ పొగాకు, 1 బంతి చెట్టు కాండము, ఆకులు పువ్వులు ఇవన్నీ కలిపి 2 కేజీలు ఉండేటట్టుగా ముద్దను తయారు చేసుకొని అందులో 10 రకాలైనటువంటి వివిధ ఆకులు, అంటే వేపాకులు 3 కేజీలు, కానుగాకులు 2 కేజీలు, ఉమ్మెత్తి ఆకులు 2 కేజీలు, అలాగే జిల్లేడు ఆకులు కూడా 2 కేజీలు, ఆముదం ఆకులు 2 కేజీలు, లేంటనా కలుపు మొక్కలు, మన పొలంలో ఉండే కలుపు మొక్కల ఆకులను కూడా 2 కేజీలు, వీటితో పాటు తులసి ఆకులు 1 అర కేజీ, వీటిని ముద్దగా చేసుకొని దాన్ని అన్నీ 1 డ్రమ్లో వేసుకొని రోజు 3-4 సార్లు కలియతిప్పుతూ 40 రోజుల పాటు ఉంచిన తర్వాత దశపత్రి కషాయం తయారవుతుంది. అంటే 10 రకాలైనటువంటి పొలంలో ఉండేటటువంటి ఆకులను మనం సేకరించుకొని ఇప్పుడు చెప్పుకున్న విధంగా దాన్ని తయారు చేసుకొని మనం భద్రపరుచుకున్నట్లయితే గనక దాన్ని మనము ఎక్కువ కాలం వాడుకోవచ్చు. ఇటువంటి దశపత్తి కషాయం వడకట్టి ఎకరా పొలంలో 6 లీటర్ల దశపత్తి కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఈ దశపత్తి కషాయం 6 నెలల వరకు కూడా వాడుకోవచ్చు. దీనిని రైతులు తయారు చేసి తన తోటి రైతులకు కూడా మన విక్రయించుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత పుల్లటి మజ్జిగ తయారీ. పుల్లటి మజ్జిగని కూడా తయారు చేయడానికి పెరుగు 1/2 లీటర్ తీసుకొని అందులో నీరు కూడా 1/2 లీటర్ తీసుకొని కలిపి 3-4 వారాలు ఉంచిన తర్వాత దానిని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. అంటే 5 నుంచి 10 లీటర్ల తయారైనటువంటి పుల్లటి మజ్జిగని 100 లీటర్ల నీటిలో కలుపుకొని పంటలపై పిచికారీ చేసినట్లయితే వివిధ పంటలు నాశించు తెగుళ్ళను నివారించబడతాయన్నమాట. ఈ విధంగా మజ్జిగ శిలీంద్ర నాశిని కూడా 6 నెలల వరకు రైతులు నిల్వ చేసుకొని వినియోగించుకోవచ్చు. ఇంతవరకు చెప్పుకున్నట్లు ప్రతి ఆకుల నుంచి తయారు చేసిన కషాయాలను కరెక్ట్గా మనము చెప్పిన మోతాదు తప్పనిసరిగా పాటించాలి. అప్పుడే అది మన చీడపీడలను నియంత్రించడానికి సరైనగా పనిచేస్తుంది. వావిలాకు కషాయం. వావిలాకు కషాయం తయారు చేయడానికి కూడా 5 కేజీల వావిలాకును 10 లీటర్ల నీటిలో ఉంచి దాన్ని 1 అరగంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా తయారైనటువంటి కషాయాన్ని 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలుపుకొని మనం డైరెక్ట్గా పంటలపై పిచికారీ చేసుకోవాలి. ప్రధానంగా రసం పీల్చే పురుగులకు, తర్వాత చిన్న దశలో ఉండేటటువంటి లద్ది పురుగులకు, ఆకు తినే పురుగుల నివారణకు ఇది సహజమైనటువంటి క్రిమి సంహారిణి వావిలాకు కషాయం. మనకు ప్రధానమైన వ్యవసాయ పంటలలో చూసుకుంటే మనం వరిని ఎక్కువగా పండిస్తూ ఉంటాము. వరి పంట నాశించేటటువంటి ఆకుముడత, కాండం తొలిచే పురుగు, దోమ ఇవి తొలి దశల్లో నివారించుకోవడానికి మనం ముందుగా చెప్పుకున్న నీమాసరాన్ని పిచికారీ చేసుకోవచ్చు. తొలి దశల్లో తరువాత దశలలో పురుగు ఉధృతి పెరుగుతున్న సమయంలో మనము తెల్లదోమకు కానీ, గోధుమ రంగు దోమకు కానీ, పచ్చదోమకు కానీ దశపత్రి కషాయాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ పురుగును మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ అస్త్రాలన్నీ కూడా కెమికల్ పెస్టిసైడ్స్తో సమానంగా చీడపీడలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. అగ్ని అస్త్రాన్ని పిచికారీ చేయడానికి వలన కూడా వరి పంటలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగుల్ని నివారించుకోవచ్చు. బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కూడా వరిలో కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగులను అరికట్టవచ్చు. ఈ కషాయాలు రైతుల పొలంలో లభ్యమయ్యే ఆకులతో అలాగే ప్లాస్టిక్ డ్రమ్మును ఉపయోగించి తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. చీడపీడలను అరికట్టడంలో ఈ కషాయాలు ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఇంతే కాకుండా చీడపీడలను అరికట్టడానికి సహజ శత్రువులైనటువంటి గుడ్డు పరాన్నజీవులు, అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవులను ట్రైకోకార్డల్ రూపంలో కూడా రైతు స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవులు పురుగును గుడ్డు దశల్లో నిర్మూలించడం ద్వారా మనకి పంట ఆరోగ్యకరంగా ఉండి పూర్తిగా మనకి చీడపీడల వలన నష్టం కలగకుండా మంచి దిగుబడి కలుగుతుంది. ఈ ట్రైకోగ్రామా పరాన్నజీవి ఉత్పత్తిలో విధానం గురించి మనం చెప్పుకోవాలంటే ఇందులో ప్రధాన భాగం
బియ్య పురుగును ఉత్పత్తి చేసుకోవడం.

ఈ ట్రైకో కార్డుల తయారీ మేము గ్రామ స్థాయిలో రైతులకు కూడా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో బయో కంట్రోల్ ల్యాబ్లో ఈ ట్రైకో కార్డుల తయారీ మీద రైతులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఒక గ్రూప్గా ఒక 10 మంది కానీ 4 కానీ నుండి 10 మంది వరకు వచ్చినట్లయితే గనక వాళ్ళు కలిసి తయారీ విధానాన్ని ఒకరోజు తెలుసుకొని రెండవ రోజు నుండి ఎలా వాళ్ళు స్వయంగా తయారీ చేసుకుని వాళ్ళ గ్రామంలో కూడా ఉత్పత్తి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి స్కిల్ని తక్కువ కాలంలో కూడా వాళ్ళు పొందగలుగుతారు. మా బయో కంట్రోల్ ల్యాబ్ ఆచార్య అంజీరంగ యూనివర్సిటీ తరపు నుంచి మేము 2018లోనే గిరిజన ఉప ప్రణాళిక పథకం కింద చింతపల్లిలో అసరాడ అనే గ్రామంలో 10 మంది రైతులకు ట్రైకో కార్డుల ఉత్పత్తి మీద శిక్షణ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి గ్రామ స్థాయిలో ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రొడక్షన్ సెంటర్ని కూడా ఇవ్వటం జరిగింది. ఆ రైతులు ట్రైకో కార్డులను తొలి దశలలో మేము ట్రైకో కార్డుల ఉత్పత్తి కేంద్రానికి అవసరమైనటువంటి అన్ని పరికరాలను అంటే సింపుల్గా తయారు చేసుకోవడానికి కొన్ని ర్యాకులు అని అలాగే ఫ్రిజిరేటర్ అని అవన్నీ అవసరం ఉంటాయి, వాటిని కూడా మేము వాళ్ళకి సమకూర్చి ట్రైనింగ్ ఇచ్చి అవసరమైన మదర్ కల్చర్ని కూడా ఇచ్చి కొంచెం పర్యవేక్షణ చేసిన ఫలితంగా వాళ్ళు రైతులు 3 సంవత్సరాల పాటు చక్కగా ట్రైకో కార్డులను తయారు చేసుకొని వాళ్ళ పొలంలో ప్రధానంగా వరి పొలంలోనూ కూరగాయ పొలాల్లోనూ కాండాన్ని తినేటటువంటి కాయలను తినే పురుగులను పూర్తిగా నిర్మూలించుకోవడానికి ఈ కార్డులను వినియోగించుకోవడం జరిగింది. అంటే సేంద్రీయ వ్యవసాయంలో మనకి ఈ జీవ సంబంధితమైనటువంటి సస్యరక్షణ విధానాలు చాలా ముఖ్యమైనవి. అందులో ప్రధానంగా గుడ్డు దశలో పురుగును నిర్మూలించుకోవడానికి ఈ ట్రైకో కార్డులు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు గ్రామ స్థాయిలో కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు. అంటే అవసరాన్ని బట్టి వాళ్ళకు ఉండే పంట విస్తీర్ణాన్ని బట్టి వాళ్ళు ఎన్ని తయారు చేసుకోవాలన్న దాన్ని బట్టే అవసరమైనటువంటి సామాను అంతా కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే ట్రైకో కార్డు ఉత్పత్తి కేంద్రం గురించి చెప్పుకోవాలంటే మనకి శ్రీకాకుళంలో సంకిల్ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో కూడా ఒక రైతు ఇంట్రెస్ట్గా తయారు చేసి ఇస్తాను అని ఫ్యాక్టరీకి సప్లై చేస్తానని చెప్పి తన శిక్షణ పొంది గత 10-15 సంవత్సరాల నుంచి కూడా చక్కగా ఒక చిన్న షెడ్లోనే తను తయారు చేసుకుంటూ కార్డుల్ని షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతులకు విక్రయిస్తున్నారు కూడా జరుగుతుందన్నమాట. ఆ రకంగా ఒకసారి అలవాటు పడినప్పుడు దాని తాలూకా ప్రయోజనాల గురించి రైతులు గుర్తించినట్లయితే తప్పనిసరిగా రైతులు వాళ్ళ పంట కాలంలో తయారు చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు, చేసుకోవడానికి చాలా వీలైతే ఉంటుంది. ఈ కార్డుల తయారీకి ముఖ్యంగా ఒక చిన్న గది రైతులకి ఉంటే సరిపోతుంది. ట్రైకో కార్డుల తయారీకి వాటిల్లో ఒక టేబులు అలాగే ఏవైనా ఐరన్ ర్యాకులు, ప్లాస్టిక్ బేసిన్లు అలాగే బకెట్టు, ఒక యూవి ఛాంబరు, ఒక ఓవెను, బ్రష్లు, కత్తెర, రిఫ్రిజిరేటరు, ప్లాస్టిక్ ట్యూబులు, దూది, తేనె, అలాగే ఈ బియ్యపురుగుకి పెంచుకోవడానికి కొంచెం మొక్కజొన్న పిండి కానీ వేరుశనగ పప్పు అలాంటివి మొదలైనవి ఉంటే సరిపోతాయి. వాటన్నిటికీ కూడా చూసుకుంటే కనుక స్మాల్ స్కేల్లో రైతు స్థాయిలో తయారు చేసుకోవడానికి 50,000 రూపాయలు ఉంటే కనుక రైతు వద్ద ఒక చిన్న గదిలో ఈ ట్రైకో కార్డుల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ముందుగా రైతులు బయో కంట్రోల్ ల్యాబ్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో నేను చెప్పినట్లుగా 2-3 రోజులు శిక్షణ పొందిన తర్వాత, ఇది ఉచితంగానే మేము శిక్షణ ఇస్తాము, శిక్షణ పొందిన తర్వాత రైస్ స్థాయిలో తయారీ చేపట్టుకోవచ్చు. ఇది రైతులకు అవసరమైనటువంటి మదర్ కల్చర్ని కూడా మేము యూనివర్సిటీ తరపు నుంచి ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రైతులు స్వయంగా బయో కంట్రోల్ ల్యాబ్ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని వాళ్ళకి నిరంతరం కూడా ప్రోత్సాహం కూడా అందిస్తామని యూనివర్సిటీ ముందు ప్రణాళికలు కూడా చేపడుతుంది. రెండవ అంశం చూసుకుంటే రైతు స్థాయిలో కీటకనాశన శిలీంధ్రాలు ఉత్పత్తి. ప్రకృతి వ్యవసాయంలో సస్యరక్షణ సాధకాల్లో మనం మొదట చెప్పుకున్నది అస్రాలు. అస్రాలు తయారు చేసుకోవడానికి రైతు పొలంలోనే తయారు చేసుకోవచ్చు, దానికంటూ ప్రత్యేకమైన వసతులు కానీ పరికరాలు కానీ అవసరం లేదు. రెండవది గుడ్డు పరాన్న జీవులు, వాటిని తయారు చేసుకోవడానికి ఒక చిన్న గది, కొన్ని పరికరాలు, చిన్న స్కిల్ అవసరమవుతుంది. దానికి 2-3 రోజులు శిక్షణ పొందినట్లయితే చక్కగా తయారు చేసుకోవచ్చు. కీటకనాశన శిలీంధ్రాల ఉత్పత్తికి కూడా అదే బయో కంట్రోల్ ల్యాబ్ అని అంటారు. ఆ ఉత్పత్తి కేంద్రానికి కూడా రైతు స్థాయిలో చేసుకోవడానికి ఒక చిన్న గది, కొన్ని పరికరాలు అయితే అవసరం ఉంటాయి. అదేవిధంగా

0: వాళ్ళకి కొంత స్కిల్ క్వైర్ చేయడానికి ట్రైనింగ్ కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి బయోకంట్రోల్ ల్యాబ్లో పొందవలసిన అవసరం అయితే ఉంది. ఈ శిలీంధ్రాలు రైతు స్థాయిలో తక్కువ ఖర్చుతో చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ బయాలజికల్ కంట్రోల్ అనకాపల్లిలో ఉంది. ఆ సెంటర్లో తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవడం అన్నది మన ప్రధాన అంశం. దానికి కూడా ఒక టెక్నాలజీని రూపొందించడం జరిగింది. అందులో ఏంటంటే కీటకనాశక శిలీంధ్రాలకి రైతు దగ్గర లభ్యమయ్యే వరి నూకలను ఉపయోగించుకోవచ్చు, మన ఇంట్లో ఉపయోగించేటటువంటి రైస్ కుక్కర్లనే వాడుకోవచ్చు, అంటే కొంచెం వేడిని తట్టుకునే ప్లాస్టిక్ కవర్లు లభ్యమవుతాయి మార్కెట్లో, వాటిని తీసుకోవాలి, దూది ప్లాస్టిక్ పైపు రబ్బర్ బ్యాండ్స్ అలాంటి కొన్ని సమకూర్చుకోవాలి. తర్వాత మనము శిలీంధ్రాలను ఉత్పత్తి చేయాలంటే దాంట్లో ఎటువంటి కంటామినేషను మిగతావేవి ఉండటం కోసమని ఒక లామినార్ ఛాంబరు, దానికి స్టెరిలైజేషన్ కోసమని వాడతాము. అది కూడా మనము మార్కెట్లో దొరికేవి అయితే చాలా ఖరీదుతో కూడినవి, ఇవి రీసెర్చ్ సెంటర్స్లో ఉండేవి కాబట్టి. అలా కాకుండా రైతు స్థాయిలో కూడా మేము చిన్నది చెక్కతో కూడిన లామినార్ ఛాంబర్ను కూడా మేము తయారు చేసి అది కూడా మేము రూపొందించాము ఆ టెక్నాలజీలో. ఈ శిలీంధ్రాల రైతు స్థాయిలో ఉత్పత్తికి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము. ప్రధానంగా చెప్పుకోవాలంటే కోకోనట్లో సర్పిలాకార తెల్లదోమ చాలా ఉధృతిగా 2018 నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పుడు రైతులు చాలా వరి అయినప్పుడు అది కొత్త రకమైనటువంటి విదేశాల నుంచి వచ్చిన పురుగు కాబట్టి దానికి శిలీంధ్రాన్ని కూడా మనకి ఐసీఆర్ ఎన్బిఐఆర్ అని బెంగళూరులో ఉండేటటువంటి సెంటర్ వాళ్ళు ఒక ఐసీరియా ఫిమోసోరోసియా అనే శిలీంధ్రాన్ని బాగా పనిచేస్తోంది అన్నది రైతు స్థాయిలో మన ప్రాంతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళతో కలిసి మనము పరిశీలించడం జరిగింది రైతు పొలాల్లో. సో దానిని ఇమీడియట్గా మనము రైతులకు లబ్ధిలోకి రావాలి అంటే రైతులే ప్రొడ్యూస్ చేసుకోవాలి తప్పదు. రీసెర్చ్ సెంటర్లో ప్రొడ్యూస్ చేసిందే కాదు, రైతులు స్వయంగా కూడా తయారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రైతు స్థాయిలో కీటకనాశక శిలీంధ్రాలను తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే విధంగా పరికరాలను ఈ అన్నిటినీ కూడా మేము టెక్నాలజీని రూపొందించి రైతులకు శిక్షణ ఇచ్చి దాదాపు ఇందులో ఒక 500 మంది రైతులు శిక్షణ పొందారు. ఒక 2 ప్రదేశాలలో రైతులు తెచ్చేత ల్యాబ్లను కూడా ఎస్టాబ్లిష్ చేయించి ఈ ఐసీరియా అనే ఫంగస్ కల్చర్ని తయారు చేసుకొని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎక్కువగా కొబ్బరికి ప్రసిద్ధి అయిన జిల్లా, అక్కడ కొబ్బరి రైతులందరూ కూడా వాటిని సామూహికంగా తయారు చేసుకొని ఉపయోగించడం ద్వారా కూడా ప్రస్తుతం చూసుకుంటే సర్పిలాకార తెల్లదోమ శ్రీకాకుళంలో కొన్ని మండలాలలో చాలా ఉధృతి బాగా తగ్గింది, అది ఒక సక్సెస్ స్టోరీగా చెప్పుకోవచ్చు. ఇది ఇటువంటి ఉత్పత్తి కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా సింపుల్గా ఒక 20,000 నుంచి 50,000 వరకు డబ్బులు ఉంటే సరిపోతుంది. ఒక 2-3 రోజుల శిక్షణ అనేది రైతులకి అవసరము. మేమే మదర్ కల్చర్ని కూడా బయోకంట్రోల్ ల్యాబ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వాళ్ళము మదర్ కల్చర్ని ఇస్తాము. ఐసీరియా ఫిమోసోరోసియానే కాకుండా ట్రైకోడర్మా కానీ సూడోమోనస్ కానీ మన తెగుళ్ళకి వాటికి నివారించడానికి ఉపయోగపడతాయి. అలానే మెటారైజము బెవేరియా అనేటటువంటి పురుగుల్ని నిర్మూలించే కీటకనాశకాలను తయారు చేసుకోవడానికి కూడా అన్నిటికీను తయారీ విధానాలలో చిన్న మెలకువలను నేర్చుకున్నట్లయితే కనుక రైతులు స్వయంగా తయారు చేసుకొని ఎంతో లాభం పొందడానికి అయితే అవకాశం ఉంటుందండి. మేము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి ప్రధానంగా గిరిజన ఉప ప్రణాళిక ద్వారా తప్పనిసరిగా రైతులకైతే సపోర్ట్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఇక్కడికి రావచ్చు, అంతే మిగతా రైతులు కూడా వచ్చినప్పుడు శిక్షణ మేము ఉచితంగా ఇస్తాము. అలాగే మదర్ కల్చర్ని కూడా మేము ఇస్తామండి. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయంలోను ప్రకృతి వ్యవసాయంలోను వరి మొక్కజొన్న వంటి ప్రధాన పంటలలోనే కాకుండా ఉద్యాన పంటలైనటువంటి కొబ్బరిలోను అలాగే మన మామిడిలోనే కాకుండా కూరగాయ పంటల్లో కూడా ఈ చీడపీడల నివారణకు ఈ జీవ శిలీంధ్రాల పాత్ర చాలా ఉంది. దాన్ని స్వయంగా రైతులు చేసుకుని వాడుకున్నట్లయితేనే మనము మంచి ఆహార ఉత్పత్తులను పండించి మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము. ఈ ప్రకృతి వ్యవసాయం చేపడుతున్న రైతులు శాస్త్రవేత్తల వద్ద ఈ సస్యరక్షణ సాధకాల తయారీ విధానంపై శిక్షణ అవగాహనను పొంది ఈ సస్యరక్షణ సాధకాలను ఎలాగ వినియోగించుకోవడం ఎలా తయారు చేసుకోవడము అన్నది నేర్చుకున్నట్లయితే గనక ఈ ప్రకృతి వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకొని మంచి దిగుబడులు ఆరోగ్యమైన ఉత్పత్తులను పండిస్తూ లబ్ధి పొందాలని ఆశిస్తూ రైతు సేవలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.
1: మీరు ఇంతవరకు ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే సస్యరక్షణ కారకాలు, గ్రామస్థాయిలో తయారీ విధానం, ఖర్చులు అన్న అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం

విశాలాక్షి గారి ప్రసంగాన్ని విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. దళపతి చిత్రం నుండి స్వర్ణలత ఆలపించిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ ద మిడ్ డే న్యూస్. The headlines: Energy, security, trade and investment topped the agenda of Prime Minister Narendra Modi's talks with acting President of Venezuela Delcy Rodriguez in New Delhi. Northeastern Council's meeting underway in Shillong. Union Home Minister Amit Shah chairs deliberations on tourism, agriculture, economic corridor development, infrastructure and connectivity. Veteran film producer Pehlaj Nihalani passes away. Republicans and Democrats jointly seek to end President Donald Trump's military action in Iran. U.S. House of Representatives passes resolution. Southwest monsoon sets in over Kerala. And first World Yoga and Sports Championship to begin in Ahmedabad this evening.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఇచ్చిన నివేదిక ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. పౌరు విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. ఉష్ణోగ్రత గరిష్టంగా 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపలు పట్టే మత్స్యకారులకు ఈరోజు నుండి రాగల 5 రోజులకు ఎటువంటి ప్రత్యేకమైన హెచ్చరిక జారీ కాలేదు. ఆంధ్ర తీర ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి

తీరానికి దూరంగా, ఉత్తర తమిళనాడు తీరానికి దూరంగా, అలానే మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని దక్షిణ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంపై గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుంది. ఈ గాలుల తీవ్రత గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారు హెచ్చరిక. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో శ్రీ గుబ్బల శేషగిరిరావు గారి బృందంచే దక్షయజ్ఞం బుర్రకథ వింటారు వంతలు శ్రీ జి బాబురావు, శ్రీ ఎస్ మజ్జీ.

0: ఓయ్ బాబోయ్, ఆ కథ ఈ కథ అన్న అసలు కథ ఏమిటి చెప్పేమిట్రా?
1: చెప్పేది శ్రద్ధగా వినబయ్యా సోదరా.
0: అలాగే
2: జాగ్రత్తగా విను. సృష్టి స్థితిలయ కారకులు
0: ఓహో
2: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
0: ఓహో
2: సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి
0: నా
2: బ్రహ్మలు ఉదయించారు. వీరిలో ముఖ్యుడు దక్షుడు.
0: దక్షుడు
2: దక్షుని భార్య ప్రసూతి.
0: అవును.
2: ఆ దంపతులకు 60 కుమార్తెలు జన్మించారు. అయితే ఆదిశక్తి అతని కుమార్తెగా పుట్టాలని తపస్సు చేయగా ఆదిశక్తి దక్షునికి కుమార్తెగా జన్మించింది. ఆమె పేరు సతీదేవి.
0: సతీదేవి
2: ఆమె సకల శాస్త్రాలు నేర్చింది, అన్ని కళ్ళను ఆరితేరింది, యుక్త వయసులో అడుగు పెట్టింది, పరమేశ్వరుని భర్తగా చేసుకోవాలని
0: ఓహో
2: తపస్సు చేస్తుందట.
0: ఏ
2: విధంగా?
0: ఏ విధంగా
1: నాయనా? పరమేశ్వరుని పతిగా కోరి

0: ఈ విధంగా సతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం మరి చక్కగా జరగడం కోసం పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేసి పరమేశ్వరుని పెండ్లి కుమారుడుగా ముస్తాబు చేసి పెండ్లి పీటలపై కూర్చుండబెట్టారు. వారి కళ్యాణం ఎలా జరుగుతుంది?
1: ఏ విధంగా?
0: సతీ శివదేవుల కళ్యాణం.

0: ఈ విధంగా సతీదేవి పరమేశ్వరుల కళ్యాణం పరమానంద ఫలితంగా జరిగింది. కుమార్తెను అల్లుణ్ణి కైలాసానికి సాగనంపాడు దక్షుడు.
1: దక్షుడు
0: అన్యోన్యంగా అలరారుతున్నారు ఆ దంపతులు. ఈ కథ ఎలా ఉండగా మహర్షులంతా కలిసి లోక కళ్యాణార్థం ప్రయోగక్షేత్రంలో ఒక యాగాన్ని తలబెట్టారు. ఆ యజ్ఞం ఎలా జరుగుతోంది?
2: పరమ పవిత్రం

0: బలి మేలుబలి
1: దక్ష ప్రజాపతి వచ్చాడా దిగ్గున అందలు లేచారా
0: బలానంటి బలితం కూడా మీరు
1: ఆ యాగశాలలోకి దక్షుడు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఋషులు దేవతలు సింహాసనాలు దిగి నమస్కారాలు చేశారు. పరమేశ్వరుడు సింహాసనం దిగలేదు, దక్షుడికి నమస్కారం చేయలేదు. క్రోధముతో నిలువెల్లా కంపించిన దక్షుడు పరమేశ్వరుని చూసి కర్మసూర్యుడా రజోగుణముతో

0: నాయనా, అట్టి మాటలకు నంది సొరుడే సొర్రు నలేచాడా. ఔరా దక్ష కండ్ల కావ్రమున పేలుచుంటివేరా,
1: అవునవును
0: నీదు శిరము తెగి హోమగుండమున దగ్ధమవును సుమ్మా
2: ఈ విధంగా నందీశ్వరుడు దక్షుడు శాప ప్రతిశాపాలు పుచ్చుకున్నారు. అవమాన భారంతో సభ నుండి విష్కరమించాడు దక్షుడు. స్వగృహానికి వచ్చిన దక్షునకు శంకరునిపై పగ రగులుతోంది. శంకరుని ఏ విధంగా పరాభవించాలన్నదే దక్షుని కోరిక. శంకరుని ఎలా అవమానించాలన్నదే దక్షుని ఆలోచన. దక్షుడు ఏం చేశాడయ్యా?
0: కక్ష రగులు చుండే ఆ దక్షుని మదిలోనా.

0: అధ్యక్షుడు శాప ప్రతిశాపాలు పుచ్చుకున్నారు. అవమాన భారంతో సభ నుండి విష్క్రమించాడు దక్షుడు. స్వగృహానికి వచ్చిన దక్షునకు శంకరునిపై పగ రగులుతోంది. శంకరుని ఏ విధంగా పరాభవించాలన్నదే దక్షిణ కోరిక. శంకరుని ఎలా అవమానించాలన్నదే దక్షిణ ఆలోచన. దక్షుడు ఏం చేశాడయ్యా?
1: కక్ష రగులు చుండియా దక్షుని మదిలోనా నిదుర కంటికి రాదు పగయారిపోదే కడుపుకసిని కోతకడు రేగే క్రోధ లయకారకుడు లేని జన్మేదే కక్షతో రగిలిపోతున్నటువంటి దక్షునికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.
2: ఆలోచన
1: శివుడు లే

0: నాయనా దక్షుడు దేవ బృహస్పతి సమరం అనే పేరున యజ్ఞాన్ని చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. సమస్త లోకాలకు ఆహ్వానాలు పంపించేశాడు. తన కుమార్తెకు అల్లుడైన శివునికి ఆహ్వానం పంపలేదు.
1: అయ్యయ్యో,
0: ఇక దేవతా బృందాలు దక్ష యజ్ఞానికి ఎలా వెళుతున్నారు?
1: ఏ విధంగా వెళుతున్నారు?
0: దక్ష యజ్ఞము చూడనంద నా దేవత

0: విధంగా
1: ఇంద్రుడు, చంద్రుడు,
2: చంద్రుడు,
1: సూర్యుడు, కుబేరుడు, ఋషులు, దేవతలు తమ తమ ప్రియ సఖులతో కలిసి దక్ష యజ్ఞానికి వెళుతున్నారు. వారిని సతీదేవి చూసి విషయాన్ని తెలుసుకుని పరమేశ్వరుని వద్దకు వచ్చి, నాథ, నా తండ్రి దక్షుడు యజ్ఞాన్ని చేస్తున్నాడట.
2: అవును,
1: అందరూ వెళుతున్నారు, మనం కూడా వెళదాం రండి నాథ అనగా, దేవి ఎంత అమాయకురాలవు,
2: అవును,
1: పిలువని పేరంటానికి ఎవరన్నా వెళతారా?
2: ఎందుకు వెళతారు?
1: వెళ్ళరు దేవి.
2: అవును
1: కనుక ఆ పరమేశ్వరుడు అనగా, అంత సతీదేవి ఏమంటుందయ్యా?
3: ఓ దేవదేవా మహాదేవ దేవా హరహర మహాదేవ శంభో, ఓ దేవదేవా.

0: ఆయన అయితే ఆ మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు జరగబోయే విషయ పరిస్థితి ఆయనకి తెలుసున్నప్పటికీ చేయినది లేక సరే వెళ్ళన్నాడు. 60,000 మంది ప్రేమద గణాలతో దక్ష యజ్ఞశాలకు వచ్చింది ఆ సతీదేవి.
1: వెళ్ళిందే గాని తిరిగి రాలేదన్నమాట.
0: అయితే నాయన, అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
1: ఎలా ఉంది?
0: తల్లిదండ్రులు ఒక్క చెల్లెళ్ళు పలకరించరాయే,
2: అయ్యయ్యో
0: సభాసదులు వాము.

తంగా శాపాయుదుడు ముక్కోపోయినటువంటి దక్షునికి భయపడి ఎవరు మాట్లాడడం లేదు. తండ్రి వద్దకు వెళ్ళినటువంటి ఆ సతీదేవి, నాన్నగారు లోకపూజ్యుడు ఆదిశంకరుని ఎలా

మహాదేవుని మహిమలు మరిచారా. దక్షయజ్ఞమును గాయనా శివునికి స్థానము లేని యజ్ఞము భక్తమవును సుమ్మా. దక్షయజ్ఞమును సతీదేవి మాటలు విన్నటువంటి దక్షుడు క్రోధాన్ముతుడై, సతీ నయన కపలధారి శ్మశానవాసి తంధానా, అపవిత్రుండు కర్మహీనుడే తంధానా,

0: సతీదేవి నీ భర్త యజ్ఞ బహిష్కృతుడు, నీ రాకతో యజ్ఞం కలుషితం
1: అయిపోయింది,
0: తక్షణమే వెళ్ళిపో లేదా మెడబట్టి గెంటించి వేస్తాను అన్నాడు దక్షుడు.
1: అయ్యో
0: మాటలు విన్న సతీదేవి, దక్ష శంకరుడు లేని యజ్ఞం మధ్యలో ఆగిపోతుంది అని దక్షుని చూసి కల్లర చేసింది. భర్త మాటలు తృణీకరించినందుకు తగిన శాస్తి జరిగిందని కాలి బొటన వేలు నేలకు మీటింది, కన్నీరు గార్చింది. పతి నిందావాక్యాలు విన్న ఆ దేహాన్ని చేయిస్తాను అని చెప్పి సతీదేవి ఏం చేసిందయ్యా
2: యోగాసనము.

సతీదేవి అగ్నిశలలో ఎప్పుడైతే భస్మమైపోయిందో ఆ దృశ్యాన్ని చూసిన ప్రమద గణాలు నందీశ్వరుడే లేచరా సై నందీశ్వరుడే లేచరా కళ్ళు నెర్రనై చూసరా పటపట పళ్ళను కొరికెరా గుండెల ధరకి వేసరా కతక్కతో త్రిశూలాన్ని పైకెత్తాడా సర్రున ముందుకు దూకాడా తగదా జం తగదా.

0: యజ్ఞశాలలో ఋషులు దేవతలు పరుగులు తీసారా
1: ఈ విధంగా సమద గణాలు విజృంభించాయి. యజ్ఞశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ చల్లా చదరై పారిపోతున్నారు. వెంటనే యాగ నిర్వాహకుడు అయినటువంటి భృగు మహర్షి అవిచార యోహోమం చేశాడు. అందులో నుండి ఘోర శక్తులు పుట్టుకొచ్చాయి. సమద గణాలను కైలాస పర్వతం వరకు తరిమి తరిమి కొట్టాయి. సమద గణాలు సతీదేవి దేహత్యాగం గురించి పరమేశ్వరునికి తెలియజేయగా రుద్రుడు రౌద్ర రూపాన్ని దాల్చాడు. ఆ పరమేశ్వరుని విశ్వరూపం ఎలా ఉందయ్యా?
2: ఎలా ఉంది?
0: విస్తులింగములు రాలెను రుద్రుని నేత్రములందదిగో
3: బలాబలి
0: ప్రళయ తాండవము చేయగ శివుడే జగములు కదిలాయా
3: బలాబలి
0: తాజం తతక తరిగి తరిగి పద

నామాన్ని చేసినటువంటి పరమేశ్వరుడు తన జటను కైలాసగిరి శిఖరంపై విసిరుగొట్టగా రెండు పాయలై ఒక పాయ నుండి వీరభద్రుడు పుట్టి పరమేశ్వరునికి ప్రణమిల్లి శంభో శంకర సాంబ

0: విధంగా ప్రళయ తాండవాన్ని చేస్తున్నాడు
1: అని
0: ఆ వీరభద్రుడు
1: అని వీరభద్రుడు ప్రళయ తాండవంలో పరమేశ్వరునికి ప్రణమిల్లాడు. అలాగే వేరొక జటాజోటం నుండి మహాకాళి పుట్టుకొచ్చింది. అంత శంకరుడు, వీరభద్ర, భద్రకాళిక, మీరు ప్రమద గణాలతో వెళ్ళి దక్ష యజ్ఞం ధ్వంసం చేసి రండి అనగా వారు ఏం చేస్తున్నారయ్యా?

వీరభద్రుడు దక్షుని శిరస్సు ఖండించి అగ్నిహోత్రుడిలో కాల్చేశాడు. కైలాసం చేరి విజయ వార్తను పరమేశ్వరునికి తెలియజేశాడు. అయితే దక్షయజ్ఞం మధ్యలో ఆగిపోయింది. ఇది లోకానికి అరిష్టం అని దేవతలు పరమేశ్వరుని చేరి ఏమంటున్నారయ్యా?

శంకరా పరమేశ్వర పాహిమాం పాహిమాం శంకరా, దక్షయజ్ఞం మధ్యలో ఆగిపోయింది, దాన్ని పూర్తి చెయ్యండి అనగా వారికి అభయాన్నిచ్చాడు శంకరుడు. యజ్ఞశాలకు వచ్చాడు. అయితే యజ్ఞాన్ని ప్రారంభించాలి అంటే దక్షుడి యొక్క ముండాన్ని తీసుకురమ్మన్నాడు. అయితే దక్షుని శిరస్సును కూడా

0: చేయమన్నారు.
1: అవును.
0: అగ్నిగుండంలో ఎప్పుడో భస్మమైపోయింది శిరస్సు.
1: అవును.
0: మరి ప్రమదగణాలారా, మీరు ఉత్తర దిశగా వెళ్ళి
1: వెళ్ళి
0: ఉత్తర దిక్కుగా తలపెట్టుకు నిద్రపోతున్నటువంటి ఏ ప్రాణి శిరస్సునైనా ఖండించి తెమ్మనగా ప్రమదగణాలకు అలా వెళ్ళగా ఒక మేషము కనిపించింది. ఆ ప్రమదగణాలు ఏం చేశారయ్యా? యజ్ఞ పశువు ఆ మేష శిరమును ఖండ

గజం దదగదరి గజం సరి పరమేశ్వరుడు దక్షునికి ప్రాణాన్ని పోశాడు. దక్షుడు శివునికి క్షమాపణ కోరాడు. బ్రహ్మ విష్ణు ఋషులు దేవతలు అందరి సమక్షంలో దక్ష యజ్ఞాన్ని పూర్తి చేశారు. పరమేశ్వరుడు అందరికి కూడా ఆశీస్సులు ఇచ్చాడు. ఆదిశంకరుడు

కనుక ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, ప్రతి మనిషి అహంకారానికి విడిచిపెట్టాలి. కనుక కట్టు కట్టు నడుము కట్టు, బలి బలి కట్టిని తెగవ చూపెట్టు, బలి బలి అవినీతినే మట్టి పెట్టి, ప్రగతినే ప్రగతి చూపెట్టు, బలి బలి సమత మమతల మంచి పది మందికి ఎరిగించి దేశ సమైక్యత పెంచాలో.

0: భారతి ఓ వీర యోధుడలే చిరవయ్యా.
1: మీరు ఇంతవరకు శ్రీ గుబ్బల శేషగిరిరావు గారి బృందంచే దక్షయజ్ఞం బుర్రకథ విన్నారు. వంతలు శ్రీ జి బాబురావు, శ్రీ ఎస్ మంజి. జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈనాటి మొదటి ప్రసారం సమాప్తం. తిరిగి 4 గంటల 58 నిమిషాలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెచ్ఎస్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు మీరు 102 MHz పై ఎఫ్ఎం ప్రసారాలను వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5:41. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్జెస్ వద్ద ఈనాటి రెండవ ప్రసారం ప్రారంభం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం యువవాణి యువజనుల కార్యక్రమంలో యువశక్తి దేశ భవిష్యత్తు కోసం అనే అంశంపై కొన్ని మాటలను శ్రోతలకు అందించే ముందు ఒక చిత్రగీతాన్ని విందాం.

పాటగాళ్ళు పాటగాళ్ళు అంగమైన వేటగాళ్ళు హద్దులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు దార

కరలకు పందిళ్ళు వీళ్ళు వీడేనో నేటి మొనగాడు చెలిమికెప్పుడు చదగాడు చెడుకెప్పుడు పగవాడు వీళ్ళ వయసు నూరేడు నూరేళ్లకు కుర్రాడు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు అందులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు.

మనుషులు మన నేస్తారు మనసులు మన కోవెళ్ళు ఎవ్రీబడి మనుషులు మన నేస్తారు మనసులు మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులే విలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెళ్ళకి ఉన్నోళ్ళు కళ్ళారే నేనోళ్ళు కవ్వించే

అందమైన అమ్మ అనుభవం చిత్రం నుండి ఎస్పి బాలు పాడిన పాట విన్నారు. యువశక్తి దేశ భవిష్యత్తు అనే అంశంలో యువత ఏ దేశానికైనా వెన్నెముక లాంటివారు అని మనందరికీ తెలిసిన విషయమే. నేటి యువత రేపటి నాయకులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, దేశ నిర్మాతులుగా మారి దేశ భవిష్యత్తును నిర్మిస్తున్నారు. యువతలో ఉన్న శక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం దేశ అభివృద్ధికి ఎంతో అవసరం. మరికొన్ని అంశాలని తెలుసుకునే ముందు మరో చిత్రగీతాన్ని విందాం. ప్రేమికుడు చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ బృందం అందించిన ఈ పాట.

0: యువవాణి యువజనుల కార్యక్రమంలో మరొక ముఖ్య అంశం. ప్రస్తుత ప్రపంచం వేగంగా మారుతుంది. సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాల్ని సాధించాలని యువత ముందడుగు వేయాలని, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటిని వినోదం కోసం మాత్రమే కాకుండా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వారి సమయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరో చిత్రగీతాన్ని యువత కోసం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
1: చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: హే,

ప్రేమదేశం చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ బృందం పాడిన పాట విన్నారు. యువవాణి యువత కోసం చెప్పిన అంశాలన్నీ పాటించే ముందు ప్రతి యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహారపు అలవాట్లను ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి నిత్య జీవనశైలిలో ఆహారం పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండి తీరాలి. అప్పుడేగా ఆరోగ్యవంతమైన యువత ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించగలదు. యువవాణి కార్యక్రమంలో తరువాత చిత్రగీతాన్ని సఖీ చిత్రం నుండి సాధనా సర్గం శ్రీనివాస్ గారు పాడిన పాటను వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు.
3: యువవాణి యువజన కార్యక్రమంలో మరో ముఖ్యమైన సూచన, యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యతను కలిగి ఉండాలి అంటే పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత పట్ల అవగాహన, ఆచరణ కలిగి ఉంటూ రక్తదానం వంటి సహాయ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజానికి ఆదర్శవంతులుగా నిలిచేవారవుతారు. అందుకేనేమో మహానుభావులు ఒక చక్కని సూక్తిని కూడా చెప్పారు, లేచి నిలబడి లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించవద్దు అని. మరి ఈ సందేశాలన్నీ ప్రతి యువతకు చేరి వారి జీవితంలో ఆచరణగా మారుతాయని కోరుకుంటూ మరో సినిమా పాటను వింటాం.
0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:31 దాటి 2 సెకండ్లు. సంధ్యారాగాలు, చిత్రగీతాలు వింటారు.

ఈనాటి సంధ్యారాగాలు కార్యక్రమంలో అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన పాట వింటారు.

సంధ్యారాగాలు చిత్రగీతాల్లో మరో చిత్రగీతం రాక్షసుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన పాటను వింటారు.

సంధ్యారాగాలు. తదుపరి చిత్రగీతం శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి శైలజా గారు పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: సంధ్యారాగాలు. ఈ కార్యక్రమంలో మరో చిత్రగీతం, పెళ్లి సందడి. ఈ చిత్రానికి ఎస్పి బాలుగారు, కెఎస్ చిత్రాగారు పాడిన పాట వింటారు.

సంధ్యారాగాలు. ఈ కార్యక్రమంలో చివరిగా ప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కెఎస్ చిత్రా గారు పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 5:55 దాటి 22 సెకండ్లు. ఉద్యోగ వార్తలు అందిస్తున్నవారు జి పద్మాగారు.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయిన కోల్కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ సంబంధిత విభాగాల్లో 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు 9 జూన్ వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ 9 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫుడ్ టెక్నాలజీ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెదర్ టెక్నాలజీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత విభాగమైన ఎంబీఏ తత్సమాన మేనేజ్మెంట్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సేల్స్ మరియు మార్కెటింగ్ 16 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఆపరేషన్స్ 11 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ మేనేజ్మెంట్ 2 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ 3 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ ఫైనాన్స్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బిఈ బీటెక్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు ఇంజనీరింగ్ పోస్టులకు 25 సంవత్సరాలు, మేనేజ్మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.bamarlorry.com. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 9. ఉద్యోగ వార్తలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి వింటారు. భారత ప్రభుత్వం కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఎస్సీ ఎస్టీల కెరీర్ సర్వీస్ సెంటర్ ప్రభుత్వ ఐటీఐ బాలికల క్యాంపస్ నందు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో ప్రత్యేక కోచింగ్ పథకం, ఒక సంవత్సరం కాల వ్యవధి గల ఈ కోర్సుకు వయోపరిమితి 1/7/2026 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నవారు అర్హులు. కనీస అర్హత 10వ తరగతి ఇంటర్మీడియట్ ఉండాలి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి 3 లక్షల లోపుగా ఉండాలి. ఇక పుస్తకాలు మరియు తదితరాలు ఉచితంగా ఇవ్వబడును. 1/7/2026 నుండి ఈ కోర్సు ప్రారంభించడం జరుగుతుంది. ఇక ఎన్ఐఈఎల్ఐటి ద్వారా ఓ లెవెల్ ఐటీ కంప్యూటర్ శిక్షణ కోసం 1 సంవత్సర కాల వ్యవధి ఈ కోర్సు. వయోపరిమితి 1వ నెల 1వ తారీఖు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు మధ్య వయసు వారు ఉండాలి. అర్హత ఇంటర్మీడియట్ ఉండాలి. 1వ నెల జూలై 1వ తారీఖు నుండి కోర్సులను ప్రారంభించడం జరుగుతుందని ఉప ప్రాంతీయ ఉపాధి అధికారి విశాఖపట్నం వారు తెలియజేస్తున్నారు. సమాచార వాణి విన్నారు.

వాల్టేర్ వాతావరణ శాఖ వారు ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. విశాఖ పరిసర ప్రాంతాల వారికి ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ఇక వాల్టేర్ వాతావరణ కేంద్రంలో ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 35.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 82%. ఇక పౌర విమానయాన శాఖలో నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్టంగా 36.8 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 29.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 74%.

ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు రానున్న 5 రోజులకు గాను ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. కానీ ఆంధ్రేతర ప్రాంతమైన బంగాళాఖాతంలో రానున్న 5 రోజుల్లో దక్షిణ తమిళనాడు తీరం గుండా తీరంలో, అలాగే దక్షిణ బంగాళాఖాతంలో మధ్య ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు, అలాగే అండమాన్ సముద్రంలో రానున్న 5 రోజుల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ఇప్పుడు చెప్పిన ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని తుఫాను హెచ్చరికల కేంద్రం వాల్టేరు వాతావరణ కేంద్రం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: The Commission successfully implemented face authentication during recently held Civil Services and Indian Forest Service Preliminary Examination 2026. Supreme Court has released draft regulations on the use of artificial intelligence in courts, making it clear that no judicial outcome can be based solely on AI-generated analysis or algorithmic decision-making. Public comments have been invited till the 20th of this month. Union Minister for Petroleum and Natural Gas Hardeep Singh Puri and Union Minister for Road Transport and Highways Nitin Gadkari today launched India's first flex-fuel passenger vehicle by Maruti Suzuki in New Delhi. Flex-fuel vehicles can operate on a range of ethanol-petrol blends from E20 up to E100. Speaking at the launch, the minister said the entry of flex-fuel technology into the passenger vehicle segment is not merely a product launch, but the beginning of a new chapter in the country's energy transition. And India has retained its strong presence in the latest world boxing rankings. Jasmine Lamboria climbed to world number one in the women's 57-kilogram category, while Asian champions Priya Ghangas in 60 and Vishwanath Suresh in 50 kgs surged into the top three of their respective categories. And that is the end of this news bulletin.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన, పెసా చట్టం అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. ఈ మంత్రివర్గ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడిస్తూ మొత్తం 35 అంశాలపై ఈరోజు కేబినెట్లో చర్చించి ఆమోదించామని చెప్పారు. ఏపీ రిజర్వాయర్ల కేస్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు, ఏపీ ఏవియేషన్ పాలసీ 2026లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్లకు కేబినెట్ అనుమతిచ్చిందని, అదేవిధంగా అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అనుమతుల మంజూరుకు మంత్రిమండలి అంగీకారం లభించిందన్నారు. విబీజీ రామ్జీ పథకాన్ని జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అమలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు మంత్రివర్గం ఆమోదం లభించిందని పార్థసారథి వివరిస్తూ,
1: అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం ఐటీఎన్సీ శాఖకు కేటాయించిన 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జెస్ మరియు ఇతర వర్తించే ఛార్జీల నుండి మినహాయింపు ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో బీచ్ శాక్స్ కోసం మొదటి దశలో సూర్యలంక బీచ్ చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 శాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది.
0: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, రాజ్యాంగపరమైన రక్షణలు, ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించామని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఎన్సీఎస్టీ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. విజయవాడలోని వివంతా గేట్వే హోటల్లో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల

0: సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను సమీక్షించేందుకు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎన్సీఎస్టీ బృందం రాష్ట్రంలో పర్యటించిందన్నారు. రాష్ట్ర స్థాయి సమీక్షకు ముందు 2 నుంచి 3 రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు సేకరించడం కమిషన్ ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు స్థానిక ప్రజలతో సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ ఎనీమియా సమస్య తీవ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఈ వ్యాధి నిర్మూలన కోసం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కళాశాలల్లో విద్యార్థులతో యువ సంవాద్ కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో ఆరోగ్య చైతన్యం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ భీమవరం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా పీఎం గతిశక్తి పథకం కింద ఆర్ఓబీలు, ఆర్యూబీలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ 379 నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేసే పరిస్థితి నెలకొనడంతో మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి సుమారు 1.20 ఎకరాల భూమి అవసరం అవుతుందని రెవెన్యూ అధికారులు గుర్తించారని చెప్పారు. మారంపల్లి సమస్యను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన దృష్టికి తీసుకొచ్చారని, ప్రస్తుతం రహదారి నిర్మాణానికి అవసరమైన భూమి 22A ఉండటంతో జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో కూడా తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం నగరంలోని స్థానిక నోవటెల్ హోటల్లో సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సుకి ఆయనతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, ఎస్పీ బఘేల్, కె రామ్మోహన్ నాయుడు కూడా హాజరవుతారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సాయంత్రం విశాఖ ఎకనామిక్ రీజియన్పై ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నవచేతన బాల్యారంగ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమైందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గర్భధారణ నుండి 2 ఏళ్ల వయస్సు వరకు ఉండే 1000 రోజులు చిన్నారి జీవితంలో అత్యంత కీలకమైన కాలమని పేర్కొన్నారు. ఈ సమయంలో పిల్లల మెదడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయని తెలిపారు. పిల్లల మెదడు అభివృద్ధిలో 80% 3 సంవత్సరాల వయసులోపు, 90% 6 సంవత్సరాల వయసులోపు పూర్తవుతుందని మంత్రి వివరించారు. అటువంటి పిల్లల్లో ఏవైనా సమస్యలు ఉంటే అంగన్వాడీల ద్వారా తల్లులు సమాచారం అందించాలని, తద్వారా వారి సమస్యలకు తీర్చేందుకు పరిష్కార మార్గం ఉంటుందని మంత్రి సంధ్యారాణి వివరించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆధ్వర్యంలో రేపు వాక్థాన్ జరగనుంది. ఉదయం 6:30 ఈ వాక్థాన్ విజయవాడ నగరంలోని ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమై డి అడ్రస్ మాల్ వరకు సాగి తిరిగి ప్రారంభ స్థానానికి చేరుకుంటుంది. ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజాప్రసార రంగంలో ఆకాశవాణి సాధించిన చారిత్రాత్మక 90 ఏళ్ల సేవలను గుర్తు చేసే ఉద్దేశంతో ఈ వాక్థాన్ నిర్వహిస్తున్నామని కార్యక్రమ విభాగాధిపతి జి దివ్య తెలియజేస్తూ,
1: ఈ వాకథాన్ యొక్క ఉద్దేశం కేవలం నడక మాత్రమే కాదు, మన ప్రసారాల యొక్క విశ్వసనీయతను చాటిచెప్పడం మరియు ప్రజలతో మనకున్న దశాబ్దాల అనుబంధాన్ని పునరుద్ఘాటించడం, ఇంకా రేపటి తరం యువతకు ఆకాశవాణి విశిష్టతను పరిచయం చేయడం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు పాల్గొంటారు మరియు మా ప్రియతమ శ్రోతలను, నగర ప్రజలను పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిర ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈరోజు ఎస్ఐఆర్ అమలుపై తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు చెందిన సంబంధిత అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరణించిన వారితో పాటు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అనర్హుల పేర్లను నిబంధనల ప్రకారం తొలగించాలని సూచించారు.

0: వాతావరణం. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోకి మరింత ముందుకు విస్తరించాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలు ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రూములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు వేడి తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఈ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లు, గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. సముద్ర ఆహార ఎగుమతులపై విశాఖపట్నంలో రేపు జరగనున్న జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరె వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృత్త చలచిత్ర నిర్మాత బహలాజ్ నిహ్లానీ అద్య దివంగత. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరోద్ధుం ప్రస్తావం స్వ్యకరోత్. కేరళరాజ్యే దక్షిణపశ్చిమప్రాబ్లిడ ఆగమనం. అపి చ గుజరాతస్య అహ్మదాబాద్ నగరె విశ్వయోగాసన క్రీడాస్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభ. వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం. ఇదానీం వార్తః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరె వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధ పక్షా సమీక్షితాః. ఊర్జా సురక్ష, వ్యాపార నివేశ, ఔషధి నిర్మాణం, స్వాస్థ్య సేవా, పరివహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితాః. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండనః ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తాః ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
3: The discussions also
4: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
3: Can enter the Venezuelan market successfully.
2: డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగ ద్విదివసీయ భారతయాత్రయై హ్యః నవదిల్లీం ఆగత. అస్యా యాత్రయా మాధ్యమేన ఉభయోః దేశయోః ఆర్థిక ఊర్జా క్షేత్రయోః సహయోగ అధిక సుదృఢ భవిష్యతీతి అపేక్ష్యతే. విదేశమంత్రి ఎస్ జయశంకర వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతిన డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. ద్విపక్షీయ సహయోగస్య సుదృఢీకరణే ప్రదత్తం బలం. నవదిల్ల్యాం విదేశమంత్రి ఎస్ జయశంకర అద్య ప్రాతకాలే వెనిజువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతిన డెల్సీ రోడ్రిగ్స్ మహోదయ సహ సమమిలత్. అస్మిన్ అవసరే ఉభయోః దేశయోః సంబంధానాం సుదృఢీకరణం వివిధేషు క్షేత్రేషు సహకార విస్తారశ్చ చర్చిత. వయోవృత్తః చలచిత్ర నిర్మాత తథా కేంద్రీయ చలచిత్ర ప్రమాణన మండలస్య పూర్వాధ్యక్షః బహలాజ్ నిహ్లానీ అద్య ముంబై నగరే దివంగతః. सः 76 वर्षीयः आसीत्। चलचित्र निर्मातृत्वेन असौ हथकड़ी इति चलचित्रेण स्वकार्यजीवनस्य आरम्भं कृतवान्।

0: गुजरात आरक्षि विभागेन राज्ये अवैध रूपेण निवसतः बांग्लादेशीय नागरिकान् विरुध्य ऑपरेशन डेल्टा हंट नामना विशेष अभियानम् आरब्धम्। अस्य अभियानस्य अन्तर्गतं गतचतुर्विंशति होरासु चतुर्विंशताधिकः 400 बांग्लादेशीयाः गृहीताः तथा च 280+700 अधिक संदिग्धजनानां विषये अन्वेषणं प्रचलति। दिल्ली मुख्यमंत्री रेखा गुप्ता अद्य मालवीय नगरे अग्निकाण्डेन आहतान् द्रष्टुं साकेतस्थं निजी चिकित्सालयं गतवती। सा पीडितैः तथा तेषां परिवारजनैश्च सह संवादं कृतवती। प्रत्येकं मृतकस्य परिवाराय 10 लक्ष रूप्यकाणां गंभीररूपेण आहतानां 5 लक्ष रूप्यकाणां च अनुग्रहधनस्य घोषणा कृता। बिहार राज्यस्य मुजफ्फरपुर नगरे एकस्मिन् निजी चिकित्सालये भीषणाग्निकाण्डे 3 जनाः मृताः, अनेके च आहताः। एषा घटना गतरात्रौ ब्रह्मपुरा क्षेत्रे अभवत्। गंभीररोगिणः उपचारार्थम् अन्येषु चिकित्सालयेषु प्रविष्टाः। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాణిజ్య ప్రకటన వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం 90 ఏళ్ల ఆకాశవాణి ఈ అంశాలతో పాటు చిత్రగీతాలను కూడా వింటారు. ముందుగా ఒక చిత్రగీతం.

ప్రేమ పావురాలు చిత్రం నుండి ఎస్పి బాలుగారు, కెఎస్ చిత్రాగారు పాడిన పాట విన్నారు. సరే, సాయం సమీరంలో ముందుగా ఫిట్నెస్ మంత్రా తెలుసుకుందాం. మన ఆరోగ్యం మన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. మంచి డైట్ ప్లాన్ ఉండాలి అంటే ఎవరో చెప్పిన మాటల్ని మన శరీరంపై ఏ ప్రభావం చూపుతుందో తెలుసుకోకుండా, అవగాహన లేకుండా ఆహారం తక్కువగా తినడం, మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన మోతాదులో తీసుకోకపోవడం వంటివి చేయకూడదు. ఉదయాన్నే మీ నిత్య జీవన శైలిలో ఆహార విధానంలో క్రమక్రమంగా మార్పుని తోడు చేసుకోవాలి. అంటే రోజుకి 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేసే విధంగా మీ రోజువారీ దినచర్యలో ప్రత్యేక స్థానం ఇవ్వడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల మీ డైట్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. బరువు విషయంలో నియంత్రణ గమనిస్తారు. చురుకైన జీవనం మీ సొంతం చేసుకుంటారు. అందరికీ తెలిసిన, అందరూ పాటించవలసిన విషయం, ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం మనం కూడబెట్టుకునే సంపద. మరి ఫిట్నెస్ మంత్ర కార్యక్రమంలో శ్రోతలకు మా సూచనలతో పాటు ఈ చిత్రగీతాన్ని కూడా అందిస్తున్నాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో సంబరం నుంచి ఒక చిత్రగీతాన్ని విన్నారు. పాడినవారు మల్లికార్జున్. తదుపరి అంశం వికాసం శీర్షికన జీ రామ్జీ పథకం. జీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచి గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ఉపాధి కల్పించడం, గ్రామాల్లో రహదారులు, నీటి వనరులు, చెరువులు వంటి మౌలిక సదుపాయాలతో అభివృద్ధిలోకి తీసుకురావాలనేదే జీ రామ్జీ పథకం లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుంటూ వాటి సహాయంతో పారదర్శకతను పెంచుతూ నిధులు దుర్వినియోగం తగ్గించడం కూడా ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు. ఈ పథకం మహిళలకు, యువతలకు, రైతు కూలీలకు, బలహీన వర్గాల వారికి కూడా అందుబాటులో ఉంటుంది. ఉపాధి దినాలు ఎక్కువగా ఉండడం వల్ల గ్రామ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధి కూడా సొంతమవుతుంది. ఈ బిల్లు ద్వారా 125 రోజుల వేతనాన్ని, ఉపాధిని గ్రామీణ కుటుంబాలకు హామీగా అందిస్తుంది. అంటే నైపుణ్యం లేని, శారీరక శ్రమ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వయోజన సభ్యులు గల ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజులు వేతనాన్ని, ఉపాధిగా చట్టబద్ధమైన హామీని అందించడం. ఇలాంటి పథకం ద్వారా సుసంపన్నమైన, పటిష్టమైన గ్రామాలతో ఉన్న సంపూర్ణమైన సమైక్యత గల భారత్ను భవిష్యత్తులో మనంగా నిర్మించుకుంటాం. మరో చిత్రగీతాన్ని విందాం.

0: వాణిజ్య ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మనం ఉన్నాం సాయం సమీరం కార్యక్రమంలో. ఇందులో మరో అంశం ప్రేరణ. ప్రేరణ అనే అంశం కోసం మాట్లాడి ప్రతి జీవన మనుగడలో ప్రతి ఒక్క విషయంలో ఆలోచన, ఆచరణ, ఆదర్శప్రాయాలను మన సొంతం చేసుకోవాలనే ఉంటుంది. అయితే ఈరోజు నేను ప్రేరణాత్మక వార్తను మీతో పంచుకోబోతున్నాను. బీహార్కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి, తన పేరు స్పర్శ్. తన కుటుంబంలో జరిగిన ఒక సంఘటన తనను ఆలోచించేలా చేసింది. మన అందరికీ కూడా అందుబాటులో కానుంది. ఇంతకీ ఏంటా అనుకుంటున్నారా? కరెంటు సమస్య. అందరికీ పరిచయం ఉన్న అవస్థకు కారణమైన అత్యవసర పరిస్థితుల్లో కరెంటు నిలిపివేత, ప్రత్యేకించి ఎండాకాలంలో ప్రతి చోట ఎదురయ్యే సమస్య ఇది. ఇది స్పర్శ కూడా గమనించి సాధారణమైన సమస్యగా వదిలిపెట్టలేదు. అవకాశంగా మార్చుకొని థర్మల్ ఫ్లోటర్ అనే వినూత్న పరికరాన్ని కనిపెట్టాడు. ఈ పరికరం సూర్యశక్తిని విద్యుత్ శక్తిగా మార్చి విద్యుత్ ఉత్పత్తి కారకంగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. చిన్న వయసులోనే తన కష్టాన్ని ప్రతిష్టాత్మకమైన పరిజ్ఞానంతో పురోగతిని ప్రగతికి పరిచయం చేశాడు. కష్టంలో కూడా అవకాశాలను కనిపెట్టాలి అని కనులు తెరిపించాడు. ఈరోజు మన శ్రోతల వద్దకు ప్రేరణగా వచ్చాడు. మరో చక్కని చిత్రగీతాన్ని విందాం.

మీరు వినబోతున్న చిత్రగీతం హలో బ్రదర్స్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కెఎస్ చిత్ర గారు పాడిన పాట.

సాయం సమీరంలో తదుపరి అంశం వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అనేది ఒకరోజులో జరిగే ప్రక్రియ కాదు. అది వ్యక్తిత్వ వికాసం సొంతం చేసుకోవాలంటే నిరంతర సాధన, మంచి అలవాట్లతో, సానుకూల దృక్పథంతో, సమయానుకూలంగా కార్యాచరణ కలిగి ఉంటే వ్యక్తిత్వ వికాసం మనదిగా నిలుస్తుంది. మనలో వ్యక్తిత్వం అంటే రూపం, వేషధారణ కాదండి, మన ఆలోచనలు, ప్రవర్తన, మాట తీరు, గౌరవ మర్యాదలు. ఈ విలువలన్నీ పాటిస్తేనే ఇతరులతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో తెలిపే విధానం వ్యక్తిత్వం అవుతుంది. మంచి వ్యక్తిత్వం మన జీవితంలో విజయానికి బలమైన పునాది. ముందు మనలో ఆత్మవిశ్వాసం ఉంటే సామర్థ్యాలపై నమ్మకాలతో ఎలాంటి సవాళ్ళనైనా ధైర్యంగా పరిష్కరించుకోగలం. క్రమశిక్షణ చాలా ముఖ్యం. బాధ్యతాయుతంగా ఉండి తీరాలి. మన భావాలను గౌరవంగా వ్యక్తపరచగలగడం వ్యక్తిత్వ వికాసంలో ముఖ్య సూచన. నేటి యువత పుస్తకాలు చదవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, మంచి అలవాట్లకు అలవాట్లని వారి సొంతం చేసుకోవడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సొంతం చేసుకుని అభివృద్ధిలోకి వస్తారు. వినయం, సహనం, గౌరవం, మంచి ఆలోచనలు కలిగి ఉన్నవారే స్ఫూర్తిదాయకులుగా, ఆదర్శవంతులుగా నిలుస్తారు. జ్ఞానం మనకు శక్తినిస్తే మంచి వ్యక్తిత్వం గౌరవాన్ని ఇస్తుంది.

0: సాయం సమీరం. ఈ శీర్షికన ఆఖరి అంశం 90 ఏళ్ల ఆకాశవాణి. శ్రోత రచయిత డాక్టర్ రామనాథం రమేష్ బాబుగారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారాలు. నా పేరు రామనాథం రమేష్ బాబు. ఆంగ్ల విభాగం గీతం విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. మన ఆకాశవాణి కోట్లాది ప్రజలకు నిరంతరంగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న వాణి. ద వాయిస్ ఫ్రమ్ ద స్కై, ద వాయిస్ ఆఫ్ ది కంట్రీ. ఇది కేవలం ఒక ప్రసార సంస్థ మాత్రమే కాదు, భారత సంస్కృతికి ఒక ప్రతీక. ఆధునిక భారత చరిత్రలో విశిష్టమైన సాంస్కృతిక భాషా సమాచార ఉద్యమాలలో అత్యంత విశిష్టమైనది మన ఆకాశవాణి. గత 90 సంవత్సరాలుగా లక్షలాది గ్రామాలను, వేలాది పట్టణాలను, వందలాది నగరాలను కలుపుతూ భారత స్వరంగా నిలిచింది. ఇక ఆకాశవాణి విశాఖపట్నంతో నా అనుబంధం, ఒక క్యాజువల్ ఆర్టిస్ట్గా 30 నిమిషముల యువవాణి కార్యక్రమంతో 30 సంవత్సరముల క్రితం ప్రారంభమైంది. అక్కడ నైపుణ్యానికి, కళలకు, క్రమశిక్షణకు అంకితమైన ఒక ప్రపంచం, ఎన్నో రకాల కార్యక్రమాలు, ఉదాహరణకు నాటకం, ఒక దృశ్యం కూడా లేకుండా కేవలం గొంతుతోనే పాత్రను, భావాన్ని, సన్నివేశాన్ని సృష్టించే ఒక అద్భుతం. అలాగే దశాబ్దాల వెనుకకు వెళితే పెద్దవాళ్ళకి చాలామంది గుర్తు ఉండే ఉంటుంది. ఉషశ్రీ గారి మహాభారతం, మహాభారత ప్రసంగాలు, ఆదివారం మధ్యాహ్నం వారి ప్రసంగం ఒక దృశ్య కావ్యంగా అందరి ముందు ఆవిష్కృతమయ్యేది. దానికోసం లక్షల మంది నిరీక్షిస్తుండేవాళ్ళు. ఆకాశవాణి అనేక విధాలుగా శ్రోతలకు సేవలు అందించింది, అందిస్తూ ఉన్నది. దశాబ్దాల పాటు అది ఆంగ్లం నేర్పించే శిక్షణా కేంద్రంగా కూడా రూపొందింది. న్యూస్ రీడర్స్ యొక్క చక్కటి భాష, భావ వ్యక్తీకరణ మరియు ఆంగ్లంలో చర్చా కార్యక్రమాలు, ప్రసంగాల ద్వారా, అన్నింటికీ మించి క్రికెట్ కామెంటరీస్ ద్వారా శ్రోతలు

0: చాలామంది ఆంగ్ల భాషను నేర్చుకోవడం, మరికొందరు మెరుగుపరుచుకోవడం జరుగుతున్నది. విశాఖపట్నం వాస్తవ్యులైన ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు తమ అద్వితీయమైన కామెంటరీ ద్వారా లక్షలాది శ్రోతల మన్ననలను పొందారు. ముఖ్యంగా మండే నైట్ వీక్లీ ఇంగ్లీష్ టాక్స్ 10 నుంచి 10 నిమిషాల వ్యవధిలో సాహిత్యం, సమాజం, విద్య మరియు సంస్కృతిపై ఇచ్చిన ప్రసంగాల వలన ప్రతి అక్షరము ఎంత విలువైనదో, ఎంత పొదుపుగా బాధ్యతగా వాడాలో నాకు బాగా అర్థమైంది. ఇక వివిధ భారతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. భారతీయుల జీవిత సంగీతంగా మారిన ప్రసారం భాషలో, భావంలో, శైలిలో మరే మాధ్యమం అందుకోలేని ఒక ప్రమాణాన్ని స్థాపించాయి. విశాఖపట్నం అత్యంత సుందరమైన నగరం. ఇలాంటి నగరానికి ఆకాశవాణి విశాఖపట్నం అదే స్థాయిలో తగిన ప్రసార కేంద్రం అయినది. ఆకాశవాణి ఎంతోమందికి ఒక అద్భుత వేదిక అయింది. వారి లోతైన భావాలకు భాషనిచ్చింది. ఆకాశవాణికి 90వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక దశాబ్దం తర్వాత జరగబోయే శతాబ్ది వేడుకలు ఎంతో వైభవంగా జరగాలని ఆకాంక్షిస్తూ ఈ అందమైన ఆకాశంలో ఆకాశవాణి మృదు మధురంగా ఎప్పటికీ వినిపిస్తూనే ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.
1: మీరు ఇంతవరకు సాయం సమీర కార్యక్రమంలో అంశాలను విన్నారు, వాణిజ్య ప్రకటన వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7 గంటలు దాటి 1 నిమిషం. ఈరోజు ప్రసార విశేషాలు 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమలు. శీర్షికన 90 ఏళ్ల ఆకాశవాణి అనకాపల్లి వాస్తవ్యులు దాడి ఉమామహేశ్వరరావు గారు వారి అనుబంధాన్ని తెలుపుతారు. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త ఆముదాల వలసకు చెందిన డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ పల్లెసీమల కార్యక్రమంలో చేపల చెరువు తయారీలో చేప పిల్లల పెంపకంలో మెలుకువలను తెలియజేస్తారు. అలాగే వ్యవసాయ సమాచారం, సేంద్రియ సాగు వల్ల వ్యవసాయానికి ఉపయోగాల్ని తెలుసుకుంటాం. నిర్వాహకులు శ్రీ ఏ బృందాకుమారి గారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్, 8 గంటలకు స్వరమాలిక, తిరిగి 9:30 నిమిషాలకు కూడా స్వరమాలికను వింటారు. తెలుగు చిత్రగీతాలు 8:30 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు, 8:40 నిమిషాలకు చిత్రగీతం, 8:45 నిమిషాలకు సమాచార సంధ్య, హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుండి రిలే, 9:30 నిమిషాలకు స్వరమాలిక గీతాల తరువాత 10 గంటలకు జాతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం, 11 గంటలకు హిందీలో ఢిల్లీ నుండి రిలే,

రేపటి ప్రసారాలు: దేశభక్తి గీతం, అనురాగం విరభూయుట బృందగానం శ్రీ ఆర్ రాధాకృష్ణ, సంగీతం శ్రీ ఓరుగంటి శ్రీహరి. 6:15 భక్తిరంజని. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దుర్గా ఆపదుద్ధార స్తోత్రం, శ్రీ రాజరాజేశ్వరి అష్టకం, నాత్యాకాలం. 6:30 చింతన, ఖురాన్ సూక్తులు, వ్యాఖ్యాత శ్రీమతి షంషద్ యాషిన్ ఖాన్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన కొనుగోలు, నిర్వాహకులు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:15 నేటి మాట శీర్షికన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆచార్య కుబేర్ నాథ్ రాయ్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
2: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
1: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసి 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసి కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య, నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000కు పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ,

0: ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
1: India's flex fuel journey expands from two wheelers to four wheelers, and this transition is significant. Today, India has over 30 crore two wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పిజి పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorship. Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code.
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 ఏళ్ల సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈరోజు నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే ఋతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ, మాహే ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్, యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు

0: కెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ధి చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లెసీమలు.

0: పల్లె సీమల కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మొదటిగా 90 వసంతాల ఆకాశవాణి డాక్టర్ దాడి ఉమామహేశ్వరరావు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు.
5: నా పేరు డాక్టర్ దాడి ఉమామహేశ్వరరావు అండి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఆకాశవాణి సంస్థ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి సంస్థ సిబ్బందికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆకాశవాణి సంస్థ దేశంలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో చేరువైంది. మరీ ముఖ్యంగా రైతాంగానికి అనేక కార్యక్రమాల ద్వారా చేరువైంది. తెలుగులో విశాఖపట్నం, విజయవాడ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రతిరోజు కూడా పల్లె సేమలు, పసిడి పంటలు వంటి కార్యక్రమాల ద్వారా రైతులకు అవసరమైన వ్యవసాయ సమాచారాన్ని అందిస్తుంది. మరియు రైతుల సందేశాలను నివృత్తి చేస్తూ వ్యవసాయ నిపుణుల ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా అందజేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు తగిన జాగ్రత్తలు సూచిస్తూ పంట నష్టాల నివారణకు పలు కార్యక్రమాలు అందిస్తున్నారు. మరియు వ్యవసాయ శాఖ, అనుబంధాల శాఖల ద్వారా రైతుల శ్రేయస్సు కొరకు వివిధ పథకాలపై సలహాలు, సూచనలు మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతు సర్వతోముఖాభివృద్ధికి ఆకాశవాణి సంస్థ ఎంతగానో కృషి చేస్తుంది. మరీ ముఖ్యంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రము ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి వారి పంట నష్టాలను నివారించుకునే విధంగా తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరియు జిల్లాలో రైతుల శ్రేయస్సు కోసం నిర్వహించే కిసాన్ మేళాలు, రైతు సదస్సుల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి రైతుల తాలూకా కార్యక్రమాలను రికార్డ్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. దీంతోపాటు అనేక రైతుకు సంబంధించిన, వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నేడు రైతులకు ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. ఈ విధమైన కార్యక్రమాలు విస్తృతంగా చేయడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం రైతులకు ఎంతో చేరువైనది.

0: తొంభై వసంతాల ఆకాశవాణి. 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దాడి ఉమామహేశ్వరరావు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని విన్నారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస శాస్త్రవేత్త సిహెచ్ బాలకృష్ణ చేపల చెరువు తయారీ, చేప పిల్లల పెంపకంలో మెళుకువలను తెలియజేస్తారు.
1: చేపల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తలు. ప్రపంచ జనాభా ఆహార వినియోగంలో చేపలు రొయ్యలు ఉత్పత్తులు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. చేపల పెంపకం వల్ల చౌకగా మాంసకృతులు లభించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఆదాయ వనరుగా కూడా దారిద్ర్యాన్ని నివారించడంలోనూ ప్రధాన పాత్ర పోషించగలదు. వ్యవసాయంతో పోల్చితే మంచినీటి చేపల పెంపకం అధిక లాభదాయకమైనది. చీడపీడల బెడద, కూలీల అవసరము తక్కువ. అనుకూల పరిస్థితుల్లో 1 హెక్టారుకు వ్యవసాయం ద్వారా 20 నుండి 25 వేల రూపాయల ఆదాయం వస్తుండగా, అదే చేపల సాగు ద్వారా సుమారు 60 వేల నుండి 75 వేల వరకు లాభం పొందవచ్చును. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సుమారు 100,000 హెక్టార్ల విస్తీర్ణంలో మంచినీటి చెరువుల్లో కార్పు రకాల చేపల పెంపకము, ఇంకా 25,000 హెక్టార్ల విస్తీర్ణంలో పంగేసియస్ రకం చేపల పెంపకం పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపట్టడం జరుగుతుంది. దీనితో పాటు గ్రామ పంచాయతీ చెరువుల్లో, కమ్యూనిటీ చెరువుల్లో చేపల పెంపకం సాంప్రదాయ పద్ధతిలో, అంటే వర్షాకాలంలో చేప పిల్లలను విడుదల చేసి ఫిబ్రవరి మే నెలల్లో పట్టుబడి చేయడం ద్వారా చేపల పెంపకం చేపడుతున్నారు. ఈ నీటి వనరుల్లో శాస్త్రీయమైన యాజమాన్య పద్ధతులతో చేపల సాగు చేపట్టడం వలన తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందడమే కాకుండా పర్యావరణ సమతుల్యాన్ని కూడా కాపాడవచ్చును. చేపల చెరువుల తయారీ విషయానికి వస్తే, ముందుగా స్థలం ఎంపిక అనేది వాటి మట్టి లక్షణాలు. చేపలు నీటిలో పెరిగిన మొక్కల్లాగా మట్టి సారవంతంగా ఉంటే బాగా పెరుగుతాయి. చెరువులోని నీటి లక్షణాలు మట్టి గుణాలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. నల్లరేగడి గరుపు నేలలు చేపల సాగుకు చాలా అనుకూలం. అధిక ఆమ్ల క్షార నేలలు, నీరు త్వరగా ఇంకిపోయే ఇసుక నేలలు పనికిరావు. మట్టి నమూనాలను పరీక్షించిన తరువాత ప్రతి 100 గ్రాముల మట్టిలో లభ్య భాస్వరం 6 నుండి 10 మిల్లీగ్రాములు, లభ్య నత్రజని 50 నుండి 70 మిల్లీగ్రాములు, సేంద్రియ కర్బనం 1.5 నుండి 2.5% ఉన్న నేలలు చేపల పెంపకానికి ఎక్కువగా అనుకూలం. నీటి లక్షణాలు. స్థల ఎంపికలో కాలుష్యరహిత నీటి లభ్యత చాలా ప్రధానమైన అంశము. పెంపక కాలంలో ఇంకిపోయే నీరు, ఆవిరయ్యే నీటి పరిమాణం భర్తీ చేయడానికి ఆమ్లజని కొరత ఏర్పడినప్పుడు, వ్యాధులు ప్రబలినప్పుడు నీటి మార్పిడికి అవసరమయ్యే నీరు లభించాలి. నదులు, కాలువలు, రిజర్వాయర్లు, సరస్సులు వంటి నీటి వనరుల ఆధారంగా చెరువులను నిర్మించుకోవాలి. నీటి వనరులు అనువైనవా లేదా తెలుసుకోవడానికి నీటి నమూనాలను సేకరించి విశ్లేషణ జరిపించాలి. చెరువు యాజమాన్యంలో చెరువు తయారీ చాలా ముఖ్యమైనది. చేప పిల్లలను విడిచే ముందు చెరువులోని నీటి మొత్తాన్ని తీసివేసి నేల బేటలు వారే విధంగా ఎండగట్టడం, అడుగు భాగంలో ఉన్న నల్ల మట్టిని తొలగించి దుక్కిదున్నడం, చెరువు గట్లు తూములు పటిష్టపరుచుకోవడం చేయాలి. సున్నం వాడకం. చెరువు నీటి పిహెచ్ గుణమును నిలకడగా ఉంచడానికి హెక్టారుకు 200 నుండి 1000 కేజీల సున్నం వాడాలి. చెరువులోని మట్టి నమూనాలను పరిశీలించుకుని నేల యొక్క ఆమ్ల క్షార గుణాలను బట్టి సున్నము మోతాదులను నిర్ణయించుకోవాలి. చెరువు మట్టి పిహెచ్ స్థాయి 4 నుండి 4.5 మధ్యలో ఉంటే హెక్టారుకు 1000 కేజీల సున్నము వాడాలి. అదే 4.5 నుండి 5.5 మధ్యలో ఉంటే 750 కేజీలు, 5.5 నుండి 6.5 ఉంటే 500 కేజీలు, 6.5 నుండి 7.5 pH స్థాయి ఉంటే హెక్టారుకు 200 నుండి 250 కేజీల సున్నాన్ని వాడాలి. సున్నం వాడకం వలన పంటకాలంలో ఆమ్ల క్షార గుణాలు అతి వేగంగా మారకుండా ఉండి ప్లాంక్టాన్ అభివృద్ధికి కావలసిన పోషకాలు నేల నుండి విడుదల చేయడానికి, చెరువు నీరు త్వరగా మురిగిపోకుండా ఉంచడంలో కూడా తోడ్పడుతుంది. ఎరువుల వాడకం. నీటిలో సహజ సిద్ధమైన ఆహారం ప్లాంక్టాన్ పెరుగుదలకు, చెరువు మట్టిని నీటిని ఫలవంతం చేయడానికి సేంద్రియ రసాయన ఎరువులను వాడాలి. చెరువు మట్టి గుణాలైన సేంద్రియ కర్బన శాతం, ఫాస్ఫరస్, నత్రజని విలువలను అనుసరించి హెక్టారుకు 10 నుండి 12 టన్నుల పశువుల ఎరువు లేదా 5 నుండి

8 టన్నుల కోళ్ల ఎరువు, 40 నుండి 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 నుండి 50 కేజీల యూరియా, 30 నుండి 60 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను మొత్తం పంట కాలానికి నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న మోతాదులో 1/3 వంతును చేప పిల్లల విడుదలకు ముందు 8 నుండి 10 రోజుల ముందు మిగిలిన ఎరువులను సమాన నెలసరి వాయిదాల్లో వాడుకోవాలి. ఈ ఎరువుల వాడకంలో జాగ్రత్తల విషయానికి వస్తే, సేంద్రియ మరియు రసాయన ఎరువులను 10 నుండి 15 రోజుల వ్యవధిలో ఒకదాని తరువాత ఒకటి వాడాలి. మాగిన సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. నిర్ణయించుకున్న ఎరువుల మొత్తాన్ని ఒక దగ్గర కాకుండా అక్కడక్కడ కుప్పలుగా చెరువంతా సమానంగా వేయాలి. నీటి గుణాలు పాడైనప్పుడు తక్కువ ఉష్ణోగ్రతలు ఉండే డిసెంబర్ జనవరి నెలల్లో నాచు కలుపు మొక్కల బెడద ఉన్నప్పుడు ఎరువుల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. చెరువులోనికి నీరు వదులుట. తూములు కాలువల నుండి నీరు ప్రవేశము వద్ద 40 నెంబరు సైజు వలలను అమర్చడం ద్వారా ఇతర జీవజాతులు, పరభక్షక కలుపు చేపలు రాకుండా నిరోధించుకోవచ్చును. చెరువులో 1.5 నుండి 2 మీటర్ల లోతు నీరు ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. చేపల చెరువులలో కలుపు మొక్కల లేకపోతే ఆల్గే నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించాలి. ప్రస్తుత కాలంలో చేపల చెరువులలో సహజంగా పెరిగే ఆహారమైన వృక్ష జంతు ప్లవకాల పెరుగుదల కోసం భూసార నీటి పరీక్షలు చేసుకోకుండా ఎక్కువ మోతాదులో సేంద్రియ రసాయన ఎరువులు వాడటం వల్ల ఇంకా ఈ ఎరువులు వాడిన పంట పొలాల్లోని నీరు అధిక వర్షాల కారణంగా చెరువుల్లోనికి చేరడం వలన నీటిలోని కలుపు మొక్కలు, ప్లాంక్టన్ బ్లూము ఏర్పడడానికి కారణమవుతుంది. సహజంగా కొన్ని రకాల నీటి మొక్కలు, ప్లాంక్టన్ పరిమితంగా అభివృద్ధి చెందడం వలన చెరువు ఆవరణం సమతుల్యంగా ఉండి నీటి గుణాలు ఒక్కసారిగా మార్పు చెందకుండా ఉంచడానికి తోడ్పడతాయి. కానీ ఈ కలుపు మొక్కలు, ఆల్గే ఎక్కువగా పెరగడం వలన నీటిలోని భూమిలోని పోషకాలు చేపలకు ఆహారంగా ఉండే ప్లవకాలకు అందుబాటులో ఉండకుండా పోతాయి. దీని ద్వారా చేపల పెరుగుదల మందగించి ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు చేపలు స్వేచ్ఛగా తిరుగాడే వీలు లేకపోవడం, సూర్యరశ్మి నీటిలోకి వెళ్లకుండా అడ్డంగా ఉండడం వలన సడన్గా ఆక్సిజన్ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పట్టుబడి సమయంలో కూడా వలలకు అడ్డు తగలడం వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. చేపల చెరువుల్లో కలుపు మొక్కల రకాలను పరిశీలిస్తే తేలియాడే రకాలైన పిస్టియా, ఐకార్నియా, నీటిలో వేళ్లతో ఉండే తేలియాడే రకాలైన తామర, కలువ వంటివి, పూర్తిగా మునిగి ఉండే హైడ్రిల్లా, వాలిస్నేరియా రకాలు, చెరువుల అంచుల వెంబడి పెరిగే హైపోమియా, టైఫా వంటి రకాలు ముఖ్యమైనవి. ఈ కలుపు మొక్కల ఉధృతిని బట్టి వాటి నివారణకు యాంత్రిక, రసాయన, జీవ సంబంధమైన పద్ధతులను చేపట్టుకోవాలి. సాధారణంగా చెరువులో ఉండే కలుపు మొక్కల సాంద్రత అవి వ్యాపించి ఉండే విస్తీర్ణాన్ని బట్టి మనుషులతో కానీ యాంత్రికంగా చైన్లతో కానీ ఒకవైపు లాగించి తగ్గించుకోవచ్చు. చెరువు అంచుల వెంబడి పెరిగే కలుపు మొక్కలను తరచూ కూలీల సాయంతో కత్తిరించుకోవడం ద్వారా వాటి పెరుగుదలను నియంత్రించుకోవచ్చు. తేలియాడే రకాలైన పిస్టియా, ఐకార్నియా వంటి వాటి ఉధృతి ఎక్కువగా ఉంటే కూలీల ద్వారా కానీ చైన్ల ద్వారా కానీ తీయడం వీలు కాని పరిస్థితుల్లో ఉధృతిని బట్టి హెక్టార్కు 2 నుంచి 7 కేజీల 2,4-సోడియం సాల్ట్ను 0.1% డిటర్జెంట్తో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు 1 వారం రోజుల్లో కలుపు మొక్కలు ఒక్కసారిగా చనిపోతాయి. ఈ చనిపోయిన కలుపు మొక్కలు అడుగునకు చేరి కొల్లడం ద్వారా నీరు పాడయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ రకమైన కలుపు మందులను విడతల వారీగా 1 వారం వ్యవధిలో వాడుకోవాలి. ఈ కలుపు మందుల పిచికారీ చేసిన 4 రోజుల తర్వాత ఒక్కసారిగా ప్రాణవాయువు తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఎకరాకు 10 నుండి 15 కేజీల కాల్షియం పెరాక్సైడ్ను వాడుకొని ఆక్సిజన్ ప్రాబ్లం నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. ఇంకా జీవ సంబంధమైన నివారణ పద్ధతుల విషయానికి వస్తే, చెరువుల్లో గడ్డి, నాచుతో పాటు ఇతర మొక్కలను తినే గడ్డి చేప అంటే గ్రాస్ కార్పు, కామన్ కార్పు, బంగారు తీగ వంటి రకాలను ఎక్కువ సంఖ్యలో వేసుకుంటే ఈ కలుపు మొక్కలను తిని ప్రాథమిక దశలోనే పెరగకుండా ఆపేస్తాయి. చెరువుల్లో చేపలతో పాటు రైతులు హెక్టారుకు 10 నుండి 15 బాతులను పెంచుకోవడం ద్వారా కూడా ఈ కలుపు మొక్కలను ప్రాథమిక దశలోనే తగ్గించుకోవచ్చును. ఈ విధంగా కలుపు మొక్కలతో పాటు వృక్ష ప్లవకాలు, నాచు ఎక్కువగా పెరిగి ముద్దలుగా కానీ చేపలుగా కానీ బంతుల రూపంలో కానీ ఏర్పడుతూ ఉంటుంది. ఈ పరిస్థితులను ప్లాంక్టన్ బ్లూమ్ అంటాము. ఈ పరిస్థితులు ఫిలమెంటస్ ఆల్గే జాతులైన స్పైరులైన, ఫైటోస్పైరా వంటి జాతులు చెరువు అంతా వ్యాపించి నష్టాన్ని కలిగిస్తాయి. వీటితో పాటు నీలిరంగులో ఉండే మైక్రోసిస్

ఫిలిస్టిస్ అనే జాతులు పెరగడం వలన కూడా ప్లాంక్టన్ బ్లూమ్ ఏర్పడడానికి కారణమవుతూ ఉంటుంది. వీటి సాంద్రత ఎక్కువైతే ఇవి విడుదల చేసే మైక్రోసిస్టిన్ అనే విష పదార్థం వల్ల చేపలు ఆహారాన్ని తీసుకోకుండా ఉండి పెరుగుదల మందగిస్తుంది. ఈ ప్లాంక్టన్ బ్లూమ్ పరిస్థితుల్లో రాత్రి సమయంలో ఎక్కువ సాంద్రతలో ఉన్న ప్లవకాలు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ను వినియోగించుకుంటాయి. అందువల్ల ఆక్సిజన్ లోప పరిస్థితులు ఏర్పడి ప్లాంక్టన్ ఒక్కసారిగా చనిపోవడం గమనిస్తూ ఉంటాము. ఈ పరిస్థితులను ప్లాంక్టన్ క్రాష్ అని అంటాము. ఇలాంటి సమయాల్లో అమోనియా పరిమాణం పెరగడం వలన, ఆక్సిజన్ పరిమాణం తగ్గడం వలన చేపలు అధిక సంఖ్యలో ఒక్కసారిగా చనిపోవడం జరుగుతుంది. అందుచేత ఈ ప్లాంక్టన్ బ్లూమ్ లేదా క్రాష్ పరిస్థితులను గమనించుకొని ఎరువుల వాడకాన్ని, మేతల వాడకాన్ని ఆపివేసి పెరుగుదలను స్థిరీకరించుకోవాలి. మైక్రోసిస్టిస్ వల్ల ఏర్పడిన బ్లూమ్లు నీలి ఆకుపచ్చ రంగులో ఉండి గాలివాటుగా ఒకవైపుగా చేరి నీలి ఆకుపచ్చ పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. ఈ పరిస్థితులను గమనించుకుంటే సిమజిన్ అనే మందును 0.3 ppm మోతాదులో వాడడం వలన 7 to 10 days నివారించుకోవచ్చు. ఇంకా చేపల పెంపకానికి అనువైన రకాల ఎంపికలో పాటించాల్సిన మెలకువలు. తెలుగు రాష్ట్రాలలో చేపల పెంపకం ముఖ్యంగా సాంప్రదాయ, విస్తృత, పాక్షిక సాంద్ర మరియు సాంద్ర పద్ధతుల్లో చేపట్టడం జరుగుతుంది. రైతులు కమ్యూనిటీ చెరువులలో, పంచాయతీ చెరువులలో మరియు తయారు చేసిన చెరువుల్లో కానీ చేపల సాగు చేపట్టే ముందు వాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అంటే నీటి వనరులను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి సాగుకు అనువుగా ఉండే చేపల రకాలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన సాగు కాలంలో వాటి మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు. నీటి వనరులలో సహజంగా దొరికే అన్ని రకాల చేపలు పెంపకానికి అనుగుణంగా ఉండవు. పెంపకానికి అనుగుణంగా ఉండే చేపల రకాల లక్షణాలను చూస్తే చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి, ఎంచుకున్న చేపల ఆహారపు అలవాట్లను బట్టి చెరువులలో చేపలను పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుదలను చూపిస్తూ నీటి వనరులలో ఉండే సహజ మేత అయినటువంటి వృక్ష, జంతు ప్లవకాలను తీసుకుంటూ అనుబంధంగా ఇచ్చే మేతలను కూడా తీసుకునే విధంగా ఉండాలి. అంతేకాకుండా వాతావరణంలో అప్పటికప్పుడు వచ్చే మార్పులను తట్టుకునే విధంగా కూడా ఉండాలి. ఇండియన్ మేజర్ కార్ప్ రకాలైన కట్ల, బొచ్చే, రోహు, రాగండి, మృగాల, ఎర్రమైల రకాలు పెంపకానికి చాలా అనుకూలం. బొచ్చె రకం ముఖ్యంగా జంతు ప్లవకాలు, ఆల్గే మొక్కలు, కీటకాలు వంటి వాటిని ఆహారంగా తీసుకుని మంచి యాజమాన్య పద్ధతులను కానీ పాటించినట్లయితే ఇవి సంవత్సరానికి 1.5 kg to 4 kg వరకు బరువు వరకు పెరుగుతాయి. రాగండి రకం, ఇవి ఎక్కువగా వృక్ష ప్లవకాలు, చిన్న సైజులో ఉన్న ఆల్గే, కుళ్ళుతున్న పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర పంటకాలంలో 1 to 3 kg వరకు పెరుగుదలను కలిగి ఉండి చెరువులో ఎక్కువ సంఖ్యలో వేసుకుని అధిక ఉత్పత్తి సాధించడానికి వీలుంటుంది. ఎర్రమైల రకం, ఇది ఎక్కువగా కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను, అలాగే చనిపోయిన వృక్ష జంతు సంబంధ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ 3 రకాలు తవుడు, వేరుశనగ చెక్క, ప్రత్తి చెక్క మరియు సోయా చెక్క వంటి వాటిని అనుబంధ ఆహారంగా ఇచ్చినప్పుడు అధిక పెరుగుదలను చూపిస్తాయి. వీటితో పాటు విదేశీ రకాలైన గడ్డి చేప, బంగారు తీగ, వెండి చేప రకాలను కూడా పెంచుకోవచ్చును. వెండి చేప ముఖ్యంగా నీటి ఉపరితలంలో ఉండి వృక్ష ప్లవకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర కాలంలో 1.5 kg to 3 kg వరకు బరుగు పెరుగుతాయి. గడ్డి చేప రకం ముఖ్యంగా వృక్ష జంతు ప్లవకాలు, మెత్తటి గడ్డి, లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా వంటి నీటి మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండి కమ్యూనిటీ చెరువులు, పంచాయతీ చెరువుల్లో ఈ రకం చేపలు ఎక్కువగా వేసుకుంటే అధిక ఉత్పత్తిని సాధించవచ్చు. గడ్డి చేప రకం ఒక రోజులో తన శరీర బరువుకు 3 రెట్లు బరువు ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి ఒక సంవత్సర పంటకాలంలో 2.5 kg to 5 kg వరకు పెరుగుదలను చూపిస్తాయి. బంగారు తీగ రకం ముఖ్యంగా కీటక లార్వాలు, పురుగులు అడుగు భాగంలో ఉండే సేంద్రియ పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. సంవత్సర కాలంలో 1.5 to 3.5 kg వరకు పెరుగుదల చూపిస్తాయి. మిశ్రమ పెంపకానికి అనువైన రకాలను చూస్తే కార్పు రకాలతో పాటు తొందరగా పెరుగుదల చూపించి నీటి లోతు తక్కువగా ఉన్నప్పుడు కూడా తట్టుకోగలిగే పంగేసేష రకాలను, మార్పు రకాలను కూడా సాగుకు ఎంపిక చేసుకోవచ్చును. తక్కువ కాలం పాటు నీరు ఉండే చెరువుల్లో, నీటి లోతు తక్కువగా ఉండే చెరువుల్లో ఈ రకం చేపలు అధిక సాంద్రతలో పెంపకానికి అనువుగా ఉంటాయి. మంచినీటి చేపలతో పాటు నీలకంఠ రొయ్యలను కూడా సాగు చేయడం వలన అధిక లాభాలను పొందవచ్చు. రొయ్యలను ఎకరాకు 10,000 వరకు విడుదల చేసుకోవచ్చును. చేపలతో స్కాంపియల పెంపకం చేపట్టేటప్పుడు అడుగు భాగంలో తిరిగే చేపల రకాలైన ఎర్రమైల, బంగారు తీగ రకాలను తగ్గించుకోవచ్చు.

ఇవ్వాలి. చేప పిల్లల ఎంపిక, రవాణా, చెరువుల్లో వదిలేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు. సహజంగా నీటి వనరులలో దొరికే అన్ని రకాల చేపలు పెంపకానికి అనుకూలంగా ఉండవు. తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరిగి చెరువులో సహజంగా ఉండే మేతతో పాటు అనుబంధ ఆహారాన్ని కూడా తీసుకొని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులను తట్టుకొని పిల్లలను ఉత్పత్తి చేయగలిగే రకాలను మాత్రమే పెంపకానికి ఎన్నుకోవాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రేరిత ప్రజననం, చైనీస్ హ్యాచరీ వంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల రైతులు సహజ నీటి వనరులలో లభించే పిల్లలపై ఆధారపడడం చాలా వరకు తగ్గింది. ఎంపిక చేసిన జాతి రకాల చేప పిల్లలను తగిన సంఖ్యలో ఉత్పత్తి చేయడం కూడా పెరిగింది. అయినప్పటికీ చేప పిల్లల ఉత్పత్తి స్థానం నుండి కావలసిన సైజు చేప పిల్లలను రైతులు చెరువుల్లో వేసుకునేటప్పుడు ఏర్పడే అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల, ఇంకా రవాణా సమయంలో ఏర్పడే ఒత్తిడి వలన మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి చేపల రకాలను ఎన్నుకోవాలి. చేపలను ఉత్పత్తి చేసిన వెంటనే, అంటే గుడ్డు లేదా స్పాన్ దశలో నేరుగా చెరువులలో వదిలినట్లయితే అలల తాకిడికి తట్టుకోలేక ఎక్కువ సంఖ్యలో చనిపోతాయి. అందువల్ల నర్సరీ చెరువుల్లో స్పాన్ దశ నుండి ఫ్రై దశ వరకు పిల్లలను పెంచుకోవాలి. ఈ విధంగా పెంచిన చేప పిల్లలను ఒత్తిడికి గురికాకుండా ఉత్పత్తి స్థానం నుండి పెంపక చెరువుల వరకు జాగ్రత్తగా రవాణా చేసుకోవాలి. నాణ్యమైన చేప పిల్లల ఎంపిక విషయానికి వస్తే, వ్యాధి సోకని ఆరోగ్యంగా ఉండే ఒకే సైజు చేప పిల్లలను ఎంచుకోవాలి. ఈ చేప పిల్లలను హాపాలో కానీ బేసిన్లో కానీ వేసినప్పుడు అవి చురుకుగా తిరుగాడుతూ హాపా అంచుల వెంబడి ఎక్కువగా కనపడతాయి. చేప పిల్లలను బేసిన్లో వేసి చూసినప్పుడు పిల్లలు తలతలా మెరుస్తూ ఉండాలి. ఒకే పరిమాణంలో గల చేప పిల్లలను ఎంపిక చేసుకున్నట్లయితే పెంపక కాలంలో చేపలు సమానంగా పెరుగుతాయి. చేప పిల్లల తోక లేక రెక్క భాగాలను పరిశీలిస్తే ఎటువంటి కొరుకుడు కానీ చీలినట్లు కానీ లేకుండా ఉన్న వాటిని ఆరోగ్యవంతమైనవిగా గుర్తించుకోవాలి. చేపపిల్లల విడుదల సంఖ్య. ఈ విధంగా పెంపకానికి ఎంపిక చేసుకున్న చేపలను నీటి వనరులు బట్టి ఏ నిష్పత్తిలో వేయాలో నిర్ణయించుకోవాలి. బొచ్చే, రాగండి, ఎర్రమైల రకాలను మాత్రమే సాగుకు ఎంచుకున్నట్లయితే వీటిని 3-5-2 నిష్పత్తిలో చెరువులో విడిచిపెట్టాలి. ఈ 3 రకాలతో పాటు బంగారు తీగ రకాన్ని కూడా ఎంచుకుంటే బొచ్చే, రాగండి, ఎర్రమైల, బంగారు తీగ రకాలను 3-4-1-2 నిష్పత్తిలో ఉండేట్లుగా చూసుకోవాలి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే చెరువుల్లో కనీసం 10% వరకు గడ్డి చేపలను విడిచిపెట్టేలా చర్యలు తీసుకోవాలి. చెరువు నీటి గుణాలకు చేప పిల్లలను అలవాటు పరచడం. సాధారణంగా చేప పిల్లల ఉత్పత్తి స్థానం, పెంపక చెరువుల నీటి వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయి. కనుక చేపలు పెంచే నీటిలో పిల్లలను వదిలే ముందు నీటి వాతావరణ పరిస్థితులకు, అంటే ఉష్ణోగ్రత, పిహెచ్లకు అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఒక్కసారిగా ఏర్పడే మార్పులకు అధిక ఒత్తిడికి గురై ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో చేప పిల్లలు చనిపోయే అవకాశం ఉంది. చేప పిల్లలను చెరువులో చల్లని వాతావరణంలో, అంటే ఉదయం సమయంలో అలల తాకిడి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో విడిచిపెట్టాలి. పిల్లల బ్యాగును 15 నిమిషాల పాటు విప్పకుండా చెరువు నీటిలో ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన ఉష్ణోగ్రతలు సమతాస్థితిలోకి వస్తాయి. తరువాత చెరువు నీటిని బ్యాగులోకి నెమ్మదిగా ఉంచుతూ చెరువు నీటిని పట్టుకోవాలి. తర్వాత బ్యాగులోని చేప పిల్లలను నీటితో సహా నెమ్మదిగా చెరువులోనికి విడుదల చేయాలి. నీటి గుణాల యాజమాన్యం. పెంపక కాలంలో నీటి పరీక్షలు జరిపించి నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్, నీటి ఉష్ణోగ్రత, పిహెచ్, మొత్తం క్షారత్వం, మొత్తం కఠినత్వం, అమ్మోనియా, నైట్రైట్ వంటి నీటి గుణాలను అనుకూల స్థాయిలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో ఉంటే యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి మార్పిడి చేసుకోవడం ద్వారా సరిచేసుకోవాలి. సాధారణంగా నీటి ఉష్ణోగ్రత 28-32 డిగ్రీల సెల్సియస్, ఉదజని సూచి 6.5-7.5, మొత్తం క్షారత్వం 100-250 ppm, మొత్తం కఠినత్వం 100-250 ppm, నీటిలో కరిగి ఉన్న ఆమ్లజని 4 ppm కన్నా తక్కువ, టోటల్ అమ్మోనియా నైట్రేట్ 0.1 ppm కన్నా తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ విధంగా చెరువులోని నీటి, మట్టిలో ఉండే పోషక పదార్థాలను పరీక్షించుకొని వాటి ఆధారంగా ఎరువుల మోతాదు నిర్ణయించుకోవడం, చెరువుల అంచుల వెంబడి లోతు చేయడం, బయట నుండి తేలియాడే మొక్కలు రాకుండా ఇన్లెట్ల వద్ద నెట్లను అమర్చుకోవడం ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను నివారించుకోవచ్చు. చేపల చెరువులలో కలుపు మొక్కలు పెరగకుండా నివారణ చర్యలు చేపట్టడం, వాటి కంట్రోల్ పద్ధతులపై రైతులు అవగాహన కలిగి ఉండి పంట కాలంలో చేపల పెరుగుదల బాగా ఉండి అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది.

0: చేపల చెరువుల తయారీ, చేపపిల్లల పెంపకం మెలకువలు తెలియజేసిన వారు ఆముదాల వలసకు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. తరువాత పల్లెసీమల కార్యక్రమంలో వ్యవసాయ సమాచారం తెలియజేస్తున్నవారు శ్రీమతి ఏ బృందాకుమారి. సేంద్రియ సాగు వల్ల వ్యవసాయానికి కలిగే ఉపయోగాల్ని తెలుసుకుంటాం.
1: రైతు సోదర సోదరిమలకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో సేంద్రియ సాగు, ఈ విధానం వల్ల రైతు సోదరులకు ఇంకా వ్యవసాయానికి కలిగే లాభాలు, ఈ అంశం గురించి చూద్దాం. తరతరాలు నిలవగలిగే లాభసాటి వ్యవసాయాన్నే సుస్థిర వ్యవసాయం అని మనం అంటాం. ప్రస్తుతానికి చాలా దిగుబడులు సాధించడమే కాకుండా భవిష్యత్తులో 10 కాలాల పాటు నాణ్యమైన సుస్థిర దిగుబడులు సాధించాలంటే ప్రస్తుత వ్యవసాయ పద్ధతులకు ప్రత్యామ్నాయ సాగు పద్ధతుల్ని రైతులు ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణం పరిరక్షణ, ఇంకా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, సుస్థిర దిగుబడులు, ఇంకా నికర ఆదాయం పెంపు అనేది సేంద్రియ సాగు ద్వారా సాధ్యమనేది ఇప్పటికే నిరూపితమైంది. సేంద్రియ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకి చాలా మంచి గిరాకీ కూడా ఉండడంతో కొన్ని ప్రాంతాలలో సేంద్రియ సాగుకి అనుకూలమైన పంటల్లో సేంద్రియ సాగుని ఆచరించడం ద్వారా రైతుకి నికరాదాయం పెరిగే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయం అనేది భారతీయ వ్యవసాయానికి కొత్త ఏమీ కాదు. చాలా భిన్నమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో, ముఖ్యంగా వర్షాధార, గిరిజన మరియు కొండ ప్రాంతాలలో సేంద్రియ వ్యవసాయాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలలో కొన్ని మండలాలలో ఏళ్ల తరబడి కూడా ఇది చేస్తున్నారు. సేంద్రియ సాగు ద్వారా స్థిరమైన దిగుబడులు సాధించాలంటే ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి, సేంద్రియ వ్యవసాయానికి కావలసిన మూల పదార్థాలు అనేవి ఏంటి, ఏ విధంగా వాటిని తయారు చేసుకోవాలి, ఎటువంటి పదార్థాలు సేంద్రియ సాగుకు ఉపయోగించుకోవాలి అనే విషయాలను క్లుప్తంగా ఇలా ఇప్పుడు తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలేంటో మొదటగా చూస్తే, ఆరోగ్యానికి, పరిసరాల మిత్రత్వానికి, కాలుష్య నివారణ కోసం ఉపయోగపడుతుంది. ఇది జీవ వైవిధ్యానికి నాంది పలుకుతూ జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది. సహజ వనరులు ప్రస్తుతం ఉపయోగపడడమే కాకుండా దీర్ఘకాల ప్రయోజనాల కొరకు రాబోయే తరాల వారికి కూడా అందుబాటులో ఉంటాయి. నేల, మొక్కలు, జంతువులు ఒకదానితో ఒకటి పరిసరాలకు అనుగుణంగా ఉంటాయి. నేల గుల్లబారుతోంది, మురుగునీరు పోయే సౌకర్యం పెరుగుతోంది, నేలలో తేమ, గాలి, ఇంకా ఈ మొక్కల్లో అనుకూలత కూడా ఏర్పడుతోంది. నీరు పట్టి ఉంచుకునే శక్తి కూడా పెరుగుతోంది. వేర్లు బాగా చొచ్చుకొని పోయే లక్షణం కూడా కలిగి ఉంటాయి. భౌతిక లక్షణాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి. మొక్కకి పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి ఈ సేంద్రియ వ్యవసాయం వల్ల. నేలకు వాటిని పట్టి ఉంచుకునే గుణం కూడా అధికమవుతుంది. ఉదజని సూచిక, తటస్థమైన రసాయన లక్షణాల అనుకూలత మెరుగవుతుంది. వ్యవసాయ సుస్థిరత ఏర్పడుతుంది. నేల పునరుద్ధరణ కూడా బాగా జరుగుతుంది. సురక్షితాహారం కూడా లభిస్తుంది. ఆహారంలోనికి విష పదార్థాలు ప్రవేశించే అవకాశం ఉండదు. ఖరీదైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నేల ఉత్పాదకత, భూసారం నిలకడగా ఉంటాయి. పంట నాణ్యత ఉంటుంది. ఉత్పత్తులు మంచి రంగు, రుచి, వాసన నిల్వ ఉండే గుణం కలిగి ఉంటాయి. అంతర పంటలు వేసుకోవడం వల్ల రైతు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉండదు. చీడపీడల
0: మీరింతవరకు వ్యవసాయ సమాచారాన్ని విన్నారు. ఈనాటి పల్లెసీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వాణిజ్య ప్రకటన వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:44 దాటి 59 సెకండ్లు. వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్, ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కే లెనిన్.

0: ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
1: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పిఎం జన్మన్ పిఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
2: నమస్తే.
1: ముందుగా మనం పిఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పిఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
2: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటుంది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికీ అందించేలా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు.
1: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
2: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున, పర్టికులర్గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా ఎస్సీఆర్పి సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి కేసీసీ మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
1: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేర్చుకోవాల్సి ఉందా?
2: చాలా వరకు అయితే అందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
2: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ని తీసుకొచ్చి మళ్ళీ దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా, ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి, తర్వాత ప్రారంభమైనాయి?
2: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర

0: డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి
1: ఉంటుంది.
0: ఈ ప్రోగ్రామ్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకొని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళేంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్. పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, డిఆర్డిఓ, ఆర్డబ్ల్యూఎస్, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది. అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ
1: అంటే
0: కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చింది. అంటే
0: అవును
1: ఈ
0: అవును.
1: ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పిస్తే
0: కల్పించడం.
1: కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభాలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఎఫైర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18 నుండి 25 వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు,
1: సమస్యలు ఇంకా
0: ఇంకా
1: ఏమున్నాయా?
0: సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా సేమ్ 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది.
1: ఈ మే సం
0: ఈ మే
1: ఈ సంవత్సరం May 15 నుంచి 28
0: అవును. దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా
1: తొందరగా
0: తొందరగా ఈ
1: పథకాలు
0: పథకాలు
1: లబ్ధి చేయ
0: అందించాలి.
1: అందాలి. అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభా వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ
0: అవును.
1: ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్
1: దశల వారీగా.
0: అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు PVTGs కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగా పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా, ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయా?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం, ఇది ఒక జెనెటికల్ డిసీజ్.
1: జన్యుపరమైన సమస్య.
0: అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే. అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు, ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి.

0: ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నట్టు.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్ళు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్ళు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్
1: కొంత నిరక్షరాస్యత, అమాయకత్వం,
0: అలా
1: ఇట్లాంటివి
0: అలాంటి
1: కూడా.
0: వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్లకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో, కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది
1: అంటే దాని
0: అన్నట్టు
1: ప్రాధాన్యత
0: ప్రాధాన్యత
1: గుర్తించలేకపోతున్నారు,
0: తెలియకపోవడం.
1: తెలియక దాని విలువ తెలియక దాటేసే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం నిహారిక గారు. ముఖ్యంగా పిఎం జన్మన్, పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ధి అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా నిరీక్షణ చిత్రం నుండి ఒక చక్కని గీతం. సంగీతం ఇళయరాజా, గానం ఎస్ జానకి గారు.

స్వరమాలిక. తదుపరి గీతం జోడీ చిత్రానికి సంగీతాన్ని అందించిన వారు ఏఆర్ రెహమాన్. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. గానం హరిహరన్.

0: స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే,

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420022.

0: ಬೋಲ್ರಿ.
1: ಸ್ವರಮಾಲಿಕ ತೆಲುಗು ಚಲನಚಿತ್ರ ಗೀತಾಲ್ಲೋ మరో చిత్రగీతం జీన్స్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం, రచన శివగణేష్, గాయకులు ఉన్నికృష్ణన్, సుజాతామోహన్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

స్వరమాలిక చిత్రగీతాల్లో తదుపరి వినబోతున్న చిత్రగీతం ఆనందం చిత్రం నుండి మల్లికార్జున్ సుమంగిలి పాడిన పాటని వింటారు. సంగీతం ప్రసాద్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.

స్వరమాలిక చిత్రగీతాలలో తదుపరి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన వారు రమేష్ నాయుడు. రచన వేటూరి సుందరరామమూర్తి. గానం జానకి.

ఇంతవరకు స్వరమాలిక చిత్రగీతాల్ని విన్నారు. తెలుగులో జాతీయ వార్తల్ని వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ వెనుజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేతో ఆయన న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాల గురించి చర్చించారు. చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఈస్ట్ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని చెప్పారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని, భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమేటివ్ రంగం, ఫార్మస్యూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాల్లో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని ఆయన పేర్కొన్నారు. మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ యోగా ఛాంపియన్షిప్ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అహ్మదాబాద్ గడ్డపై నుండి ప్రపంచ క్రీడా చరిత్రలో మరో నూతన అధ్యాయం నేడు ప్రారంభమైందన్నారు. యోగా భవిష్యత్తులో అంతర్జాతీయ క్రీడల్లో స్థానాన్ని సంపాదించుకుంటుందన్నారు. ఒలింపిక్స్ మొదలుకొని ఏ క్రీడా పోటీలోనైనా ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు విచ్చేసిన వివిధ దేశాల క్రీడాకారులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ,
1: विश्व की स्पोर्ट्स लेगेसी में एक और नया अध्याय जुड़ा है. वर्ल्ड योगासना चैंपियनशिप शुरू हो रही है. मैं इस चैंपियनशिप में हिस्सा लेने आए सभी देशों के एथलीट्स का भारत में स्वागत करता हूं. ये आयोजन पूरे देश के लिए गर्व की बात है. वर्ल्ड योगासना चैंपियनशिप अपने आप में हेल्थ और वेलनेस की डबल डोज लेकर आ गई है.
0: 5 రోజుల పాటు జరిగే ఈ ఛాంపియన్షిప్కు అమెరికా, జపాన్, నెదర్లాండ్స్, ఒమన్, మారిషస్, ఉగాండా మొదలకు 70కి పైగా దేశాల నుండి 500 మందికి పైగా ఎథ్లెట్లు పాల్గొనున్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. షిలాంగ్లో ఈరోజు జరిగిన ఈశాన్య ప్రాంత జోన్ 73వ ప్లీనరీ సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, సహజ వాయువు నిల్వలు తగినంత అందుబాటులో ఉన్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ న్యూఢిల్లీలో జరిగిన అంతర మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో తెలిపారు. ఎక్కడా ఎల్పిజి పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పిజి సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని ఆమె వెల్లడిస్తూ,
2: Around 99% of the bookings are now online and 96% of the deliveries are through delivery authentication code. During the last 3 days, against the booking of 1.5 crore, the delivery, 1.43 crore cylinders were delivered. As far as the commercial LPG is concerned, during the last 3 days, 19,372 ton of commercial LPG has been sold and 649 ton of auto LPG has been sold by the
0: దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీలు న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలోకి ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త

0: అధ్యాయానికి ఆరంభమని చెప్పారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఎథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. ఇక నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, స్వచ్ఛమైన స్థిరమైన స్వయం సమృద్ధి గల రవాణా రంగం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతికతను అభివృద్ధిపరిచామని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. సాంకేతికత పాలనను మెరుగుపరచడంలో సంక్షేమ పథకాల అమలులో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన 12 సంవత్సరాల రిఫార్మ్స్ ఉత్సవంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికతను అవలంబించడం ద్వారా దేశవ్యాప్తంగా లబ్ధిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మంత్రిత్వ శాఖలకు లభించిందని పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గృహ నిర్మాణం, తాగునీరు, విద్యుత్, ఆహార భద్రత, డిజిటల్ కనెక్టివిటీ, అందుబాటులో ఉన్న భారతదేశాన్ని సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యమని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
1: पिछले कई सालों से नरेंद्र मोदी जी का नेतृत्व में जो भी रिफॉर्म्स किए हैं और मेरे मिनिस्ट्री का संबंधित जितना रिफॉर्म्स हुआ है उसको लेकर के रिफॉर्म्स उत्सव मनाया गया है. पीएम विकास में जो ट्रेनिंग करके नए नए जॉब प्राप्त कर रहे हैं, स्किलिंग का जितना हमारा कार्यक्रम चल रहा है उससे बहुत फायदा हो रहा है और दूर दराज से भी लोग आए हैं. मैं मानता हूं कि ये बहुत बड़ा हमारे लिए एक मौका है जब हम अपने अचीवमेंट को लोगों के साथ भी हम साझा कर सकते हैं. इतना व्यापक प्राप्त किया है हमने सफलता.
0: प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात लो रेपु पर्यटिस्तारु. सूरत लो 18,800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అదేవిధంగా 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా ప్రారంభిస్తారు. ఇక సాయంత్రం డామన్కు వెళ్లి అక్కడ 970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. డామన్లో నమో విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనంతో సహా సుమారు 1,340 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరచడంతో పాటు ఆ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని సులభతరం చేస్తుంది. శిలాజరహిత ఇంధన సామర్థ్యం కలిగిన అగ్రశ్రేణి ఉత్పత్తిదారుల్లో భారత్ ప్రపంచంలోనే ఒకటిగా ఎదుగుతోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం విజయవంతం కావడానికి ప్రధాన కారణం దేశ పౌరులు తమ ఇంటి పైకప్పులపై సొంతంగా విద్యుత్ను ఉత్పత్తి చేసుకోగలరని, తద్వారా విద్యుత్ బిల్లు 0 అవుతుందని గ్రహించడమే అన్నారు. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనేది దేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్ను అందించే లక్ష్యంతో కూడిన ప్రభుత్వ పథకమని, దీని కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు. సోలార్ ప్యానళ్ల ఖర్చులో 40% వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. అంతకుముందు ఈ పథకానికి సంబంధించిన వాట్సాప్ చాట్బాట్ సంతోష్, పీఎం సూర్యగర్ లోగోను ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. దక్షిణ తమిళనాడులో కొన్ని ప్రాంతాలను ఋతుపవనాలు తాకాయని ఐఎండీ తెలియజేసింది. వీటి ప్రభావంతో కేరళ మాహిలలో రేపు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త త్రిషాను బణిక్ పేర్కొంటూ,
2: The southwest monsoon has set in over Kerala today on 4th of June. Similarly, the isolated heavy to very heavy rainfall is expected over the Kerala, Karnataka. Isolated heavy rainfall is also expected over the Tamil Nadu during the next 7 days. Heavy to very heavy rainfall is also likely to continue over northeast India during next 5 to 6 days. Moderate to severe thunderstorm activity with wind speed up to 50 to 60 kmph is also likely over many parts of northwest, central,
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ వెనిజులా దేశాల మధ్య సన్నిహిత సహకారం గ్లోబల్ సౌత్కు ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య భారతదేశ ప్రాంతం నేడు అభివృద్ధి అవకాశాలకు కేంద్ర బిందువుగా మారిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్ వేదికగా మొట్టమొదటి ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఈరోజు ప్రారంభమైంది. నైరుతి ఋతుపవనాలు కేరళ అంతటా ఈరోజు విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇప్పుడు ఒక చిత్రగీతాన్ని వింటారు.

వానా చిత్రం నుండి. సంగీతం అందించినవారు కమలాకర్ గారు, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, పాడినవారు కార్తీక్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:44 దాటి 29 సెకన్లు. జాతీయ వార్తలు. హిందీలో వార్తలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలను వింటారు.

స్వరమాలిక చిత్రగీతాల్లో మరో చిత్రగీతం ప్రియురాలు పిరిచింది చిత్రం నుంచి కేఎస్ చిత్ర పాడిన పాటను వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వైరముత్తు.

స్వరమాలిక. చిత్రగీతాలలో తదుపరి చిత్రగీతం రోజా. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన రాజశ్రీ, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుజాతా మోహన్ గారు.

మరో చిత్రగీతం, మెరుపు కలలు చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన వేటూరి సుందరరామమూర్తి, గానం హరిహరన్, సాధనా సర్గం.

స్వరమాలిక తెలుగు చిత్రగీతాలలో తదుపరి చిత్రం క్షణక్షణం చిత్రం నుంచి వింటున్న పాటకు సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం ఎస్పి బాలు, కెఎస్ చిత్ర.

రేపటి ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం అనురాగం విరభుయుట బృందగానం రచన శ్రీ ఆర్ రాధాకృష్ణ సంగీతం శ్రీ ఓరుగంటి శ్రీహరి 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దుర్గా ఆపదుద్ధార స్తోత్రం శ్రీ రాజరాజేశ్వరి అష్టకం అనంతరం నాట్యకాలం 6:30 చింతన కురాన్ సూక్తులు వ్యాఖ్యాత శ్రీమతి షంషద్ యాసిన్ ఖాన్ 6:35 పొలం పనులు విత్తన కొనుగోలు వ్యవసాయదారులకు సూచనలు అందించిన వారు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు 7:15 నేటి మాట శీర్షికన ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనంతరం ఆచార్య కుబేర్నాథ్ రాయ్ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత వర్ధంతి సందర్భంగా కొన్ని అంశాలను వింటాం. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రచయిత డాక్టర్ కె సత్యనారాయణ ఆకాశవాణితో వారి అనుబంధం. స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రకృతిని పునరుద్ధరించుకుందాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సారా పాలపర్తి గారి ప్రసంగం. గాంధీ మార్గం పుష్పాంజలి సమాచారవాణి 8:30

పెనిమిషాలకు అనకాపల్లి జిల్లా సమాచారలేఖ నిర్వాహకులు శ్రీ వై రామకృష్ణ. 8:35 అనుసంధాన శాస్త్రీయ సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీ బోనాల శంకర్ ప్రకాష్ వీణా నాదం. మృదంగ సహకారం శ్రీ వంకాయల నరసింహం. 10:00 ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలు, స్కీముల గురించి మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం పునరాగమనం నాటిక. రచన శ్రీ రొక్కల గణపతిరావు. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళావాణి కార్యక్రమంలో ప్రకృతితోనే మన భవిష్యత్తు సంభాషణ డివి మానసాగారు, శ్రీమతి శ్రీదేవి గారి నిర్వహణ. 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బోనాల శంకర్ ప్రకాష్ వీణానాథం, శ్రీ వంకాయల నరసింహం గారి మృదంగం. 6:10 పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన న్యూ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లయ విన్యాసం శ్రీ సవరపు నాగకొండలరావు డోలు, ఆదితాళం. వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్. 90 ఏళ్ల ఆకాశవాణి ఎక్స్ సుభేదార్ రచయిత శ్రీ మేడా మస్తాన్ రెడ్డి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి పశు సంవర్ధక శాఖ సహాయ సంచారకులు డాక్టర్ మాదిన ప్రసాదరావు ఆకాశవాణితో వారి అనుబంధం. పల్లె సీమల కార్యక్రమంలో తదుపరి అంశం జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు పునరుద్ధరణ వల్ల అధిక దిగుబడులు పొందుట. నిర్వాహకులు పి జయశ్రీ, ఉద్యాన అధికారిణి సీతంపేట వాస్తవ్యులు. వ్యవసాయ సమాచారం విశాఖపట్నం ఎఫ్ఎస్ఐ అందించిన తీరంలో మత్స్య వనరులు వివరాలు అందించిన వారు జీవీఏ ప్రసాద్. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఈ కార్యక్రమంలో శ్రీమతి మట్నూరి జలజాక్షి గానం, శ్రీ మట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి వయలిన్, శ్రీ ధన్మాడ ధర్మారావు గారి మృదంగం. ఈనాటి ప్రసారాల్లో రేపటి ప్రసారాలలో ముఖ్యాంశాలని విన్నారు.

ఈనాటి వాతావరణ విశేషాలు. వాల్తేర్ వాతావరణ శాఖ వారు విశాఖ పరిసర ప్రాంతాల వారికి ఈ పూట అందించిన వాతావరణ సమాచారం. ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి ఉంటుంది. 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉంది. వాతావరణం కేంద్రం వారు ఈ పూట నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. ఇక వాల్తేరు విశాఖ పౌర విమానయాన శాఖలోని నమోదైన ఉష్ణోగ్రతలు: గరిష్ట ఉష్ణోగ్రత 38.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. నిలయంలో సమయం 11:17 దాటి 5 సెకన్లు. ఇంతటితో

ఈనాటి ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 meters అనగా 927 kHz వద్ద మీడియం వేవ్ వద్ద ప్రసారాలను, 102 MHz పై ఎఫ్ఎంలో ఉదయం ప్రసారాలను తిరిగి వింటారు. అంతవరకు సెలవు. శుభరాత్రి. నమస్కారం. జై హింద్.